శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహిట్స్పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 30వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, జూన్ నెల 20వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. కొంచెంసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత పద్రవజ్రాంబుశాంబురుగకల్పక శంఖచక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వచిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ.

పదే పరమ్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ సచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధికాళీయపణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసి శ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం

0: భక్తిరంజని కార్యక్రమంలో ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి సూక్తి ముక్తావళి.
1: త్యాగం. ఈ త్యాగం అనేది దయకు పర్యాయపదంగా కూడా వాడుతుంటారు. కానీ త్యాగం అనేది దయ వేరు, త్యాగం అనేది వేరు. ఒక వస్తువుని ఒకరి యొక్క ప్రయోజనం కోసం తన దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువుని కానీ, తన శక్తిని కానీ, తన మహిమను కానీ, అంటే తన ఇన్ఫ్లుయెన్స్, అంటే తన యొక్క శక్తిని ఒకరి కోసం అని చెప్పనని విడిచిపెట్టడం అనేటువంటిది త్యాగం అని చెప్పి చెప్పబడుతుంది. మరి నలమహారాజు దమయంతిని ప్రేమించాడు. ఆవిడ విదర్భరాజ కుమార్తె. ఆమెను వివాహం చేసుకోవడానికి బయలుదేరి వెళ్తున్నాడు. అదే పని మీద వచ్చినటువంటి ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు అనే నలుగురు దేవతలు ఆయన్ని నిర్బంధించారు. దయచేసి మా దూతగా నువ్వు వెళ్ళవలసింది అన్నారు. తాను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకో అని చెప్పటానికని మరి దూతగా వెళ్ళటం అనేటువంటిది చాలా సంకట పరిస్థితి. అటువంటి పరిస్థితిలో నలమహారాజు సరే అని దేవతల మాటను కాదనలేక ఒప్పు

అనుకున్నాడు. వాళ్ళు మాయాశక్తిని ఇచ్చారు. ఆ మాయాశక్తితో దమయంతి యొక్క అంతఃపురంలోకి వెళ్ళాడు. దమయంతితో చాలాసేపు మాట్లాడాడు. మాట్లాడి, దేవతల యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఏ కార్యమైనా సాధించలేము, కాబట్టి నువ్వు ఏ విధంగా నిప్పులోబడినా నీళ్లలోబడినా ఉరి వేసుకున్నా ఏం చేసినా కూడా దేవతల దగ్గరికే వెళ్తావు, కనుక దేవతలని వరించు అని చెప్పి చెప్పాడు. సరే, ఆవిడ మనస్సులో నలుడే ప్రేమిస్తోంది, అయినప్పటికీ కూడా సరేనయ్యా ఎల్లుండి

0: ఊరికే వెళ్తావు, కనుక దేవతలని వరించు అని చెప్పి చెప్పాడు. సరే, ఆవిడ మనస్సులో నలునే ప్రేమిస్తోంది, అయినప్పటికీ కూడా సరేనయ్యా ఎల్లుండి కదా స్వయంవరం, అప్పుడు చూద్దామన్నది. ఐదుగురు నలమహారాజుతో కలిపి మిగతా నలుగురు కూడా పంచనళీయం, ఐదుగురు నలమహారాజులాగా కనిపించారు. నేను నిజంగా నలమహారాజు ప్రేమించేదాన్నైతే నేను ఈ దండం నలమహారాజు మెడ్లోనే వేస్తున్నానని వేసింది ఆవిడ. అప్పుడు మిగతా దేవతలం దమయంతి నలులను ఇద్దరిని కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయినారు. ఇది త్యాగం యొక్క ఒక కోణం. మరి ఇంకొక కోణం ఉంది త్యాగంలో. ఏమిటంటే, మరి బయలుదేరి దేవేంద్రుడు కర్ణుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి కర్ణుడు అడిగాడు, అయ్యా నీ సహజ కవచ కుండలాలు నాకు దానం చేయవలసింది అని అడిగాడు. సరే అని ఒప్పుకున్నాడు కర్ణుడు, చాలా దయామయుడు. అయితే నేను నీకు దానికోసం ప్రతిగా ఇంకొకటి ఇస్తాను అని కవచకుండలాలు తీసుకుని తన దగ్గర ఉండేటువంటి శక్తి అనేటువంటి ఆయుధాన్ని ఆయనకు ఇచ్చాడు. ఎవరు? దేవేంద్రుడు. కనుక ఇది ఒక ప్రతిప్రయోజనం ఒకటి ఉంది. ఈ ప్రతిప్రయోజనం అనేది కూడా త్యాగంలో మరొక కోణం. ఇంకొకటి, మరి తన తండ్రి ఆజ్ఞకు బద్ధుడై కైకమ్మ చెప్పగా రాజ్యం విడిచిపెట్టి శ్రీరాముడు అడవికి వెళ్ళిపోయినాడు. మరి అది త్యాగమే. భరతుడు వచ్చి బరతిమలాడినా కాళ్ళు పట్టుకున్నా ఆయన రాజ్య స్వీకారం చెయ్యలేదు. కనుక గట్టి పట్టుదలకు త్యాగం ఒక దగ్గర సంబంధం ఉంది, త్యాగానికినో గట్టి పట్టుదలకు. మరొకటి, భీష్ముడు అనే పేరు ఎట్లా వచ్చింది? ఆయన పేరు దేవవ్రతుడు. తన తండ్రి శంతనులకు సత్యవతిని కట్టబెట్టడం కోసం అని చెప్పనని, నేను పెళ్లి చేసుకోను రాజ్యాన్ని స్వీకరించను అని చెప్పి ఆయన పట్టుదల పెట్టాడు, ప్రతిజ్ఞ పూడాను. ఆ ప్రతిజ్ఞ వల్ల ఆయనకు భీష్ముడు అనేటువంటి పేరు వచ్చింది. మరి పరిస్థితులు మారిపోయినాయి. అప్పుడు వంశం నిర్వంశం అయిపోతుందని చెప్పి తన తల్లి సత్యవతి బలవంతం చేసింది, అయ్యా నువ్వు పెళ్లి చేసుకోవలసిందే అని. అయినా కూడా తన ప్రతిజ్ఞకే కట్టుబడి ఉన్నాడు గాని భీష్ముడు ఆయన మళ్ళీ రాజ్యాన్ని స్వీకరించలేదు. ఇది గొప్ప త్యాగానికి ఒక గొప్ప లక్షణం అన్నమాట. మనం ఇప్పట్లో చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, ఆ ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి దురలవాట్లు మానుకోవటం కూడా త్యాగమే. అందులో కొంత స్వార్థం ఉంది, తన యొక్క ఆరోగ్యం బాగుపడాలి అనేటువంటి స్వార్థం ఉంది, ఇది త్యాగం.
1: సూక్తి ముక్తవళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నారుమంచి లక్ష్మీ నరసింహమూర్తి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం, పొలం కబుర్లకు సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో విలువ ఆధారిత మాంస ఉత్పత్తుల తయారీ, ఉపాధి అవకాశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతి రైతుకు 2,000 రూపాయల చొప్పున సుమారు 18,880 కోట్ల రూపాయలను దేశంలోని సుమారు 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఈ పిఎం కిసాన్ ఉత్సవ్ దివాస్ కార్యక్రమాన్ని రాస్ కృషి విజ్ఞాన కేంద్రం తిరుపతి వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులకు చూపించడం జరుగుతుందని ఆ కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ ఎస్ శ్రీనివాసులు గారు తెలియజేస్తున్నారు. తిరుపతి జిల్లాలో సుమారు 2,544 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. సుమారు 4.11 కోట్ల రూపాయలు వీరి ఖాతాలలో జమ కానున్నాయి. అలాగే చిత్తూరు జిల్లాలో సుమారు 8,274 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. సుమారు 1.655 రూపాయలు వీరి ఖాతాలలో జమ కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా 5,000 రూపాయల చొప్పున 12.31 కోట్ల రూపాయలను కూడా వీరి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో సుమారు 24,622 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది.

అలాగే చిత్తూరు జిల్లాలో అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 5,000 రూపాయల చొప్పున 9,836 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. సుమారు 4.918 కోట్ల రూపాయలను వీరి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనే రైతులకు ఖరీఫ్ పంటల యాజమాన్యం, నేల మరియు నీటి సంరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, ఈ సంవత్సరం ఎలనీనో కారణంగా ఏర్పడే వాతావరణ పరిస్థితులలో వ్యవసాయ అనుబంధ రంగాలలో చేపట్టవలసిన చర్యల గురించి రైతులకు వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

0: ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
1: ప్రపంచ మాంస ఉత్పత్తుల్లో 4వ స్థానం మరియు గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం మన దేశంలో తలసరి మాంసం వినియోగం 5.5 కేజీలు కాగా ప్రపంచ తలసరి మాంసం వినియోగం 42 కేజీలుగా ఉంది. ఈ నేపథ్యంలో మాంసం మరియు మాంస ఉత్పత్తులకు రాబోయే కాలంలో మంచి గిరాకీ పెరిగే అవకాశం మరియు అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం మారుతున్న కుటుంబ పరిస్థితులు, పెరుగుతున్న కుటుంబ ఆదాయం, మారుతున్న ఆహారపు అలవాట్లు, పారిశ్రామీకరణ, పట్టణాభివృద్ధి వలన రాబో కాలంలో విలువాధారిత మాంస ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. మాంస ఉత్పత్తుల తయారీ. వివిధ మాంస ఉత్పత్తులు తయారు చేయడానికి ముందుగా వాటికి సంబంధించిన ప్రత్యేకమైన ఫార్ములాలను తయారు చేసుకోవాలి. మాంస ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే వివిధ పదార్థాలు: ఎముకలేని మాంసం, నూనె, ఉప్పు, పసుపు పొడి, మిరప్పొడి, మిరియాల పొడి, చక్కెర, ఉల్లి మరియు వెల్లుల్లి మిశ్రమం, మసాలా పొడి, గ్రుడ్లు మొదలైనవి. ఫిల్లర్స్ మరియు బైండర్స్గా గోధుమ పిండి, సోయా పిండి, మొక్కజొన్న పిండి మొదలైనవి. చల్లని నీరు లేదా మంచుగడ్డలు. మాంస ఉత్పత్తుల తయారీకి తెలిపిన విధంగా పదార్థాలను కలిపి ఎమల్షన్ను తయారు చేసుకోవాలి. ఎమల్షన్ తయారీ. మొదట కండ మాంసం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి సూక్ష్మీకరణ యంత్రం లేదా మీట్ మైనర్స్ను ఉపయోగించి కీమా చేయాలి. తర్వాత ఈ కీమాకు ఉప్పు, నూనె మరియు ఇతర మసాలా పొడులను కలిపి బేల్ చేపర్లో 1 నిమిషం పాటు తిప్పాలి. వీటితో పాటు మధ్య మధ్యన చల్లని నీరు లేదా మంచుగడ్డలను కలుపుతూ ఉండాలి. తర్వాత ఉల్లి మరియు వెల్లుల్లి మిశ్రమం మరియు మసాలా పొడి, బైండర్స్ మరియు పిల్లర్స్ను కలిపి బేల్ చేపర్ను 1 నిమిషం త్రిప్పి ఎమల్షన్ను తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన మాంసపు ఎమల్షన్ను సూక్ష్మ మాంస కణాలు ఒకదాన్ని ఒకటి అతుక్కొని ఉడికించినప్పుడు విడిపోకుండా ఉంటాయి. మాంసపు ఎమల్షన్ తయారీలో ఉష్ణోగ్రత 18 సెంటీగ్రేడ్ల కంటే తక్కువగా ఉండేటట్లు చూడడం ద్వారా నాణ్యమైన ఎమల్షన్లను తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా ఉత్పత్తుల దిగుబడి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ మాంసపు ఎమల్షన్లను ఉపయోగించి మాంసపు కీమా ఉండలు, మాంసపు నెగ్గెట్స్, కబాబ్స్, మాంసపు ఇడ్లీలు, సాసేజులు, పట్టీలు, ఇంకా మాంసపు గ్రుడ్లు మొదలైన మాంస ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. వీటిని పరిశుభ్రంగా ప్యాకింగ్ చేసి శీతల పరిస్థితిలో అనగా 4 సెంటీగ్రేడ్ల దగ్గర నిల్వ చేసి కానీ లేదా వెంటనే వినియోగదారులకు విక్రయించడం ద్వారా కానీ అధిక ఆదాయాన్ని పొందవచ్చు. మాంసపు నెగ్గెట్స్ తయారీ. స్టీల్ బాక్స్ లోపల వైపు అల్యూమినియం పాయిల్తో కప్పిన తర్వాత ఎమల్షన్ను గట్టిగా నొక్కి నింపాలి. తర్వాత ఈ బాక్సుకు మూత పెట్టి 80 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద నీళ్ళలో ఉడికించాలి. ఉడికిన ఎమల్షన్ను కావాల్సిన సైజులో కోసుకొని తినవచ్చు లేదా మరింత రుచి కొరకు తక్కువ నూనెలో వేయించి కూడా తినవచ్చు. సాసేజీల తయారీ. సాసేజీల తయారీకి కేసింగ్స్ అనబడు గొట్టాలను వాడతారు. వీటిని మేక లేదా గొర్రెల ప్రేగులతో తయారు చేస్తారు. తయారు చేసుకున్న ఎమల్షన్ను క్రేసింగ్స్లో నింపుకొని 80 సెంటీగ్రేడ్ల దగ్గర వేడి నీళ్ళలో ఉడికించాలి. తర్వాత ఉడికించిన సాసేజులను నేరుగా లేదా తక్కువ నూనెలో వేయించి తినవచ్చు. మాంసపు పట్టీలు. 75 నుంచి 80 గ్రాముల ఎమల్షన్లు తీసుకుని గుండ్రంగా వడలాకారంలో చేసుకుని మైక్రో ఓవెన్లో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించి లేదా తక్కువ నూనెలో వేయించి తినవచ్చు. మాంసపు కీమా ఉండలు. 30 గ్రాముల మాంసపు ఎమల్షన్లు తీసుకుని గుండ్రటి ఉండలు తయారు చేసుకో. ఈ ఉండలను 100 సెంటీగ్రేడ్ల దగ్గర వేడి నీళ్ళలో 1.5% ఉప్పు వేసి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ ఉడికించిన ఉండలను నేరుగా తినవచ్చు లేదా కాస్త తయారీలో వాడుకోవచ్చు. మాంసపు గ్రుడ్లు లేదా ఎన్కోప్ గ్రుడ్లు తయారీ. ఉడికించిన గుడ్ల మీద మాంసపు ఎమల్షన్ను సన్న పొరలా రాసుకొని 1.5% ఉప్పు కలిపిన వేడి నీళ్ళలో ఉడికించాలి. ఈ ఉడికించిన గుడ్లను మరలా నూనెలో 4 నుంచి 5 నిమిషాలు వేయించి ఎన్రో బ్లడ్ గుడ్లను తయారు చేసుకోవచ్చు. విలువాధారిత మాంస ఉత్పత్తుల తయారీ వలన ఉపయోగాలు. మాంస ఉత్పత్తుల తయారీ పరిశ్రమ అభివృద్ధి చెందడం ద్వారా తక్కువ ధరలకే వివిధ రకాల రుచికరమైన

0: మాంస ఉత్పత్తులు వినియోగదారులకు లభించడమే కాకుండా వారికి కావాల్సిన మాంసకృతులు అవసరాలు తీర్చుకోవచ్చు. ప్రస్తుతం మారుతున్న ప్రజల జీవన శైలికి అనుగుణంగా త్వరితగతిన తినదగ్గ రెడీ టు ఈట్ మరియు త్వరితగతిన వండదగ్గ రెడీ టు కుక్ మాంస పదార్థాలను తయారు చేసి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. మాంస ఉత్పత్తుల తయారీ మరియు అందుబాటులో ఉన్న జంతు కోళ్ల బై ప్రోడక్ట్స్ అయినటువంటి చర్మం, రాళ్లగుండె, కాలయం, గుండె మొదలైన వాటిని కూడా సమర్థవంతంగా ఉపయోగించి ఎమర్షన్ తయారు చేసుకుని వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చు. వీటిని తక్కువ ధరకే వినియోగదారులకు అందించవచ్చు. తయారు చేసిన మాంసపు ఉత్పత్తులను పరిశుభ్రంగా ప్యాకింగ్ చేసి 4 సెంటీగ్రేడ్ల వద్ద నిల్వ చేసి కానీ లేదా వెంటనే వినియోగదారులకు విక్రయించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. కావున రైతులు, మహిళలు, నిరుద్యోగ యువత ఈ విలువ ఆధారిత మాంసపు ఉత్పత్తులు తయారు చేసుకుని కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకుని తెలుపుడిన మెలకువలను పాటిస్తూ అధిక లాభాలను ఆర్జించాలని ఆకాంక్షిస్తున్నాము.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 అవుతోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
0: పెట్టే నీటిలో

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా సుమారు 3,125 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లాలోని లింగంగుంట్ల గ్రామంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నిధులను విడుదల చేయనున్నారని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,000 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, అర్హులైన ఒక్కో రైతు కుటుంబ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 చొప్పున మొత్తం 7,000 రూపాయలు జమ కానున్నాయని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శిస్తారని, అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి ప్రజావేదిక సభలో ప్రసంగించనున్నట్లు తెలిపారు. అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫోన్, ఇంటర్నెట్, కేబుల్ కనెక్టివిటీ సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పీపీపీ విధానంలో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో వివిధ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు అవసరమైన అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత 2 ఏళ్లలో భూ పరిపాలనను ఆధునీకరించి ప్రజల ఆస్తులకు సంపూర్ణ భద్రత కల్పించేలా విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 2,04,000 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని తెలిపారు. రీసర్వే ప్రక్రియలో ప్రజల అభ్యంతరాల పరిష్కారానికి గ్రామస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఎక్కడికి వెళ్ళినా కూడా ల్యాండ్ సమస్యలు వస్తా ఉన్నాయి. మేము గ్రామ సభలు పెట్టాం, అన్ని తెలుసుకున్నాం. రీసర్వే పగడ బంది

0: 2.0 ప్రతి ఒక్క గ్రామం మళ్ళా రీసర్వే చేసి వాళ్ళందరి దగ్గర కూడా మనం ఈకేవైసీ తీసుకుని ఎస్ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత నాది పక్కాగా వచ్చింది అని చెప్పిన తర్వాత పట్టాదారు పాస్బుక్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాను. 2.0 లో దాదాపుగా 4,331 గ్రామాల్లో మళ్ళా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. అలాగే అన్సెటిల్డ్ ఎస్టేట్ అండ్ ఇనామినేషన్ ఉన్నాయో వాటి సమస్యలు కూడా మేము చాలా పరిష్కరించాం.
1: అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 105,000 మంది డ్వాక్రా మహిళలకు 195 కోట్ల రూపాయల రుణాలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 1,837 మంది మహిళలకు 34 కోట్ల రూపాయల రుణాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: పార్లమెంట్ లో మహిళా బిల్లు తప్పుకోకుండా పాస్ అవుతుంది, దాన్ని ఒక గొప్ప విజయంగా ఈ రాష్ట్రం మొత్తం కూడా పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పేసి, అదే విధంగా ఒకవేళ బిల్లు కాకపోయినా మనం ఇచ్చే టికెట్లలో 33% మహిళల్ని టికెట్లు ఇద్దామనే విధంగా మరి నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి, అది నిజంగా మహిళలకు ఇచ్చే గౌరవం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను.
1: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 87 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపట్టిన వివిధ రోడ్ల పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ఆయన నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో స్వచ్ఛత, కాలుష్య నియంత్రణ, సర్క్యులర్ ఎకానమీ లక్ష్యాల సాధనకు చర్యలు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛంద్ర కార్యక్రమాలపై నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్ల పంపిణీని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 11,400 స్టవ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 33 మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనులు ప్రారంభమయ్యాయని, మరో 148 ప్లాంట్ల పనులు త్వరలో ప్రారంభమవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్వచ్ఛంద్ర పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొన్నారు. డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ తాము మాత్రమే కాకుండా ఇతరులు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా కృషి చేస్తామని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములవుతామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. యోగాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన 4,00,000 రిజిస్ట్రేషన్ల లక్ష్యాన్ని అధిగమిస్తూ నిన్న సాయంత్రానికి 6,00,000 మందికి పైగా యోగాంధ్ర పోర్టల్లో తమ వివరాలు నమోదు చేసుకున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 100% పైగా రిజిస్ట్రేషన్లు నమోదు చేసినట్లు తెలిపారు. రేపు నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భారీ స్థాయిలో ప్రజల భాగస్వామ్యం ఉండనుందని పేర్కొన్నారు. అత్యధికంగా 112.96% రిజిస్ట్రేషన్లు సాధించి మార్కాపురం జిల్లా తొలిస్థానంలో నిలిచిందని మంత్రి తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి జి లక్ష్మి తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని ఆమె పేర్కొంటూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో

0: ఉన్న మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేయనున్నారు. భూ హక్కుల పరిరక్షణలో రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు కేటాయించిందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచికా నిధిః ఝాః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య ఒడిశా పశ్చిమ బంగయోః ప్రవాసే భవిష్యతి. ओडिशायाः मयूरभंज मंडले राष्ट्रपति द्रौपदी मुर्मू वर्यायाः अष्टषष्टीतमे जन्म दिवसोत्सवे प्रधानमंत्री तया सह पहाड़पुर ग्रामे सम्मिलितो भविष्यति. तदनन्तरं तौ नेतारौ ओडिशा राज्ये मोहन चरण माझी प्रशासनस्य वर्षद्वयस्य कार्यकाल पूर्त्यवसरे एकां विशाल जनसभां संबोधयिष्यतः, यत्र हि 47,000,000,000,000,000,000 विकासात्मक परियोजनानां शुभारम्भो भविष्यति. पश्चिमबंगे प्रधानमंत्री पश्चिमबंग दिवसावसरे भागं ग्रहीष्यति, यत्र हि अनेकासां प्रणालीनां शिलान्यासम् उद्घाटनं च विधास्यति. अस्मिन्नेव अवसरे प्रधानमंत्री पीएम कृषि सम्मान निधिं प्रसारयिष्यति, येन देशस्य 9.44 कोटि कृषकेभ्यः 80+8,18,000 रूप्यकाणि साक्षात् तेषां वित्तकोशेषु स्थानान्तरितानि भविष्यन्ति. एनटीए इति राष्ट्रिय परीक्षा संघटनेन प्रख्यापितं यत् श्वः आयोज्यमानायाः नीट यूजी 20-26 पुनः परीक्षायाः निष्पक्षं पारदर्शं च संचालनाय वयं पूर्णरूपेण सज्जाः. परीक्षेयं भारतस्य 150+500 नगरेषु, विदेशस्य च 14 नगरेषु आयोज्यन्ते. इत्यन्तराले एनटीए संस्था परीक्षार्थीनां साहाय्यार्थम् एकाम् आधिकारिक व्हाट्सएप वाहिनीमपि निरमात्. संघटनेन स्पष्टीकृतं यत् सर्वे आधिकारिकाः सन्देशाः केवलं तस्य प्रमाणीकृत संख्यातः एव प्रेषयिष्यन्ते. सा संख्या वर्तते 9178279802877 इति. विदेशमंत्री डॉक्टर एस जयशंकर प्रत्यपादीत यत् अशांत जगति भारतेन स्वकीय राष्ट्रहितस्य रणनीतिक स्वायत्ततायाः अथ बहुध्रुवीयतायाः रक्षणं कुर्वता सहैव विभिन्न भौगोलिक क्षेत्रैः सह स्वसंबंधाः इतोपि सुदृढाः करणीयाः. नवदिल्ल्यां भारत अमेरिका मञ्चस्य गोष्ठ्याः सत्रं संबोधयन् डॉक्टर जयशंकरः अवोचत् यत् अनेक जटिलतासु सत्सु अपि भारतामेरिका देशयोर सहभागित्वं विभिन्नेषु क्षेत्रेषु अविरतं वर्धमानम् अस्ति. तेन सविशेषं प्रकटीकृतं यत् यथा यथा भारतस्य

0: वैश्विक उत्कर्षो भविष्यति तथा तथा तस्य राष्ट्रीय हितानि अपि विशालानि विविधानि च भविष्यन्ति। प्रधानमंत्री नरेन्द्र मोदी ह्यः नवदिल्ल्याम् आयोजितस्य एकस्य कार्यक्रमस्यान्तर्गतं प्रधानमंत्री विकसित भारत रोजगार योजनायां चतुःशताधिक द्विसहस्र कोटि रूप्यकाणां प्रोत्साहन राशिं वितरितवान्। एकस्मिन् महत्वपूर्णे निर्णये सर्वोच्च न्यायालयः उदघोषयत् यत् निर्धारिते पदपथि चलनस्य अधिकारः नागरिकस्य मौलिकाधिकारो वर्तते। न्यायमूर्ति पीएस नरसिम्हा अथ न्यायमूर्ति एएस चंद्रूरकर इत्यनयोः प्रतिपादितं यत् निर्धारित पदपथि चलनस्य नागरिकस्य अयं मौलिको अधिकारः प्राथमिकः अस्ति, सहैव यन्त्रीकृत वाहनानां गमनागमनस्य अपेक्षया अस्य प्राथमिकता भविष्यति। फीफा विश्व कप प्रतियोगितायां मैक्सिको दलेन दक्षिण कोरिया दलम् 1-0 अंकांतरालेन पराजितम्। क्रिकेट क्रीडायां भारत अफगानिस्तान योर्मध्ये तृतीया अंतिमा च एक दिवसीय स्पर्धा अद्य अपराह्णे चेन्नई नगरस्य एमए चितंबरम क्रीडांगणे भविष्यति। अवधेयं यत् एषः द्वन्द्वः अपराह्णे 1:30 समारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 8వ భాగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత ప్రతిరోజు జీవితంలో యోగా గురించి ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు. 7:45 ఉదయరాగం సినిమా పాటలు. 8:15 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ. విజయవాడ 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు 9:00. 10:00 వసుదైక కుటుంబం. వారాంతపు అంతర్జాతీయ వార్తలు, వార్తా విశేషాలు విజయవాడ కేంద్రం నుంచి. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ఇక 12:05 ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ నుంచి వార్తల తర్వాత విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 12:30 మధ్యాహ్నం తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు ఉంటాయి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 తిరిగి వివిధ భారతి కార్యక్రమాలు. ఈరోజు 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈ 3:25 భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు 23వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ ఇన్స్టాల్మెంట్ అని ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. 3:25 ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక కార్యక్రమంలో సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం. ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం. అనంతరం ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు. 6:05 సాయంత్రం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం. 6:30 అన్నమయ్య పదమంజరి భక్తిగీత.

వినవచ్చు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. ఇందులో గేదె దూడల పోషణలో పాటించాల్సినటువంటి జాగ్రత్తలేంటో డాక్టర్ బి దేవసేన గారు, ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి, వీరి ప్రసంగాన్ని మేము ప్రసారం చేస్తాం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు, 8:00 చిత్రకుస్మాలు సినిమా పాటలు, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, ఆ తర్వాత చిత్రకుస్మాలు కొనసాగుతాయి. 9:00 రాత్రి ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. ఈరోజు రాత్రి 9:30 ఏకచిత్ర గానం శీర్షికన పెళ్లి పుస్తకం సినిమా నుంచి అన్ని పాటలు వినవచ్చు. 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ నుండి, 11:00 దేశభక్తి గీతాలు, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. ఇక కొంచెంసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఇప్పుడు వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లాలోని పహాడ్పూర్ గ్రామంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఇద్దరు నేతలు కలిసి పహాడ్పూర్ గ్రామంలోని సంతాలీ జాహెరా, హో జాహెరా పవిత్ర వనాలలో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు స్థానిక స్కిల్ సెంటర్, పహాడ్పూర్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం మయూర్భంజ్ జిల్లాలోని రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీది నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి హుగ్లీ జిల్లా ద్వారకేశ్వర్లో జరిగే పశ్చిమ బెంగాల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఇదే వేదిక నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న 9.44 కోట్ల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయలకు నిధులు నేరుగా జమ చేస్తారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్లో భాగమైన అగ్రిస్టాక్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన వంటి కీలక కేంద్ర వ్యవసాయ పథకాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 178,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014 ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగపూర్లోని అంబాజరిలో ఉన్న

0: ఎంత్రా ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునిక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ధ ఆయుధాల సామర్థ్యాన్ని పనితీరును మెరుగుపరచడంలో వాటిని ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
1: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रॉक्सिमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रॉक्सिमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎంఆర్డీసీకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చినట్టు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చినందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునఃపరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, అలాగే విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షను రాయనున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు వివిధ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ స్పష్టం చేసింది. సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, పరీక్షా సామాగ్రిని తరలించడానికి పోలీస్ ఎస్కార్ట్తో కూడిన జీపీఎస్ ఆధారిత వాహనాలు, సీల్డ్ ప్రోటోకాల్స్ కింద నిర్దేశ ప్రాంతాలకు అత్యంత సురక్షితంగా గోప్యత కలిగిన పత్రాలను చేరవేయడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలు, స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఇండియా యుఎస్ ఫోరం 2026లో మంత్రి ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని సంక్లిష్టమైన సవాళ్లను అధిగమిస్తూనే భారత్ అమెరికా భాగస్వామ్యం అన్ని రంగాలలో మరింత లోతుగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఎదుగుతున్న కొద్దీ దేశ ప్రయోజనాలు మరింత విస్తృతంగా, వైవిధ్యభరితంగా మారుతాయని జయశంకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని గత 12 ఏళ్లలో ప్రభుత్వం సాంకేతిక రంగంలో నిర్మాణాత్మక మార్పులను తీసుకువచ్చింది. శక్తివంతమైన దేశ నిర్మాణంలో సెమీకండక్టర్ రంగంలో అభివృద్ధి, అంతరిక్ష రంగ స్టార్టప్ల వృద్ధి అనేవి రెండు కీలకంగా నిలిచాయి. వ్యూహాత్మక విధానమైన మార్పుల ద్వారా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆశయం వాస్తవ తయారీ డిజైన్ యూనిట్ల రూపంలో కార్యరూపం దాల్చింది. జాతీయ భద్రత, ఆర్థిక పటిష్టత, డిజిటల్ సార్వభౌమాధికారం, భవిష్యత్తు పోటీతత్వానికి సెమీకండక్టర్లు పునాదిగా ఉన్నాయి. సిలికాన్ ఫ్యాబ్స్, కాంపౌండ్ సెమీకండక్టర్ కేంద్రాలు, అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్లు, అలాగే చిప్ డిజైన్ కోసం 50% వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ 76,000 కోట్ల రూపాయల భారీ వ్యయంతో 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభించారు. సాంకేతిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి, నైపుణ్యం కలిగిన శామిక శక్తిని రూపొందించడానికి పరిశ్రమల నేతృత్వంలోని పరిశోధన శిక్షణా కేంద్రాలకు 1,000 కోట్ల రూపాయలను కేటాయిస్తూ ప్రభుత్వం సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. సెమీకండక్టర్ మిషన్ 2.0 గురించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, మిషన్ 1 ఈ సంక్లిష్ట పరిశ్రమకు అవసరమైన ప్రాథమిక పునాదులను విజయవంతంగా ఏర్పాటు చేయగా, మిషన్ 2 ఈ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తుందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు కొల్హాపూర్, ఇచల్ కరంజీ ప్రాంతాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అలాగే పశ్చిమ మహారాష్ట్ర దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కింద ఆలయ పరిసరాల్లో జరుగుతున్న వివిధ ప్రాజెక్టులను సమీక్షిస్తారు. అనంతరం కొల్హాపూర్లోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.

0: భారతదేశానికి చెందిన వివేక్ అగర్వాల్ 2026-27 అంతర్జాతీయ ఆర్థిక నిఘా సంస్థ FATF తదుపరి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జూలై 2025 నుండి ఈ పదవిలో ఉన్న గైల్స్ థామ్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. FATF మనీ లాండరింగ్, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రమాణాలను నిర్దేశించే సంస్థ. భారతదేశం 2010 నుండి FATF సభ్యదేశంగా ఉంది. అగర్వాల్ ఎంపిక భారతదేశానికి ఒక గొప్ప విజయంగా విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ కైవసం చేసుకున్న భారత్ జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2 రోజులు పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే అన్ని దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటుందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. దేశవ్యాప్తంగా రేపు జరిగే నీట్ జాతీయ అర్హత ప్రవేశ పునః పరీక్షను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి పూర్తి సన్నద్ధత ఉన్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగే 3వ మ్యాచ్ ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి 12:30 గంటలకు జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 దాటి 30 సెకండ్లు.

0: ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 8వ భాగం ప్రసారమవుతుంది. ఆ తర్వాత మానవ రోజువారీ జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు. ముందుగా వాణిజ్య ప్రకటన విందాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్
4: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి.

0: నాణ్యతకు హామీ.
1: ముందుగా మనం చరిత్రలో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు జూన్ మాసం 20వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు, స్పెషల్ డేస్, అందులో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

പജിന്ന് വന്നില്ല. యాభై ఏడు సంవత్సరం భారత స్వాతంత్రోద్యమం. 1857 జూన్ 20వ తారీఖున గ్వాలియర్లో చివరి ముఖ్య పోరాటం జరిగింది. ఈ పోరాటంలో రాణి లక్ష్మీబాయి మరణించడం జరిగింది. 1862 సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో బానిసత్వం రద్దు అయింది. అంతకుముందు బానిసత్వ పరిస్థితి ఉండేది, దాన్ని రద్దు చేయడం జరిగిందన్నమాట. 1877 సంవత్సరం ఇదే రోజున కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో అలెగ్జాండర్ గ్రహం బెల్ చేత మొట్టమొదటిసారిగా వాణిజ్య టెలిఫోన్ సర్వీస్ ప్రారంభం జరిగింది. అలెగ్జాండర్ గ్రహం బెల్ వీరి గురించి కొన్ని తెలుసుకుంటే మంచిది. వీరు ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు, టెలిఫోన్ను కనిపెట్టినటువంటి వారు. టెలిఫోన్ లేకపోతే లైఫే లేదన్న రోజులు ఇవి కదా. ఈ టెలిఫోన్ ఎన్నో రకాలుగా మారి చేతిలోకి వచ్చేసింది. మన పిడికిట్లో ఉంటుందన్నమాట టెలిఫోను. దీనికి మూలం ఎవరు అంటే ఈరోజు మనం చెప్పుకుంటున్న వ్యక్తి ఆయన గ్రహం బెల్ గారు. వీరు ఈ టెలిఫోన్ కనిపెట్టిన గొప్ప ఆవిష్కర్త. ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో ధ్వని వినికిడి శాస్త్రాలు చదివి అమెరికాలోని బోస్టర్ విశ్వవిద్యాలయంలో గాత్ర సంబంధిత శరీర శాస్త్రం అంటే ఓకల్ ఫిజియాలజీలో ప్రొఫెసర్గా చేరి ఆ తర్వాత భార్య సైతం వినికిడి శక్తిని కోల్పోవడంతో బదిరుల కోసం పరిశోధనలు చేస్తూ వారు వినగలిగే శబ్ద పరికరాలను రూపొందిస్తూ వచ్చాడు. పగలంతా బోధించేవాడు, రాత్రి అంతా కూడా మేల్కొని ప్రయోగాలు చేసేవారు. ఆ కృషి కారణంగానే తీగల ద్వారా శబ్ద తరంగాలను పంపగలిగే టెలిఫోన్ను కనిపెట్టగలిగాడు. దీనిపై 1876 సంవత్సరంలో ఆయనకు లభించిన పేటెంట్ అమెరికాలోని మరి శాస్త్ర రంగంలో మొట్టమొదటిది అని చెప్పచ్చు. ఆ తర్వాత ఆప్టికల్ టెలికమ్యూనికేషన్స్, హైడ్రోఫాయిల్స్, అలాగే ఏరోనాటిక్స్ రంగాల్లో కూడా అనేక ఆవిష్కరణలు చేశారైన. నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీ వ్యవస్థాపకుల్లో గ్రహం బెల్ కూడా ఒకరు. ఇలా ఆయన చేసిన ఎన్నో ఆవిష్కరణలు ఉన్నాయి, ఆయనకి ఎన్నో పురస్కారాలు కూడా ఉన్నాయి. మరి ఓల్టా పురస్కారాన్ని కూడా ప్రభుత్వం, ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనకు ప్రదానం చేసింది. అలా గ్రహం బెల్ గారు మనకు టెలిఫోన్ అందించి ఈరోజు

ఓకే, 1910 ఇదే రోజున ఫాదర్స్ డే, అంటే తండ్రుల దినోత్సవం. ఫాదర్ లేకుంటే ఇంకా మనకు అసలు లేదు, లైఫ్ లేదు. అలాంటి తండ్రుల దినోత్సవాన్ని మొదటిసారిగా స్పోకన్, అంటే వాషింగ్టన్లో జరుపుకున్నారన్నమాట. ఈరోజు ప్రపంచమంతటా ఈ దినాన్ని జరుపుకుంటున్నాం. ఓకే, 1957 ఇదే రోజున సోవియట్ రష్యా తొలి ఉపగ్రహమైనటువంటి స్ముత్నిక్ 1 అంతరిక్షంలోకి పంపిన రోజు ఈరోజు. 2003 జూన్ 20 వికీమీడియా ఫౌండేషన్ స్థాపన జరిగింది. వికీమీడియా అంటే మీకు తెలిసి అందరికీ తెలుసు, ఇది వికీ

0: మీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభమని ఆపేక్షించినటువంటి స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా. ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతిని కృషి చేస్తుంది. 2005లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తేవడం కోసం వివిధ దేశాల కీలక అంటే వివిధ దేశాల్లో ఉన్నటువంటి కల వికీపీడియా సంఘాలతో కలిసి పనిచేస్తుందన్నమాట. అంతేకాకుండా ప్రపంచంలోని కొన్ని దక్షిణాది దేశాలలో కూడా నేరుగా కార్యాలయాలు నెలకొల్పి ఉద్యోగుల ద్వారా ఈ వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతి కూడా తోడ్పడింది. భారతదేశంలో అయితే 2011 జనవరిలో పని ప్రారంభించి ఆ తర్వాత నేరుగా పని విరమించి మరి సిఐఎస్ అంటే ప్రభుత్వేతర సంస్థ ద్వారా కృషి చేస్తోంది ఈ ఫౌండేషన్. మరి ఇది వికీపీడియా లేకపోతే మనకు అసలు విషయాలు ఏమీ తెలియవు అన్నమాట. మనకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వికీమీడియాలోనే మరి ప్రిజర్వ్ చేసి పెడతారు. దీన్ని మనం ఓపెన్ చేసినప్పుడు మనకు ఏది కావాలన్నా కూడా ఈ వికీపీడియాలో తెలిసిపోతుంది. సో మరి ఈ ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఫౌండేషన్ స్థాపించబడింది 2003 జూన్ 20 ఓకే అండి. మరి ఇప్పుడు మనం కొంతమంది జన్మదినాలు తెలుసుకుందామా. 1623 ఇదే రోజున ఫ్రెంచ్ తత్వవేత్త గణిత శాస్త్రవేత్త అయినటువంటి బ్లీస్ పాస్కల్ వీరు జన్మించిన రోజు ఈరోజు. జూన్ 20 కే అచ్యుతరెడ్డి వీరు జన్మించిన రోజు. వీరు స్వాతంత్ర సమరయోధులు, శాసనసభ్యులు, అలాగే మంత్రివర్యులు కూడా. ఓకే, పంతొమ్మిది వందల 39 రమాకాంత్ దేశాయ్ జన్మించిన రోజు. వీరు మాజీ భారత క్రికెట్ క్రీడాకారులు. 1945 జూన్ 20 అంగ్ సాన్ సుకీ జన్మించారు. వీరు నోబెల్ శాంతి గ్రహీత. 1980 ఇదే రోజున అప్పిరెడ్డి హరినాథరెడ్డి గారు జన్మించారు. వీరు సాహిత్య పరిశోధకులు. 2014 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత. వీరి జన్మదినం ఈరోజు. ఇక మనం కొంతమంది మరణ దినాలు తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఓకే, 1987 జూన్ 20 సలీం అలీ వీరు మరణించిన రోజు. వీరు భారత పక్షి శాస్త్రవేత్త. సలీం అలీ వీరు విఖ్యాత పక్షి శాస్త్రవేత్త, పద్మవిభూషణుడు, రాజ్యసభ సభ్యులు సలీం అలీ. ఇన్ని బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు భారతదేశంలో. మరి ఆర్నిథాలజీ అంటే పక్షి శాస్త్రం, దాని గురించిన అవగాహన అధ్యయనాన్ని పెంపొందించడానికి సలీం అలీ అనితరమైనటువంటి కృషి చేసి గుర్తింపు పొందారు. వీరు 200 చరిత్ర కలిగినటువంటి బొంబాయి న్యాచురల్ హిస్టరీ సొసైటీ మూతపడకుండా కొనసాగడానికి సలీం అలీ ఎంతో ప్రయత్నించారు. అప్పటి ప్రధాని నెహ్రూ గారికి ఆయన లేఖ రాసి ధన సహాయం పొందగలిగాడు. ఆయనకి చాలా అవార్డులు ఉన్నాయి. పద్మభూషణ్ పురస్కారం 1958, అలాగే యూనియన్ మెడల్ బ్రిటిష్ వారు లేదా బ్రిటిష్ పౌరులకు కోసం అని వేరొకరికి ఇవ్వడం చాలా అరుదు. అలాంటిది ఈయన పొందుకోగలిగారు. తర్వాత 1976 ఇదే

0: రోజున పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. 1958 ఇతను నేషనల్ సైన్స్ అకాడమీ ఫెలోగా ఎన్నికయ్యి ఇతనికి 3 గౌరవ డాక్టరేట్ లభించాయి. 1985 రాజ్యసభకు నామినేట్ అయ్యారు. వారు 1987 తన 91వ ఏట ఆయన మరణించారు. అదండి ఆయన గురించి జీవిత విశేషాలు. 2012 ఇదే రోజున బాలు శంకరన్ వీరు మరణించిన రోజు వీరు ప్రొఫెసర్, శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత. ఇకపోతే 2013 ఇదే రోజున ఆలూరు భుజంగరావు గారు మరణించారు. వీరు విరసం సీనియర్ సభ్యులు, రచయిత, అనువాదకులు. ఓకే అండి, మరణదినాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇక మనం స్పెషల్ డేస్ లోకి వెళ్ళిపోదాం. 2010 ఈ రోజున తండ్రుల దినం, ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం జూన్ నెలలో 3వ ఆదివారం లేదంటే 20వ తారీఖున భారత్తో సహా 53 దేశాల్లో జరుపుకుంటారు. కొన్ని దేశాల్లో మరికొన్ని దేశాల్లో ఇంకొక రోజు జరుపుకుంటారన్నమాట. ఈ తండ్రుల దినోత్సవం అనేది చాలా అవసరం. ఫాదర్ కుటుంబానికి మూలం కదా. మరి ఫాదర్ ఆయన బాధ, ఆయన ప్రేమ బయటికి కనబడదు, కానీ హృదయం అంతా కుటుంబం పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ నిండిపోయి ఉంటుంది. ఆ ప్రేమను కొలత వేలేం. తల్లి ప్రేమ బయటపడుతుంది, కానీ తండ్రి ప్రేమ తొందరగా బయటపడదు. కానీ ఆయన అహర్నిశలు కష్టపడి తన యొక్క కష్టమంతా, తన యొక్క బాధంతా, తన వేదనంతా కుటుంబం కోసం అహర్నిశలు ఆయన వెచ్చించే విధానం ఎంతో గొప్పది, ప్రశంసనీయం. తను ఎవ్వరూ కుటుంబంలో బాధగా ఉంటే చూడలేడు తండ్రి. తను బాధపడుతూ తన కుటుంబం సంతోషంగా ఉండాలంటూ వారు చేసే సేవ ఇంత అంత కాదు. రెస్ట్ తీసుకోరు, నైట్ డ్యూటీలు అంట, ఓవర్ నైట్లు అంట, ఇలా చేసి కుటుంబ పోషణకు సంపాదించి తీసుకొచ్చిన డబ్బుని పిల్లలు ఎంతో సద్వినియోగం చేస్తే ఆ తండ్రి ఎంతో సంతోషపడతాడు. అలా కాకుండా అంత కష్టపడిన తండ్రి ఆ పిల్లలు తన కళ్ళ ముందే చెడిపోతూ విలాసంగా డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తూ బాధ్యత తెలియనప్పుడు ఆ తండ్రి బాధ ఇంత అంత కాదు. కాబట్టి తల్లులు, పిల్లలు, మీరు కూడా తండ్రి బాధను అర్థం చేసుకోవాలి. తండ్రి ప్రేమను అర్థం చేసుకొని తండ్రికి విలువ ఇచ్చి తండ్రి కష్టానికి తగిన మరి మీరు గౌరవాన్ని ఇవ్వాలని తండ్రి కోరుకుంటాడు. అంతకంటే మించి పిల్లల దగ్గర ఏమీ కోరుకోడండి. అలాంటి తండ్రికి స్పెషల్ డేని ఏర్పాటు చేశారు, అదే ఈరోజు అన్నమాట. కాబట్టి తండ్రిని మర్చిపోవద్దండి, తండ్రిని గౌరవించండి. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, తండ్రి బయటపోతే ఒకలాగా కాదు. ఎప్పుడూ తండ్రి మీద గౌరవం ఉండాలి. నాన్న లేకపోతే ఏమీ లేదు కదా, నాన్నకు ప్రేమతో. కాబట్టి అలాంటి నాన్నలు కావాలని కోరుకుంటుంది సమాజం. ఆకాశవాణి కూడా తండ్రులు కోసం ఒక ప్రత్యేకమైన స్పెషల్ విషెస్ చెప్తుంది. తండ్రులు మీరు హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే పిల్లలు కూడా చక్కగా మిమ్మల్ని గౌరవించి మీకు మంచి పేరు తేవాలని కోరుకుంటుంది ఆకాశవాణి తిరుపతి FM. సరే అండి, స్పెషల్ డేస్లోకి వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు మనం కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మునిరత్నం గారి వివరణ 8వ భాగాన్ని ఇప్పుడు విందాం.

వెంకటేశ్వర చమత్కార శృంగార లీలను ఆవిష్కరించే పద్యం. అందవు కోసియిమ్ము విరులంచును చేరి

వెంకటేశ్వర ఆనాడు, పూ పొదరింటి పొంతనే పొంచి పొంచి చూస్తున్నావు. అంతలో అలిమేలు మంగమ్మ అక్కడికి రానే వచ్చింది. ఆ పువ్వులు నాకు అందడం లేదు, కోసి ఇవ్వమని కోరుతూ తన కొనగోట నీ చెక్కిలి నొక్కింది. నాకు కూడా అవి అందడం లేదు, నువ్వే కోసుకో అని అమాంతం పైకెత్తి పట్టి ఆమె చేతినే నీవు పువ్వులు కోయించావు. ఆ సమయంలో రెండు తనువుల స్పర్శ రెండు మనసుల స్పర్శకు దారితీసింది. ఇద్దరి నుంచి వెలువడిన స్వేదబిందువులు ఏకమై తరువాతి కలయికను సూచించాయి. దివ్య దంపతుల ఊరేగింపు వైభవాన్ని ఆవిష్కరించే పద్యమిది. ఒక్కొక్క నాటి రాత్రి సక

ವೆಂಕಟೇಶ್ವರ, ನೀವು ఒక్కొక్కనాటి రాత్రి గరుడ వాహనాన్ని అధిరోహించి వీధుల్లో విహరించేటప్పుడు అలివేలు మంగ ముఖాన్ని అక్కున చేర్చుకుని అనేక విధాలుగా విహరిస్తూ ఉంటావు, అనేక వీధుల్లో విహరిస్తూ ఉంటావు, ఈ ఊరేగింపును కొనసాగిస్తూ ఉంటావు. ఆ ఊరేగింపు వైభవాన్ని, ఆ దృశ్యాన్ని నేను ఏమని కొనియాడేది? అలివేలు మంగమ్మను దేవకాంతలు ఆరాధించిన వైనాన్ని ఈ పద్యం తెలియజేస్తుంది. మంగ్

అమ్మకు మంగళం, అలివేలు మంగమ్మకు మంగళం, లక్ష్మీదేవికి జయమంగళం అంటూ దేవలోకంలో నివసించేటువంటి దేవతా స్త్రీలు నీ ఇల్లాలికి హారతులు ఇస్తూ ఉంటారు. వెంకటేశ్వరా.

ఇంతవరకు ప్రభాత రేఖల కార్యక్రమంలో మీరు విన్నారు అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జగ్గంపూడి మున్రత్నం గారి వివరణ 8వ భాగం. ఇప్పుడు యోగా డే గురించి, డైలీ లైఫ్లో రోజువారీ జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యత రెండు మాటలు తెలుసుకుందాం. భారత సాంప్రదాయం అందించిన అమూల్యమైన కానుక యోగా.

శారీరక మానసిక శ్రేయస్సును పెంపొందించడానికి అత్యంత విశ్వసనీయమైనటువంటి సాధనాలలో ఒకటిగా ఆవిర్భవించింది యోగా. అసలు ప్రకృతి మధ్య ఇది మనస్సు, శరీరం, ఆలోచన, క్రియ, సంయమనం, పరిపూర్ణత, మానవుడు ప్రకృతి మధ్య సామరస్యం, ఇక ఆరోగ్యం శ్రేయస్సు పట్ల ఒక సంపూర్ణ దృక్పథం కలిగిస్తుంది, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది యోగా. సో యోగా ధైర్య యస్య పిత క్షమాచ జనీన శాంతిచ్చిత గేహిని. క్రమం తప్పకుండా యోగాభ్యాసం చేయడం ద్వారా ఒక వ్యక్తి తండ్రిలా రక్షించే ధైర్యం వస్తుంది, తల్లిలాంటి క్షమాగుణం ఉంటుంది, శాశ్వత స్నేహితునిగా పిలిచే మానసిక ప్రశాంతత వంటి ఎన్నో ఉత్తమ గుణాలు అలవర్చుకోగలడు అని మరి చాలామంది యోగాసనాలు చేస్తున్నారు. మరి యోగా జీవితంలో నిత్యం అనేకమైనటువంటి రోగాలను కూడా దూరంగా ఉంచుతుందని నానుడి కూడా ఉందన్నమాట. సో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆ దినాన్ని పురస్కరించుకొని మానవ జీవితంలో, రోజువారీ జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, ఇప్పుడు ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఈ పాట విందాం.

విన్న పాట రైల్ సినిమా కోసం హరిచరణ్ పాడిన పాట అది. వెన్నెలకంటి గీతానికి ది ఇమాన్ సంగీతం. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి ఈ పాట విందామా?

వింటున్న పాట శౌర్య సినిమా కోసం విజయప్రకాష్ రమ్య బెహ్రా పాడిన బాలాజీ గీతం అది, వేద సంగీతం.

షోగాడు చిన్ని నాయన. ఈ సినిమా నుంచి పాట విందాం. శ్రేయా ఘోషల్, ధనంజయ్ పాడిన ఈ పాట ఇది. ఈ పాటకు గీత రచన బాలాజీ, సంగీతం అనూప్ రూబెన్స్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

విన్న పాట సరైనడు సినిమా కోసం. ధనంజయ్ పాడిన అనంత శ్రీరామ్ గీతం అది, ఎస్ఎస్ తమన్ సంగీతం. కార్యక్రమంలో తర్వాత వినబోతున్నాం ఉదయరాగం సినిమా పాటల కార్యక్రమంలో స్పీడ్నోడ్ సినిమా నుంచి రేవంత్ పాడిన ఈ పాట వినండి. శ్రీమణి గీతానికి డీజే వసంత్ సంగీతం సమకూర్చారు.

కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట సాహసం శ్వాసగా సాగిపో. ఈ సినిమా నుంచి హరిచరణ్ చిన్మయ్ కలిసి పాడిన ఈ పాట వినండి. ఈ పాటకు కృష్ణ చైతన్య, గీత రచన సంగీతం యార్ రెహమాన్.

ఉదయ రాగం సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 అవుతోంది. ఇక కొంచెంసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో, వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: development projects worth over 47,000 crore rupees in Odisha's Mayurbhanj district today. Prime Minister Modi to release 23rd installment of the PM Kisan to over 9 crore farmers from Hooghly in West Bengal. Senior Indian bureaucrat Vivek Agarwal appointed as Vice President of Financial Action Task Force FATF. New Delhi reiterates its commitment to combat terror financing. NTA to conduct nationwide mock drill today ahead of NEET UG re-examination scheduled for tomorrow. SEBI clears channel for easier transfer of shares to legal heirs of deceased investors. And in men's cricket, India to take on Afghanistan in third and final ODI of series in Chennai this afternoon. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ వింటారు.
2: కర్నూలు జిల్లాలో ప్రారంభమైన సర్ ప్రక్రియ, యోగా ఏర్పాట్లు, ఉద్యోగ మేళ వంటి తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కర్నూలు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సర్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఏసిరి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ఈఆర్ఓలు, ఏఆర్ఓలు, తహసీల్దార్లకు ఎస్ఆర్ఐ ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్ ప్రక్రియలో భాగంగా 77% ఓటర్ మ్యాపింగ్తో కర్నూలు జిల్లా రాష్టంలో ముందంజలో ఉందన్నారు. వలస వెళ్లిన వారి ఓట్లను ఎటువంటి పరిస్థితుల్లోనూ తొలగించరాదని, అన్ని వివరాలు సమగ్రంగా విశ్లేషించి నోటీసులు ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శకమైన ఓటర్ జాబితా తయారు చేయడానికి అందరూ సహకరించాలని కోరారు. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై తాజా నివేదికలను అందజేయాలని జలవనరుల శాఖ ఉమ్మడి జిల్లా చీఫ్ ఇంజనీర్ కె కబీర్ బాషా ఆదేశించారు. అమరావతిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామాయణుడు నిర్వహించిన సమావేశంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సాగునీటి ప్రాజెక్టుల సమస్యలను ప్రస్తావించారు. వాటిపై సమగ్ర నివేదికను పంపాలని మంత్రి కార్యాలయం నుంచి కర్నూలు సీఏకి ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఎన్ని గ్రామాలు మునక గురవుతాయన్న తాజా వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు ఖర్చులు తగ్గించి పంటల దిగుబడి పెంచవచ్చని కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారిణి మాధురి అన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలో ఆమెతో పాటు బంగ్లాదేశ్ ప్రతినిధి అబ్దుల్ జుబో సోహెల్, ఢిల్లీ నుంచి వచ్చిన సుధా నారాయణ్, హెల్త్ న్యూట్రిషియన్ ఎన్ఎఫ్ఎఫ్ ప్రతినిధి గౌతమి తానా పొదుపు కార్యాలయంలో పొదుపు మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం అమలు తీరుపై చర్చించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీ 4.62 లక్షల మంది కంటే ఎక్కువ మంది యోగాలో పాల్గొనే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా సంయుక్త కలెక్టర్ నూర్ల ఖమర్ ఆదేశించారు. యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయడంపై కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు క్యూఆర్ కోడ్ను వినియోగించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేర్లు నమోదు చేసుకుని యోగా కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశు సంపత్తితోనే సుస్థిర ఆదాయం సాధ్యమని, పాడి పరిశ్రమ ద్వారా గ్రామీణ ప్రాంతాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నట్టు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహించనున్న పశువుల సమూహం పునరుత్పత్తి కార్యక్రమంపై ముద్రించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కృత్రిమ గర్భధారణ, పోషకాహార నిర్వహణ, దూడల సంరక్షణ వంటి శాస్త్రీయ పునరుత్పత్తి చర్యలు పశువుల ఉత్పాదకతలో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. పిల్లలతో పనిచేయించిన నేరమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని కర్నూలు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం నేపథ్యంలో స్థానిక న్యాయసేవా సదనంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ, పిల్లలను పాఠశాలలకు పంపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, బాలకార్మికులు కనిపిస్తే డయల్ 1098 గానీ 1500 ఫిర్యాదు చేయాలని అన్నారు. కళాశాలలు నిర్వహించే ఉద్యోగ మేళాలు యువతకు వరంలాంటివని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని క్లస్టర్ యూనివర్సిటీలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువత అన్ని రంగాల్లో రాణించినప్పుడే రాష్ట్రాభివృద్ది సాధ్యమని అన్నారు. యువతను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. యోగాతో మానసిక ఆరోగ్యం చేకూరుతుందని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఇండోర్ స్టేడియం వద్ద పర్యాటక యోగాలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు సాధన చేశారు. ప్రజలందరూ యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకుని జూన్ 21న నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన ఉపకరణాలను భారీ రాయితీతో విక్రయిస్తున్నామంటూ ఆన్లైన్లో సైబర్ నేరగాళ్లు ఇచ్చే ప్రకటనల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో సూచించారు. ప్రముఖ కంపెనీల పేర్లను పోలిన నకిలీ బ్రాండ్లను సృష్టించి ఆకర్షణీయమైన ప్రకటనలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసి ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆన్లైన్ షాపింగ్కు సంబంధించి అనుమానాస్పద లింకులను క్లిక్ చేయాలి.

0: వద్దన్నారు. క్యాష్ ఆన్ డెలివరీ విధానాన్ని ఎంచుకోవాలని సూచించారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ ఖాతాల వివరాలు, ఓటీపీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డుల వివరాలు చెప్పవద్దన్నారు. ఇటువంటి అంశాల కోసం హెల్ప్ లైన్ నంబరు 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. వ్యవసాయంలో మిశ్రమ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి వ్యవసాయాధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాల అమలులో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతో పాటు అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. తక్కువ కాలంలో దిగుబడినిచ్చే కరువును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సిహెచ్ రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి.

0: శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ కార్యక్రమాల అమల్లో లోపాలు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి రైతు ఒక ప్రధాన పంటతో పాటు అనుబంధ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని చెప్పారు. తక్కువ కాలంలో దిగుబడినిచ్చే కరువును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేయాలని సూచించారు. ఇప్పటివరకు కర్నూలు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన సిహెచ్ రామాంజనేయులు, కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా నిజ మర్మములను ఉమాభరణం రాగం ఆదితాళం త్యాగరాజు వారి కీర్తన విద్దాం. వినే ముందుగా వాణిజ్య ప్రకటన.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఇంతవరకు మీరు శ్రీ ఎంఎస్ గోపాలకృష్ణ గారి వయలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు మనం వినబోతున్నాం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి చాలామంది వాట్సాప్ చేశారు. మా వాట్సాప్ నెంబర్ ముందుగా చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాం. 877-224-6605. మళ్ళీ చెప్తాను, 877-224-6605. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది శ్రోతలు. మరి ఆల్రెడీ మనకు వాట్సాప్ చేసిన శ్రోతలు ఎవరో చూసేద్దాం. ముందుగా జనతా గ్యారేజ్ సినిమా నుంచి ప్రణామం అనే పాట వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులందరి కోసం శుభోదయం మేడం అంటూ మనకు వాట్సాప్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన ఈ పాట ఇప్పుడు వినేద్దామా? వింటూ ఉండండి మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

0: मेरा जूता है जापानी, ये पतलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుకునే సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: కార్యక్రమంలో తర్వాత శ్రోత మనకు పాట వినిపించమని పంపారు మెసేజ్. వీరు ఎవరంటే పోచంపల్లి నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి మాధవి ఆంజనేయులు. వీరు అల్లరిమూడు సినిమా నుంచి పాట వినిపించమని కోరారండి. ఆ పాట ఇప్పుడు విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత నరసింహనాయుడు సినిమా నుంచి పాట మాకు కావాలి అంటూ ప్రసారం చేయండి అంటూ పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, ఎంగ్ ముని, బాలాజీ, హేమంత్, సాయి, వీరంతా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కోరుతున్నారు. వారి కోసం ఈ పాట ఇప్పుడు వినేద్దాం. వింటూ ఉండండి మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
1: కార్యక్రమంలో తర్వాత శ్రోత మనకు వాట్సాప్ చేశారు. ఖైదీ నెంబర్ 786 సినిమా నుంచి గువ్వా గోరింకతో అనే పాట వినిపించమని నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి రామోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచార్య, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్ కోరారు. మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందాం మరి.

0: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు. మా వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్తాను, 8772246605 8772246605. తర్వాత వీధి సినిమా నుంచి మాకు పాట వినిపించండి అంటూ శ్రీకాకుళం జిల్లా అక్కడ నుండి నవీన్, నిర్మల, తర్వాత పెద్దాసన విలేజ్ నుంచి గ్రామస్తులందరి కోసం ఈ పాట వినిపించమన్నారు. ఒకే శ్రోతలు మీకోసం ఈ పాట ఇప్పుడు విందాం.

0: మీటి
1: ఈఎంఐ అద్దే ఎలా మేనేజ్ చేయను?
0: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
1: ఏంటి?
0: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చెయ్యి, కమిషన్ దొరుకుతుంది.
1: ఇంత సులువా?
0: ఏం సులువు అండి, ఇతను మనీ మ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
1: వద్దు బాబు వద్దు.
0: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: వాట్సాప్ చిత్రమంజరిలో తర్వాత శ్రోత మనకు మెసేజ్ చేశారు, గుడ్ మార్నింగ్ మేడం అంటూ. గుడ్ మార్నింగ్ ఆకాశవాణి తిరుపతి అంటూ మరి మెసేజ్ స్టార్ట్ చేశారు. వీరు శ్రోతలందరి కోసం మా కోసం ఇష్క్ సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ ఇంకా తమన్ వారి కుటుంబ సభ్యులు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి. ఓకే శ్రోతలు విందమా?

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తర్వాత మస్తాన్ సాహెబ్ ఢిల్లీ వీళ్ళు మనకు వాట్సప్ చేశారు. మాకు గంగోత్రి సినిమా నుంచి గలగల గంగోత్రి అనే పాట వినిపించమంటున్నారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన పాట విందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వింటున్న పాట జిల్లా సినిమాలో ఈ పాటను మాకోసం తప్పకుండా వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేసిన వారెవరంటే, కార్లపూడి నుంచి గౌస్ పాషా షాబియా కోరారు. ఓకే, ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
2: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
1: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
2: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
2: లేదా మా ఈమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
2: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: కార్యక్రమంలో తర్వాత రొంపిచర్ల నుంచి గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి వీరు కోరుతున్నారు. కృష్ణబాబు సినిమా నుంచి మాకు ఓ మనస అనే పాట వినిపించమని కోరారండి. ఓకే శ్రోతలు, మీరంతా కూడా ఇంచక్క మాకు మెసేజ్ చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కోరిన పాట ఇప్పుడు విందామా?

కార్యక్రమంలో చివరిగా మనం వినబోతున్నాం పాట. రోజా సినిమా నుంచి పాట వినిపించండి అంటూ మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మారాణి అక్షర కృప, అలాగే ఇదే పాట కోసం హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ కోరుతున్నారు. ఆ పాట ఇప్పుడు విందాం.

0: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం శ్రోతలు, మరొకసారి మీకు వాట్సాప్ నెంబర్ చెప్తాను. 8777246605 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయడం మొదలు పెట్టేసేయండి. ఇప్పుడు సమయం 10 గంటలు అవుతోంది. కొంచెంసేపట్లో వసుదైక కుటుంబం వారాంతపు ప్రపంచ వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి

0: स्वागतम। అమెరికా ఇరాన్ దేశాల మధ్య గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ఒక కీలక ముందడుగు పడింది. పశ్చిమాసియాలో సైనిక చర్యకు అమెరికా స్వస్తి పలికింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు 14 అంశాల ఆధారంగా ఇరు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్లు గురువారం వర్చువల్ పద్ధతిలో ఈ 14 అంశాల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో సమావేశమయ్యేందుకు ప్యారిస్ వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ అక్కడ నుంచే ఈ చారిత్రాత్మక పత్రంపై సంతకం చేశారు. అటు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ కూడా టెహ్రాన్ నుంచి దీనికి ఆమోదం తెలపడంతో ఆ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లెబనాన్ సరిహద్దులతో సహా పశ్చిమాసియాలోని అన్ని ప్రాంతాలలో ఇరు దేశాలకు సంబంధించిన ప్రత్యక్ష పరోక్ష సైనిక చర్యలు దాడులను తక్షణమే నిలిపివేయాలని నిర్ణయించాయి. అలాగే కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారి అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డుకట్టుగా మారిన హార్మో జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించనున్నారు. ప్రారంభంలో 60 రోజుల పాటు ఎలాంటి అదనపు రుసుము లేకుండా అంతర్జాతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని ఇరాన్ కల్పించనుంది. అదేవిధంగా ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీయడానికి ఆ దేశ సరిహద్దుల వద్ద అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధాన్ని అమెరికా తక్షణమే ఉపసంహరించుకోనుంది. ఇరాన్కు అమెరికా ఆర్థిక సహాయం అందించడంతో పాటు వివిధ దేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం, అలాగే ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా ట్రెజరీ మినహాయింపులివ్వనుంది. తాము ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయబోమని ఇరాన్ ఈ ఒప్పందంలో ప్రపంచ దేశాలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే తమ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వల భవిష్యత్తును ఎలా నిర్ణయించాలనే దానిపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పర్యవేక్షణలో రాబోయే చర్చల్లో ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కోసం తదుపరి చర్చలను శుక్రవారం నుండి ప్రారంభించాలని నిర్ణయించాయి. ఈ శాంతి ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఐతుల్లా ముస్తఫా ఖమేనీ స్పందిస్తూ, భవిష్యత్తులో ముఖాముఖి చర్చలు జరపడం శత్రుదేశ అభిప్రాయాలను అంగీకరించడం కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ అవగాహన ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ సంతకం చేయడానికి అనుమతినిచ్చానని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి అధ్యక్షుడు పెజెష్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తుది ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ నాయకులకు అనుమతించినట్లు ముస్తఫా ఖమేనీ వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పందానికి ఇరాన్ కట్టుబడి ఉండాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లయితే ఇరాన్ కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందంపై ఆయనకు ఎదురైన ఒక ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ సమాధానమిస్తూ, ఇది కేవలం ఒక ప్రాథమిక అవగాహన ఒప్పందం మాత్రమేనని భవిష్యత్తులో జరిగే చర్చల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు. కానీ ఇరాన్తో చేసుకున్న ఈ ఒప్పందం చాలా శక్తివంతమైనదని, దీని కారణంగా ప్రపంచ మార్కెట్లు మళ్లీ నూతన ఉత్తేజాన్ని అందుకున్నాయని చెప్పారు. ఇక అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రపంచ దేశాలు స్వాగతించాయి. పశ్చిమాసియాలో స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి, హార్మో జలసంధిని తిరిగి తెరవడానికి, ఆ ప్రాంతంలో నెలలు తరబడి కొనసాగిన సంఘర్షణల వల్ల ఏర్పడిన ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడానికి ఈ ఒప్పందం ఒక కీలకమైన దౌత్య పురోగతి అని అభివర్ణించాయి. ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసి చర్చల ద్వారా శాశ్వత శాంతిని సాధించాలని ఖతార్, తుర్కియా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ మొదలగు దేశాలు కోరాయి. ఈ ఒప్పందంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంక్షల సడలింపు మాత్రం ఇరాన్ తమ ఒప్పంద నిబంధనలను అమలు చేసిన తరువాతే ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఇరాన్కు ఎటువంటి నిధులు విడుదల కాలేదని, మున్ముందు కూడా ఆ విధానం మారదని చెప్పారు. ఈ ఒప్పందం పూర్తిగా ఇరాన్ పనితీరు, ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇరాన్ తన దగ్గర ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను తగ్గించుకుంటూ అణ్వాయుధాలు తయారీ జరగకుండా అంతర్జాతీయ పరిశీలనకు అనుమతించడం వంటి చర్యలకు అంగీకరిస్తేనే ఆంక్షల సడలింపును అమెరికా పరిశీలిస్తుందని చెప్పారు. నిబంధనలకు కట్టుబడి ఉంటూ ఇరాన్ సరైన చర్యలు తీసుకుంటేనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరిగి భాగస్వామి అయ్యేందుకు ఇరాన్ కు అవకాశం ఉంటుందన్నారు.
1: The simple fact is that the only way the Iranians get any of those resources, not a single penny by the way from the United States of America under any circumstances, but the only way that they would ever get any benefit of the bargain is if they comply fully and change their behavior. And so you really have a win-win situation for the United States of America. If the Iranians don't change their behavior, their military and their nuclear program is still destroyed. If they do change their behavior, then they are going to have a transformative relationship with the Middle East, and the Middle East will have a transformative relationship with the people of Iran. That's a win for the American people and for the President of the United States, regardless of which option the Iranians ultimately choose.
0: అయితే ఈ శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ భిన్నంగా స్పందించింది. ఈ ఒప్పందం తమకు వర్తించదని, ఇజ్రాయెల్ స్వతంత్ర సార్వభౌమ దేశమని ఆ దేశ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ బెన్గ్విర్ ఒక ప్రకటన చేశారు. అయితే ఇరాన్ మాత్రం లెబనాన్ అంశాన్ని

కూడా తుది ఒప్పందంలో భాగంగా చేర్చాలని డిమాండ్ చేసింది. లెబనాన్ సరిహద్దు భద్రతా అంశం తమకు అత్యంత ముఖ్యమని ఇరాన్ అధికారులు వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ శాంతి ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే లెబనాన్ పై ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. దక్షిణ లెబనాన్ లోని నబతియా జిల్లాలో ఐడిఎఫ్ జరిపిన వైమానిక రాకెట్ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్ లోని జెనీవాలో శుక్రవారం శాంతి ఒప్పందంపై చర్చలు ప్రారంభమవడానికి ముందు ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం చర్చనీయాంశమైంది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంలో లెబనాన్ అంశాన్ని కూడా చేర్చింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లను తక్షణమే ముగించి ఆ ప్రాంతాన్ని వేయడాలని ఒప్పందంలో ప్రస్తావించారు. అయితే దీనిని ఇజ్రాయెల్ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హెజ్బుల్లా నుంచి తమకు పొంచి ఉన్న ముప్పు పూర్తిగా తొలగిపోయేంత వరకు దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లబోమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు పలుమార్లు స్పష్టం చేశారు. సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల వరకు ఆక్రమించుకున్న ప్రాంతం నుంచి వైదొలగబోమని స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ దళాలు దాడులను ముమ్మరం చేయడంతో మళ్లీ ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. లెబనాన్ హెజ్బుల్లా విషయంలో ఇజ్రాయెల్ వైఖరిపై డొనాల్డ్ ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. లెబనాన్ వివాదాన్ని తాము ఓ చిన్న యుద్దంగా పరిగణిస్తున్నామని, ఇరాన్తోనే అసలు చిక్కు ఏర్పడిందన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో తనకు గొప్ప సంబంధాలున్నాయన్నారు. అయితే లెబనాన్ విషయంలో నెతన్యాహు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హితవు పలికారు. హెజ్బుల్లాను తుదుముట్టించే బాధ్యత సిరియాకు అప్పగించాలని ఇజ్రాయెల్కు సూచించినట్లు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్తో కుదిరిన శాంతి ఒప్పందంలోని సాంకేతిక అంశాలపై చర్చించేందుకు స్విట్జర్లాండ్ వెళ్లాల్సిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఏర్పాట్లకు సంబంధించిన సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత అభివృద్ది చెందిన 7 ఆర్థిక వ్యవస్థల సమాఖ్య అయిన G7 గ్రూప్ ఆఫ్ 7 52వ శిఖరాగ్ర సదస్సు జూన్ 15 నుంచి 17 వరకు ఫ్రాన్స్ లోని ఏవియన్ నగరంలో జరిగింది. ఈ సదస్సుకు ఫ్రాన్స్ అధ్యక్షత వహించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాల నాయకులతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయ అస్థిరత, ఆర్థిక సవాళ్లు, భద్రతా సమస్యలు, సాంకేతిక పరిణామాలు వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృత చర్చలు జరిగాయి. G7 సదస్సులో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాల్లో రష్యా యుక్రెయిన్ యుద్దం ఒకటి, యుక్రెయిన్ కు కొనసాగుతున్న మద్దతు, యుద్ద పరిష్కారానికి దౌత్య మార్గాలు, రష్యాపై ఆర్థిక ఒత్తిడి కొనసాగింపు వంటి అంశాలపై G7 దేశాల నాయకులు చర్చించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు వొలదిమిర్ జెలెన్స్కీ కూడా ఈ సమావేశంలో పాల్గొని తన దేశానికి భద్రతా సహాయం, పునర్నిర్మాణ మద్దతు పెంచాలని కోరారు. మధ్యప్రాచ్య పరిస్థితులు కూడా ఈ సదస్సులో అత్యంత ప్రాధాన్యత పొందాయి. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి ప్రయత్నాలు, ప్రాంతీయ ఉద్రిక్తతలు, ఇంధన సరఫరా భద్రత, హార్మోన్ జలసంధి పరిస్థితిపై G7 నాయకులు చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సమతుల్యత సాధించడం, ఆర్థిక భద్రతను పెంచడం అవసరమని G7 నాయకులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వేగంగా అభివృద్ది చెందుతున్న AI సాంకేతికత వల్ల కలిగే అవకాశాలు, సవాళ్లు, డేటా భద్రత, పిల్లల ఆన్లైన్ రక్షణ, బాధ్యతాయుతమైన సాంకేతిక వినియోగంపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. కీలక ఖనిజాల సరఫరా భద్రత కూడా ఈ సదస్సులో ప్రాధాన్యత పొందింది. ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధన రంగాలకు అవసరమైన లిథియం, నికెల్ వంటి ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడకుండా సరఫరా మార్గాలను విస్తరించాల్సిన అవసరాన్ని G7 దేశాలు చర్చించాయి. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అక్రమ వలసలు, మానవ అక్రమ రవాణాపై సభ్య దేశాల నాయకులు ఉమ్మడిగా ఆందోళన వ్యక్తం చేశారు. వలసదారుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా ద్వారా లాభాలు పొందుతున్న అంతర్జాతీయ నేరముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మాదక ద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అక్రమ ఆర్థిక లావాదేవీలను అడ్డుకునేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ప్రకటించారు. ఈ మేరకు సదస్సు ముగింపులో G7 దేశాలు కలిసి ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. హార్మో జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. నౌకాయాన స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలని తాము ఎప్పుడూ నమ్ముతామని, అన్ని దేశాలు కలిపి దీనిపై దృష్టి పెట్టాలన్నారు. సముద్ర వాణిజ్యంలో భారతదేశానికి చెందిన లక్షలాది మంది నావికులు ప్రపంచంలోని వివిధ సముద్రాల్లో తమ సేవలను అందిస్తున్నారని, వారు ప్రపంచ ప్రగతిలో గొప్ప సహకారం అందిస్తున్నారని, వారి భద్రత కూడా తమకు ముఖ్యమైనని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ పశ్చిమాసియాలో భారత్ కూడా కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. భారత్ అమెరికా రక్షణ సహకారం బలంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందం కాలం చెల్లిందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి వేదికగా భారత్ స్పష్టం చేసింది. నిన్న జెనీవాలో జరిగిన మానవ హక్కుల మండలి 62వ సమావేశంలో భారత్ తన రైట్ ఆఫ్ రిప్లైను ఉపయోగించుకుంది. ఈ సందర్భంగా భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ మాట్లాడుతూ తాము ఉగ్రవాద బాధితులమని చెబుతూ భారత్పై పాకిస్తాన్ చేసిన ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు. సింధు జలాల ఒప్పందంపై భారతదేశ వైఖరి అత్యంత సుస్పష్టంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఒక ప్రభుత్వ విధానం

0: మార్చుకున్న పాకిస్తాన్ అంతర్జాతీయ సహకారాన్ని డిమాండ్ చేయడం ఆ దేశ అవివేకానికి నిదర్శనమన్నారు. 1960లో కుదిరిన ఈ ఒప్పందం ప్రస్తుత పరిస్థితులకు, మారుతున్న ప్రపంచ పరిణామాలకు ఎంతమాత్రం సరిపోదని చెప్పారు. కాలం మారిందని, అలాగే ఒప్పందం కూడా మారాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 6 దశాబ్దాల నాటి ఈ ఒప్పందాన్ని జవాబుదారీతనం లేని అధికారంగా భావించలేమని తేల్చి చెప్పారు.
1: This is the country where the sitting defense minister boasts of hosting, training and deploying terrorist state policy, and yet Pakistan calls itself a victim of terrorism. Indeed, a paradox which only Pakistan could sustain. It is a living example of a Frankenstein state which is shocked when its own monster bites back. Our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades.
0: 2026 FIFA ప్రపంచ కప్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్లో 48 జట్లు పాల్గొన్నాయి. ఇది ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే అతిపెద్ద ఎడిషన్ గా నిలుస్తోంది. ఉత్తర అమెరికా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నమెంట్ లో నూతన జట్లకు అవకాశాలు పెరగడంతో కొత్త పోటీలు, ఆసక్తికరమైన మ్యాచ్లు అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. టోర్నమెంట్ ప్రారంభ దశలోనే అనూహ్య ఫలితాలు నమోదయ్యాయి. ఫేవరెట్ జట్లుగా భావిస్తున్న దేశాలకు చిన్న జట్లు గట్టి పోటీ ఇచ్చాయి. పోర్చుగల్ జట్టును డిఆర్ కాంగో 1-1 నిలువరించడం టోర్నమెంట్ లో ముఖ్యమైన పరిణామంగా మారింది. అలాగే ఘనా జట్టు పనామాపై 1-0 తేడాతో విజయం సాధించింది. గ్రూప్ దశ కొనసాగుతున్న కొద్దీ ఏ జట్లు నాకౌట్ దశకు చేరుకుంటాయనే ఆసక్తి పెరుగుతోంది. అగ్రసరైన జట్లపై ఒత్తిడి పెరుగుతుండగా అనూహ్య విజయాలు సాధిస్తున్న జట్లు టోర్నీలో తమ స్థానాన్ని బలపరుచుకుంటున్నాయి. ఇక మరోవైపు ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ గత శుక్రవారం ప్రారంభమైంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో ప్రపంచంలోనే అగ్రశ్రేణి మహిళా క్రికెట్ జట్లన్నీ తలపడుతున్నాయి. మొత్తం 12 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటుండగా గ్రూప్ దశలో ప్రతి జట్టు కీలక విజయాల కోసం పోరాడుతోంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లోనే ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇక భారత్ తన తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్ మాత్రం వెస్టిండీస్ శ్రీలంక చేతిలో ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై 65 పరుగుల తేడాతో ఇటీవల విజయం సాధించింది. మొత్తంగా మహిళల T20 ప్రపంచ కప్ ప్రారంభ దశలోనే ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. గ్రూప్ దశ చివరి దశకు చేరుకునే కొద్దీ సెమీఫైనల్ అవకాశాల కోసం ఈ పోటాపోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అండ్ మన్హర్ పంపించారు హాయ్ బ్రో అంటూ. హాయ్ మన్హర్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ నీకు కూడా. స్లోవేకియా ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అండ్ ఇప్పుడు ఎవరు పంపించొద్దు, ఆన్సర్ నేను రివీల్ చేసేసాను కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడ్. సో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ అనమాట. ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్ న నిర్వహిస్తారు? సో ఏ డేట్ న సెలబ్రేట్ చేస్తారు ఈ డేని తెలిస్తే 08662438144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్, ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్ న నిర్వహిస్తారో తెలిస్తే 08662438144 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఈ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేట్.

హరిచరణ్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆవార నుంచి ప్లే చేస్తాను. అండ్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. అండ్ ఈ పాటకు లిరిక్స్ అందించింది చంద్రబోస్. అండ్ మనము నామ హరివిల్లులో నేను ఒక క్వశ్చన్ అడిగాను, ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం అంటే వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్, ఈ డేని ఎవ్రీ ఇయర్ ఏ డేట్ ను నిర్వహిస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది పంపిస్తున్నారు ఆన్సర్స్, అయితే చూద్దాం రైట్ ఆర్ రాంగో. కనకారావు గారు పెడన నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ రైట్ ఆన్సర్ కోట శ్రీమన్నారాయణమూర్తి, సుజాత గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ చల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పంపించారు, సూపర్ హై. అండ్ రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ రైట్ ఆన్సర్. అండ్ వావ్ సూపర్ పాట వినిపించారు, మీ ప్రశ్నకు సమాధానం అని అంటూ రాజేష్ హిందూపూర్ నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ ఆన్సర్.

సార్. అలాగే జైపాల్ రెడ్డి కర్నూలు నుంచి రైట్ ఆన్సర్, అలాగే అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ తినండి సార్ పంపించాను అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి థ్యాంక్ యూ సో మచ్. చూస్తే చాలా డెలిషియస్ గా ఉన్నాయి, బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10:20-30 సెకండ్స్ స్టూడియోలో టైం. మనమున్నాం హరివిల్లులో. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ జూన్ 12 అనమాట, అంటే రీసెంట్ గానే ఈ డే అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, మెన్స్ అండర్ 18 ఏషియా కప్ హాకీ 2026 ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది? క్వశ్చన్ ఏంటి, ఎంత ఉంది అని అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినండి. మెన్స్ అండర్ 18 మెన్స్ లో ఏషియా కప్ హాకీ 2026 అంటే ఈ ఇయర్ 2026 ఏషియా కప్ హాకీకి సంబంధించి ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది? తెలిస్తే ఆన్సర్ 0866244884 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ అక్కర్పాక నుండి రమా రైట్ ఆన్సర్ ప్రీవియస్ క్వశ్చన్ కి జూన్ 12 అంటూ, అండ్ హాయ్ అంటూ సురేష్ పంపించారు, హాయ్ మీకు కూడా, బట్ ఆన్సర్ ఏది? అండ్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ జూన్ 12 అంటూ, అది సంగతి. అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే 0866244884 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టేడియం

0: సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము నా మహర్విల్లులో నేను అడిగిన క్వశ్చన్, మెన్స్ అండర్ 18 ఏషియా కప్ హాకీ 2026 లో ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఏ దేశాన్ని ఓడించింది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా ఈజీ క్వశ్చన్ కదా, రీసెంట్ గా జరిగింది అడుగుతున్నాను. సో పాకిస్తాన్ అంటే అబ్దుల్ కలాం పెద్దపరం నుంచి పంపించారు బట్ రాంగ్ ఆన్సర్, అండ్ మల్లికార్జున్ విజయవాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అక్కర్పాక నుండి రమా రాంగ్ ఆన్సర్, అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్, అండ్ శ్రీను ఐరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ సూపర్ అని అంటూ బి రాంబాబు గారు, కమల, మానస, రచన వీళ్ళందరూ పంపించారు చిత్తూరు డిస్టిక్ నుంచి. ప్రీవియస్ క్వశ్చన్ రైట్ ఆన్సర్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కనకారావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ మూడో ప్రశ్నకు జవాబు అని అంటూ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, గుడ్ మార్నింగ్ రిష్భో, ఈ రోజు మీ ఓపెనింగే ఫుల్ వందే మాత్రం గీతంతో హై వోల్టేజ్ ఎనర్జీతో మొదలైంది, ఆ విను వెంటనే భక్తి గీతాల వందనం కొటేషన్తో కాఫీ టైం అద్భుతంగా సాగింది, అండ్ కొన్ని పనుల వల్ల తర్వాత వినలేకపోయాను, కానీ ఉదయాన్నే మీరు ఇచ్చిన అదిరిపోయే స్టార్టింగ్ కిక్ ఉంది చూసారా, అస్సలు అదిరిందయ్యా అంటూ. థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ ఎలాట్, థ్యాంక్ యూ సో మచ్ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, అండ్ రైట్ ఆన్సర్, అండ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీకు కూడా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ ఆన్సర్ ఈజ్ అని అంటూ రాంగ్ ఆన్సర్ కదా, సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ కోట శ్రీమన్నారాయణమూర్తి గారు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంగ్లాండ్ టీం అంట వెంకటాద్రి, భార్గవి, రవి వీళ్ళందరూ పంపించారు చిత్తూరు నుంచి బట్ రాంగ్ ఆన్సర్ కదా, అండ్ నాకు తెలియదు మేము మండే రోజున విజయవాడ వచ్చాము, అక్కడ బస్టాండ్ పక్కన కాళికామాత టెంపుల్ చాలా బాగుంది, నేను చాలాసార్లు విజయవాడ వెళ్ళాను కానీ ఎప్పుడూ చూడలేదు, బాగుంది టెంపుల్ అని అంటూ సుధా కొత్తగూడెం నుంచి పంపించారు. సో చాలా బాగుంటుంది ఆ టెంపుల్, కాళికాదేవి గుడి చాలా చాలా ఫేమస్, అండ్ చాలా బాగుంటుంది కూడా. సో అది సంగతి, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ యునైటెడ్ స్టేట్స్ అంట పెద్దపరం నుంచి అబ్దుల్ కలాం గారు బట్ రాంగ్ ఆన్సర్, అండ్ అక్కర్పాక నుంచి రమా ఈసారి రైట్ ఆన్సర్. ఏంటా రైట్ ఆన్సర్? జపాన్ అన్నమాట. సో జపాన్తో ఆడింది ఇండియా అండ్ ఛాంపియన్గా నిలిచింది. సో అది సంగతి. అండ్ 10:28:45 స్టూడియోలో టైం, మనమున్నాం హరివిల్లులో. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే, ఇప్పుడే కాదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి యూపీఐ యూపీఐ యూపీఐ తెలుసు కదా మనం, ఇంకా అసలు ఫోన్ ఆన్ చేస్తే అసలు క్యాష్ ఎవరు క్యారీ చేస్తున్నారు చెప్పండి, అందరూ కూడా ఫోన్ పట్టుకుని యూపీఐ. సో యూపీఐ అనేది ఇండియాలో ఏ డేట్న ప్రారంభమైంది, యాక్చువల్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా మీకు? 08662438814 డేట్ కాదు ఇది, ఇది నెంబర్. ఈ నెంబర్కి మీ ఆన్సర్స్ అనేది వాట్సాప్ చేస్తూ ఉండండి. ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఓకే బంగారం నుంచి, హే అమాయిక. సో ఈ సాంగ్ ని పాడింది కార్తీక్, అండ్ ఈ పాటను కంపోజ్ చేసింది ఏఆర్ రెహమాన్. ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ నాకైతే యూపీఐ ఏ డేట్న ఇండియాలో స్టార్ట్ అయిందో తెలిస్తే 08662438814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. వింటూ స్టే ట్యూన్.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్,
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం.

0: అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

సో అదే అనమాట సంగతి. బ్యూటిఫుల్ సాంగ్ యాక్చువల్గా ఇలాంటి కొన్ని సాంగ్స్ అన్నీ కూడా మనం చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని బైక్ మీద అలా వెళ్తూ వింటూ ఉంటే ఉంటుంది, సూపర్ అబ్బా. నా ఎక్స్పీరియన్స్ కూడా అదే యాక్చువల్గా. ఈ సాంగ్ ఫస్ట్ ఓకే బంగారంలో వింటున్నప్పుడు, ఐ థింక్ 2015లో అనుకుంటా, ఫస్ట్ టైం విన్నప్పుడు బైక్ మీద వెళ్తున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, వాటి ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు, అసలు రెహమాన్ కదా అని అనిపించింది. అది సంగతి. అండ్ ఏప్రిల్ ఓకే, చెల్లపండి నుంచి మోనిషా కాదు, చెల్లపండి అండ్ మోనిషా పంపించారు మధురై తమిళనాడు నుంచి. నేను అడిగిన క్వశ్చన్కి సో యూపీఐ అనేది ఇండియాలో, మన ఇండియాలో ఏ డేట్న ప్రారంభమైందని చెప్పి క్వశ్చన్ అడిగాను, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కనకరావు గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, అండ్ రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ అక్కర్పాకు నుండి రమా రాంగ్ ఆన్సర్ కదా, అండ్ అలాగే అబ్దుల్ కలాం పెదపరం నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ విజయవాడ నుంచి మల్లికార్జున్ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్, అండ్ రేడియో మిత్రులకు శుభదినం అని అంటూ రాంగ్ ఆన్సర్ పంపించారు కోట శ్రీమన్నారాయణ మూర్తి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ అలాగే ఇయర్ అయితే రైటే. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. అండ్ గుడ్ మార్నింగ్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు అంటూ కుసుమాంబట్నగర్ నుంచి రైట్ ఆన్సర్, అండ్ వెంకటాద్రి భార్గవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పాలమన్నీర్ చిత్తూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుండి పంపించారు రైట్ ఆన్సర్, అండ్ గుడ్ మార్నింగ్ సూపర్ ఫాస్ట్ క్రిష్ గారు అని అంటూ మీ సింగింగ్ బాగుంది సార్, లతా ఉయ్యూర్ నుంచి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ రైట్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్ కదా. అలాగే నెక్స్ట్ 3-4 మంత్స్ అంట, ఏంటది ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు కానీ పైలట్ శిష్ల వేణుగోపాల్ దత్త గారు, సో అప్రాక్సిమేట్ గా రైట్ ఆన్సర్ ఏది. అండ్ జీకే నాలెడ్జ్ అంత లేదు, ఓకే బంగారం మూవీ సాంగ్ సూపర్ సూపర్, కానీ బంగారం మనకు అందనంత ఎత్తుకు వెళ్ళింది, చూడడమే కానీ కొనేది లేదు, అయినా మనకెందుకు మనమే బంగారం కదా అంట సుధా కొత్తగూడెం నుంచి. సో అది పాజిటివిటీ అంటే అదనమాట, అలా ఉండాలి, మనమే బంగారం. నిజంగా చెప్పాలంటే మనకు మనమే బంగారం. పొద్దున అందుకే ఒక బ్యూటిఫుల్ కోట్ కూడా చెప్పాను, అంటే సంతోషంగా మనం ఉండాలి, కానీ మనం సంతోషంగా అంటే మనం ఉండడానికి, మనం హ్యాపీగా ఉండడానికి ఖర్చు ఏమి అవసరం లేదు, కానీ మన హ్యాపీనెస్ని బయట ప్రపంచానికి చూపించడానికి మాత్రం ఖర్చు అవసరం అన్నమాట. ఆ అనవసరపు ఖర్చు మనకు అవసరం అది చెప్పండి, కాబట్టి మనం హ్యాపీగా ఉంటే చాలు. సో బీ హ్యాపీ ఆల్వేస్ అండ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండండి అందరూ కూడా ఇలాగే. సో 10:40:20 స్టూడియోలో టైం, మనమున్నాం హరివిల్లులో. నేను అడిగిన క్వశ్చన్, యూపీఐ అనేది ఇండియాలో ఏ డేట్న స్టార్ట్ అయిందని చెప్పి క్వశ్చన్ అడిగాను. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు 2000 ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఏంటా రైట్ ఆన్సర్ అంటే April 11, 2016 ఏప్రిల్ 11వ తేదీన ఈ యూపీఐ అనేది ఇండియాలో స్టార్ట్ అయిందనమాట. సో అది సంగతి. ఈరోజు హరివిల్లు మీ అందరూ ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాను, నేను కూడా సైన్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. అదేంటి ఇంకా టైం ఉంది కదా అనుకోవద్దు, ఎందుకంటే మరికొద్దిసేపట్లో. సో ఎగ్జాక్ట్గా 10:45కి షుగర్ వ్యాధి గురించి అవగాహన స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది, కాబట్టి నేను ఇప్పుడు సైన్ ఆఫ్ చెప్పేసే టైం.

0: చేసింది. మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? సో నెక్స్ట్ సండే కలుద్దాం, ఓకేనా? 28 ఐ థింక్ సో, ఎగ్జాక్ట్ గా డేట్ గుర్తులేదు కానీ 28 అనుకుంటా. సండే సాయంత్రం 5 గంటలకు కలుద్దాం. అప్పటి వరకు ఈలోపు గ్యాప్ లో మీరేమైనా గట్టిగా కోరుకుంటే కలుద్దాం, లేదంటే మాత్రం సండేనే కలుద్దాం. హలో క్రిష్, మళ్ళీ ఎప్పుడు వస్తారు? మీ అమ్మగారి అడిగామని చెప్ప, ఓకే, అమ్మగారిని అడిగామని చెప్పాలా? మంగళగిరి నుంచి మల్లీశ్వరయ్య గారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10:41:32 స్టూడియోలో టైం, బై బై చెప్పేసే టైం వచ్చేసింది. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. వర్షాలైనా, ఐ మీన్ ఎండలైనా, ఏదైనా అతి ప్రమాదమే కాబట్టి ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళినప్పుడు అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా. టేక్ కేర్, బై బై. నేను మీ క్రిష్ సైనింగ్ ఆఫ్.
1: రష్యా జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 14 కోట్లు. అది చాలా పెద్ద సంఖ్య కదా. గత 12 ఏళ్లలో భారత్ లో దాదాపు అదే సంఖ్యలో ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందాయి. నేడు ప్రతిరోజు అన్ని కాలాల్లోనూ 16 కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన కుళాయి నీరు అందుతోంది. కోట్లాది మహిళలకు నీటిని మోసే భారాన్ని తప్పించడమే కాదు, మెరుగైన నీటి నిర్వహణతో ఇది గ్రామాలను శక్తిమంతం చేసింది.
2: జల్ జీవన్ మిషన్ కా విజన్ సిర్ఫ్ లోగో తక్ పానీ పహుంచానే కా హీ నహీ హై, యే డీసెంట్రలైజేషన్ కా, వికేంద్రీకరణ కా, ఉస్కా భీ ఏక్ బహుత్ బడా మూవ్మెంట్ హై. యే విలేజ్ డ్రివన్ విమెన్ డ్రివన్ మూవ్మెంట్ హై.
1: 12 ఏళ్లు విశ్వాసానికి, అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: Ek Bharti FM 101.3. షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504647.
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి పనికుమార్, ఎండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. గత 14 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తానండి. సో ముఖ్యంగా మనం ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి డయాబెటీస్ అండి. ఆ డయాబెటీస్తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మీరు ఎప్పుడూ ఏదో ఒక చోట వింటూ ఉండుంటారు. సో ఒక ఫిజిషియన్గా నా బాధ్యతగా నేను డయాబెటీస్ గురించి పబ్లిక్కి ఒక కామన్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని క్లుప్తంగా డయాబెటీస్ గురించి, అసలు డయాబెటీస్

దానికంటే ముందు అసలు ఎలా ఏం జరుగుతుంది బాడీలో, దాని గురించి మనందరికీ కామన్ గా అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డయాబెటీస్ అంటే ఏంటి? అసలు డయాబెటీస్ అనగా ఏం లేదండి. డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని డయాబెటీస్ అంటాము. సో ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేసినప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్కి ఆహారం చేసిన తర్వాత ఉండాల్సిన స్థాయిలో కంటే అధికంగా షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ పేషెంట్గా మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే, చాలామంది డయాబెటీస్ డయాబెటీస్ అంటారు, తర్వాత దానికి ఏదో కొన్ని తాత్కాలిక థెరపీస్ అంటారు, తర్వాత రివర్సల్ అంటారు. అవన్నిటికంటే నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి, డయాబెటీస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అయ్యే ముందు బాడీలో ఏం జరుగుతోంది, అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ని రాకుండా వీలైనంత వరకు ఆపచ్చు, నివారించవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో డయాబెటీస్ లక్షణాల గురించి నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో డయాబెటీస్ కంటే వచ్చే ముందు దశ పేరు ప్రీ డయాబెటీస్. సో ఇది కూడా అందరికీ తెలుసు, ప్రీ డయాబెటీస్ గురించి కూడా మీరు అందరూ వినుంటారు. సో ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఆ ప్రారంభ దశ డయాబెటీస్, దాంట్లో మందులు లేకుండా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా వెయిట్ తగ్గి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ నార్మల్ పర్సన్గా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండే దశని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే ఒక మనిషి నార్మల్ కంటే షుగర్ ఎక్కువగా ఉంది, కానీ షుగర్ పేషెంట్కి నిర్ధారించిన కావాల్సినంత షుగర్ లేనప్పుడు అతన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. సో మా భాషలో చెప్పాలంటే, హెచ్బిఏవన్సీ టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ హెచ్బిఏవన్సీ మనం చేసినప్పుడు హెచ్బిఎల్సీ మెథడ్లో 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అదే ఎవరన్నా వ్యక్తి యొక్క హెచ్బిఏవన్సీ 5.7 5.7 నుంచి 6.4 లోపల ఉంటే మనం ప్రీ డయాబెటిక్ కింద అతన్ని డయాగ్నోస్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ దశలో కనుక మనం పేషెంట్ని గుర్తించినట్టయితే, అతను ఆహార నియమాలు పాటించడం ద్వారా, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయడం ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా, తర్వాత మజిల్ ట్రైనింగ్ అంటే జిమ్ కాకపోయినా వివిధ రకాల స్విమ్మింగ్, సైక్లింగ్, రకరకాల పద్ధతుల ద్వారా శరీర ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా మనం ప్రీ డయాబెటీస్ని చాలా వరకు రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీ డయాబెటీస్ గురించి మనం అనుకుంటున్నాం. దాన్ని నేను ఒక్కొక్క టాపిక్లో మొత్తం క్లుప్తంగా చెప్తాను. సో ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న టాపిక్ వచ్చేసి, ఒక డయాబెటీస్ కంటే ముందు వచ్చే ప్రీ డయాబెటీస్, దానికంటే ముందు వచ్చే ఇంకా ముఖ్యమైన దశ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన పదం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీ సరిగ్గా ఇన్సులిన్కి స్పందించదో, ఆ పర్సన్ యొక్క బాడీ ఇన్సులిన్ని బాగా రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే, చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకసారి షుగర్ టెస్ట్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. ఫాస్టింగ్ పోస్ట్, ఫాస్టింగ్ వచ్చేసి 100 అంటే 100 లోపల ఉంది కాబట్టి తన షుగర్ లేదని, తిన్న తర్వాత 140 లోపల ఉంది కాబట్టి షుగర్ లేదు, షుగర్ రాదు అని ఒక చిన్న అపోహలో ఉంటారు. సో అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రీ డయాబెటీస్ కంటే ముందు దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యుక్త వయసులోనే స్టార్ట్ అవుతుంది, లేదా బాగా ఊబకాయం ఉన్నప్పుడు పిల్లల దశలోనే కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఎవరైనా ఒక పర్సన్ చిన్న వయసులోనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక గుర్తుపట్టినట్టయితే, అతన్ని అసలు ప్రీ డయాబెటీస్లోకే వెళ్లకుండా మనం జాగ్రత్త పడచ్చు అనే చెప్పడానికి మాత్రం మనం ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్గా ఏమాత్రం ఒక్క రక్త పరీక్ష కూడా లేకుండా చెప్పాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉందంటే, ఫస్ట్ కడుపు ఒక భాగంలో ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైతే మగవారు నడుము కొలత 90 సెంటీమీటర్లు, ఆడవారు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేయడానికి ప్రయత్నించి జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే, యంగ్ వాళ్ళు ముఖ్యంగా అంటే డయాబెటీస్ లేని వాళ్ళు, ఎవరన్నా మెడ చుట్టూ నలుపు, తర్వాత అండర్ ఆర్మ్స్లోను అండర్ వేర్ భాగాల్లో నలుపు కనుక, అంటే స్కిన్ నార్మల్ బాడీలో అంతా ఒక కలరు, ఆ చంకల్లోనూ మెడల చుట్టూ మాత్రం బాగా నల్లబడుతున్నప్పుడు అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక సైన్ అయి ఉండొచ్చు అన్నమాట. అలా కూడా మీరు డౌట్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో తర్వాత ఎంత తిన్నా విపరీతమైన నీరసము, అంటే

చిన్న చిన్న పని చేసినా కూడా ఆ నిస్సత్తువ ఆ యాక్టివ్నెస్ లేకపోవడం, ఒకప్పుడు ఉండే యాక్టివ్నెస్ లేకుండా చురుకుతనం లేనప్పుడు కూడా మీరు మేబీ మీరు బహుశా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవడము, తర్వాత ఈజీగా బరువు పెరిగిపోవడం, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సంకేతాలు. దీని కాకుండా బేసికల్గా ఆకలి, ఎంత తిన్నా ఆకలి తీరకపోవడము, తర్వాత విపరీతంగా స్వీట్ తినాలనే ఒక కోరిక కలగడం కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒక భాగం. అలాగే పీసీఓఎస్ అనే కంప్లైంట్ లేడీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తరచూ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, తర్వాత యాక్నీ కనుక పింపుల్స్ కనుక ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటికి పక్కన పెట్టేస్తే ఎంత తిన్నా కనుక ఆకలి తీరినట్టు, తిన్న వెంటనే బాగా నిద్రొస్తున్నట్టు, నిస్సత్తుగా ఉంటే కూడా మీరేమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఫైనల్గా ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే దశ. ఫస్ట్ దశ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి ప్రీ డయాబెటీస్, తర్వాత డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి మాట్లాడి దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందే అసలు యువత దశలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక మీరు అర్థం చేసుకుని దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటించినట్టయితే మనం అసలు ఆ పేషెంట్ని ప్రీ డయాబెటీస్లో కూడా ల్యాండ్ అవ్వకుండా మనం ఆపే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలంటే బేసికల్గా చెప్పాలంటే సింపుల్గా ల్యాబ్ పరంగా చెప్పాలంటే హోమా ఐఆర్ అనే టెస్ట్ ఒకటి చేయించుకోవడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మెడ చుట్టూ కనుక బాగా నలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు హోమా ఐఆర్ గురించి మాట్లాడదామండి. సో హోమా ఐఆర్ అనే టెస్ట్ చాలా స్టాండర్డ్ ల్యాబ్స్లో చేస్తారు. సో హోమా ఐఆర్ టెస్ట్ వచ్చేసి దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో అది ఎలా అంటే అసలు మీ బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అండి. సో దాంట్లో ఎలా మనం హోమా ఐఆర్ని ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం హోమా ఐఆర్ని. సో మీరు ఎవరైతే హోమా ఐఆర్ చెక్ చేయించుకుని అది లెస్ దెన్ 1 ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉన్నట్టు, అది 1 to 2 మధ్యలో ఉంటే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము, 2 పైన ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, అదే 5 కంటే అబవ్ ఉంటే 4 to 5 మధ్యలో లేదా 5 కంటే అబవ్ ఉంటే సిగ్నిఫికెంట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచి కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరిగే ఆహారం కనుక తగ్గించుకుని, స్వీట్స్ నైట్ ఫుడ్స్ తగ్గించుకుని, ప్రాపర్ స్లీప్ నిద్ర ప్రాపర్గా నిద్రపోయి వ్యాయామము తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు బేసికల్గా అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నిద్ర. సో నిద్ర అనేది ఈ మధ్య మనకి చాలా మందికి నిద్ర అనేది మనకి సెల్ ఫోన్ వల్ల కావచ్చు లేకపోతే జాబ్ పర్పస్ వల్ల కావచ్చు నిద్ర అనేది సర్కేడియన్ రిథమ్ బాగా డిస్టర్బ్ అయ్యి నిద్ర అనేది డిఫరెంట్ ఒక్కొక్కరు రాత్రి 2 పడుకుంటున్నారు, ఒక్కొక్కరు తెల్లారగట్ట 3 పడుకుంటున్నారు. సో నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నార్మల్ పర్సన్ అయినా సరే ఒక 2 to 3 రోజులు సరిగ్గా పడుకోకపోతే అతనికి టెంపరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. సో అదే పనిగా పద్దాక ఇంకా నిద్ర అనేది నిద్రని పక్కన పెట్టేసి లేట్ నైట్ నిద్రపోయి అర్ధరాత్రులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ని బాడీలో ఉండే ప్రతి పార్ట్కి అందేటట్టు చేస్తుంది ఇన్సులిన్. సో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది నార్మల్గా వచ్చిన ఇన్సులిన్కి బాడీ స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అధికంగా రిలీజ్ చేస్తుంది, అధికంగా రిలీజ్ చేసి ఆ కాంపెన్సేట్ చేస్తుంది, షుగర్ అనేది నార్మల్గా కనిపించేటట్టు కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో అది ఒక మిస్లీడ్ అయిపోతారు అనమాట, అంటే షుగర్ నార్మల్గా ఉంది కాబట్టి షుగర్ లేదు కాబట్టి షుగర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో షుగర్ నార్మల్గా ఉన్నా సరే మీరు ఒకసారి ఫాస్టింగ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటిక్లో వెళ్లే అవకాశాన్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రీ డయాబెటీస్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డయాబెటీస్ అనేది ఎవరైనా సరే పేరెంట్స్కి అంటే

0: ఈ ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి వచ్చేసి పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అమ్మ నాన్నకి కానీ మామయ్య తరపున కానీ రిలేషన్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు తర్వాత ఫస్ట్ నుంచి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి వ్యాయామం బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి లేడీస్కి వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహన కాకుండా ప్రత్యేకించి షుగర్ గురించి పేరెంట్స్కి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు యుక్త వయసు నుంచే కఠినమైన అంటే స్వీట్స్ అధిక కార్బోహైడ్రేట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుని ఆహారాన్ని నియంత్రించుకుని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుని డయాబెటీస్ పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే మనం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ని ప్రివెంట్ చేయగలం.
1: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక హబ్గా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద ఈ రోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము జన్మదిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రాష్టపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,016 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే బొగ్గు గ్యాస్ ఫిషన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. భారతదేశంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య కేంద్రంగా లఖన్పూర్ ప్రాజెక్ట్ చరిత్ర సృష్టించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు.

ఈ రోజు మధ్యాహ్నం హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో పశ్చిమ బెంగాల్ దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. 18,880 కోట్ల ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ 23వ విడత నిధులను దేశవ్యాప్తంగా 9,44,00,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుద్ధ విగ్రహం పార్క్, బుద్ధ పార్క్, వాకింగ్ ట్రాక్ ప్రాంతాల్లో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యుద్ధం శాశ్వత ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య స్విట్జర్లాండ్లోని జెనీవా వేదికగా ప్రారంభం కావాల్సిన సంప్రదింపులు వాయిదా పడ్డాయి. యుద్దాన్ని తాత్కాలికంగా ముగిస్తూ వాషింగ్టన్ టెహ్రాన్ కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్, హెజ్బుల్లా గురువారం రాత్రి పరస్పరం దాడులు చేసుకోవడమే దీని కారణంగా తెలుస్తోంది. మరోవైపు స్విట్జర్లాండ్లో చర్చలు అత్యవసరమేమీ కాదని, రాబోయే రోజుల్లో అమెరికా ప్రతినిధులతో తమ నేతల సమావేశమయ్యేందుకు ప్రణాళికలు తయారవుతున్నాయని ఇరాన్ తెలిపింది. అమెరికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. నీట్ యూజీ 2026 రీటెస్ట్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రారంభించింది. పరీక్షకు సంబంధించి వస్తున్న తప్పుడు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్లను నమ్మవద్దని తెలిపింది. అధికారిక వాట్సాప్ నెంబర్ 78279802827 ద్వారా వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూటిక్ ఉంటుందని, అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన అన్ని అప్డేట్లు ఈ నెంబర్ నుంచే వస్తాయని ఎన్టీఏ తెలిపింది. బ్లూటిక్ లేకుండా ఇదే పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని కోరింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 11:07 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది. సో మనం వెంటపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఏంటి సంగతులు ఎలా ఉన్నారు? చాలా చాలా చాలా బ్రేక్ వచ్చేసింది, బట్ ఈ బ్రేక్ ఇంకా రాదనే అనుకుంటున్నాను ప్రస్తుతానికి. సో మరి ఈ రోజు వచ్చేసాను కాబట్టి చాలా కబుర్లు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మరి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ప్రతి ఇయర్ కొత్త కథలు, కొత్త రికార్డులు, కొత్త సర్ప్రైజ్లు, కొత్త కొత్త కాంబినేషన్స్ కదా. మరి ఈ సినిమా చేసే మ్యాజిక్ చాలా ఉంది అండ్ సిల్వర్ స్క్రీన్ మీద అయితే చాలా చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి. కొత్త కొత్త కాంబినేషన్స్ తో మాట్లాడుకుందాం, చాలా కబుర్లు ఉన్నాయన్నమాట. బట్ మీరేం చేయాలంటే జస్ట్ స్టేజ్ ఉండే వివిధ అయితే ఎఫ్ఎం 101.3 రైట్ నో. మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మీకోసం అంటే సుందరానికి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఉందా?
1: అధ్యక్ష, లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా?

సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి రమణ గోగుల లవ్లీ సాంగ్ అయితే వినేశారు. 11:22 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. మనం ఉన్నాం సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో. ఆల్రెడీ బర్త్డే నవీన్ త్రిమూర్తులు సినిమా, సంగీతం శ్రీనివాసరావు గారి సంగీతం సినిమా, సమంత మా ఇంటి బంగారం సినిమా సిల్వర్ స్క్రీన్ లో హల్చల్ చేస్తున్నాయి కదా. అండ్ వీటితో పాటు త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద హల్చల్ చేయడానికి ఇంకా చాలా సినిమాలు రెడీ అయిపోతున్నాయి. అసలు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది తేజ సజ్జా మూవీస్ గురించి అనమాట. మరి హనుమాన్ అండ్ మీరా ఈ సినిమాల తర్వాత తను ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇదే కదా ఫ్యాన్స్ డౌట్. బట్ ఒకటి కాదు రెండు సినిమాలు రెడీ అయిపోతున్నాయి మన తేజ సజ్జావి. అవి కూడా సీక్వెల్స్ అనమాట, జాంబిరెడ్డి 2 అండ్ మిరాయి 2. ఆల్రెడీ మిరాయి 2 లో ఒక కీ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసేసారట. అండ్ ఆల్సో ఇంకో పక్కన జాంబిరెడ్డి 2 కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఇక్కడే ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటనేది ఒక బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నో మీ అందరి కోసం మిస్ షెట్టి మిస్టర్ పోలి షెట్టి మూవీ నుంచి లేడీ లక్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: 11:31 క్రాస్ అయిపోయి 2 సెకండ్స్ అయిపోయింది. మన వివిధ భారతి

టైమ్ అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. జాంబిరెడ్డి పార్ట్ వన్ తీసిన ప్రశాంత్ వర్మ గారు జాంబిరెడ్డి టూ కి జస్ట్ స్టోరీ మాత్రమే ఇచ్చారు. ఒక కొత్త డైరెక్టర్ డైరెక్ట్ చేయబోతున్నారు సినిమాని. మరి 2027 లో ఒక చిన్న గ్యాప్ తో రెండు సినిమాలు రిలీజ్ అయిపోతాయి. అదే మ్యాటర్ బాగుంది కదా. సో తేజ సజ్జ సినిమా సంగతి అది, అండ్ అది పక్కన పెట్టేస్తే గోపీచంద్ మలినేని అండ్ బాలయ్య గారి మూవీ ఎన్బీకే 111 లో, అంటే 111వ సినిమాలో మన బాలయ్య గారి సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఫిక్స్ అయిపోయింది. మరి నిన్న తన బర్త్డే కాబట్టి లుక్ కూడా రిలీజ్ చేసేశారు సినిమా నుంచి. చాలా స్ట్రిక్ట్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అనిపించింది నాకు. చూద్దాం మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి కూడా ఆల్రెడీ హిట్ అయిపోయింది, మరి ఇది కూడా ఆ లిస్ట్ లోకి వచ్చేస్తుందని అయితే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నట్టు నాకు తెలిసిపోయింది. అది మ్యాటర్ అది పక్కన పెట్టేస్తే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా కోసం కొంచెం రూట్ మారుస్తున్నారని వినపడుతోంది. టీ టౌన్ లో టాక్ అనమాట. మరి ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిపోయే సీన్ కి ఇంట్రడక్షన్ సాంగ్ ఉండబోతోంది. సో సూపర్ కదా. సో మరి పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా కొరియన్ మూవీ లవర్స్ కి బాగా నచ్చుతుందట. మరి మన సంగతి ఏమిటో సరే చూద్దాం. ఒక పెద్ద బడ్జెట్ తో ఛత్రపతి శివాజీ సినిమా ఒకటి రెడీ అయిపోతోంది. సెన్సేషనల్ హీరో యాక్ట్ చేయబోతున్నారు. ఎవరా హీరో అనేది మీరు ఆలోచిస్తుండండి, నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం మిర్చి సినిమా నుంచి బిగ్ గా సాంగ్ అయితే వచ్చేస్తోంది, జస్ప్రీత్ జాజ్ అండ్ సుచిత్ర పాడిన పాట, రామజోగే శాస్త్రి గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. ఎంజాయ్ లిజనింగ్ విత్ భారతి FM 101.3.

సామి శివరిగమన మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు. 11:40 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన టైం. అండ్ దిస్ ఇస్ అర్జశ్రుతి, నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో మరి కాంతారా అండ్ కాంతారా 2 మూవీస్ లో రిషబ్ శెట్టి గారి యాక్టింగ్ పవర్ ఏంటో మన అందరికీ తెలిసిపోయింది కదా. సో నెక్స్ట్ ఆయన ఒక అదిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమానే ఛత్రపతి శివాజీ, ద ప్రైడ్ ఆఫ్ భారత్ అనమాట. ఈ సినిమా స్టార్ట్ కాబోతోంది త్వరలో. ఒక పెద్ద బడ్జెట్తో 2 పార్ట్లుగా ఈ సినిమాని తీసి ఒక పార్ట్ నేమో 2028లో రిలీజ్ చేస్తారు అండ్ ఇంకో పార్ట్ని 2029లో రిలీజ్ చేస్తారట. అది మ్యాటర్. సో ప్రస్తుతానికైతే జై హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. అండ్ ఆ తర్వాత మహారాష్ట్రలో శివాజీ పార్ట్ 1 షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అద్దరిపోయింది కదా న్యూస్.

ఒక రేంజ్ లో ఉంటుందని నాకు అనిపిస్తుంది. నేనైతే వెయిట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. అండ్ నెక్స్ట్ అమరన్ సినిమా డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఓం ఓం అనే సినిమా తీస్తున్నారు. అందులో ధనుష్ హీరో, మమ్ముట్టి కూడా యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సినిమాలో ఇద్దరు డాన్సింగ్ క్వీన్స్ యాక్ట్ చేస్తున్నారు. ఎవరా ఇద్దరు ఆలోచిస్తూ ఉండండి, బ్రేక్ తర్వాత చెప్తారు. రైతు మీ అందరి కోసం బింబిసార సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్.

0: backup.
1: గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్ లో అరుణ్ గోపన్ పన్న సాంగ్ అయితే వినేశారు నిన్ను కోరే సినిమా నుంచి. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఇంతకీ ధనుష్ ఓం సినిమాలో యాక్ట్ చేస్తున్న ఇద్దరు హీరోయిన్స్ ఎవరు, ఇదే కదా మన క్వశ్చన్ మార్క్. సో ఇంతకీ ఎవరంటే వాళ్ళిద్దరు సాయి పల్లవి అండ్ శ్రీలీల అనమాట. ఇద్దరు కూడా డాన్సింగ్ క్వీన్సే, అసలు అద్దరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. అండ్ ధనుష్ కాంబినేషన్ లో వీళ్ళిద్దరు కనబడిపోతున్నారు అనమాట ఓం సినిమాలో. సరే ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి లేటెస్ట్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నారట. అక్టోబర్ 16 ని సినిమా రిలీజ్ కాబోతోంది, అది మ్యాటర్. ప్రస్తుతానికైతే ఇది పార్ట్1, పార్ట్2 కూడా ఉందని టాక్ అయితే వినిపిస్తోంది, అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ కల్కి 2 మూవీ నుంచి కూడా ఒక అద్దరిపోయే అప్డేట్ ఉంది, అదేంటో నేను బ్రేక్ తర్వాత చెప్తాను. బట్ రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్డ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, 11:51 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. మరి కల్కి 2 సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే ఆ సినిమాలో ఉన్న ఒక్కొక్క మేజర్ క్యారెక్టర్ గురించి ఒక గంట సేపు సినిమాని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయబోతున్నారట. అసలు ఇది ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు అండ్

మీద జరుగుతుందో లేదో కూడా తెలియదు. సూపర్ అప్డేట్ కదా ఇది. అండ్ ఇంకో విషయం, అసలు ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఏంటి, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలా చాలా డీటెయిల్స్ ఆ 1 అవర్ చూపించబోతున్నారట. సో మరి ఎన్ని ఎన్ని క్యారెక్టర్స్ రివీల్ చేస్తారో ఏంటో చూడాలి. అండ్ పార్ట్ 2లో కూడా అదిరిపోయే క్యామియోలు ఏమన్నా ఉన్నాయంటారా? మరి అవన్నీ అలాంటివన్నీ కూడా సర్ప్రైజ్లు అండి, అవన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఇందులో ఓన్లీ మేజర్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే ఉంటుందన్నమాట. సో అది మ్యాటర్. ఇంకా మనం ఏంటంటే కొన్ని ఇమాజినేషన్స్ చేసుకుంటూ అలా వెయిట్ చేస్తూ ఉండటమే సినిమా కోసం, అంతే కదా, అవి వెయిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం జూనియర్ సినిమా నుంచి వైరల్ వయ్యారు సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఏం కానిచ్చారు?
1: వైరల్.
0: ఓ

Yes, మరి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో డిఎస్పీ అండ్ సమీరా భరద్వాజ్ పాడిన పాట, లవ్లీ లవ్లీ సాంగ్, కిలాడి సినిమా నుంచి అనమాట. సో మరి నెక్స్ట్ మ్యాటర్ ఏంటంటే, మాస్ మహారాజ్ రవితేజ్ షూటింగ్ షెడ్యూల్స్ అన్ని కూడా జామ్ ప్యాక్ అయిపోయినాయి. ఎందుకంటే ప్రస్తుతం అయితే ఇరుముడి సినిమాతో బిజీగా ఉన్నారు, నెక్స్ట్ దిల్ రాజు గారితో ఒక సినిమాకి ఓకే చెప్పేసినట్లు టాక్ అయితే వినిపిస్తోంది. అండ్ ఇంకొక పక్కన యంగ్ డైరెక్టర్ హసీద్ గోలీ డైరెక్ట్ చేయబోతున్న ఒక సినిమా ఆగస్ట్ లో స్టార్ట్ కాబోతోంది. అండ్ ఇంకొక వైపు వివేక్ ఆత్రేయ గారితో మైత్రి మూవీస్ బ్యానర్ లో ఇంకొక సినిమా కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయిందిట. దీని షూటింగ్ కూడా అక్టోబర్ లోనే స్టార్ట్ అవుతుంది. అదే మ్యాటర్. సో అర్థమైపోయింది కదా మై డియర్ మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్, మీకోసం ఫీస్ట్ ఫీస్ట్ రెడీగా ఉంది, మీరు రెడీ అయిపోండి అంతే. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే 12 o'clock అయిపోతుంది కాబట్టి మన స్టూడియోలో న్యూస్ హెడ్లైన్స్ కూడా రెడీగా వచ్చేస్తాయి మీకోసం. సో స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. నీట్ యూజీ పునఃపరీక్ష, నీట్ యూజీ రీఎగ్జామ్కు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పటిష్ట సన్నాహాలు చేపట్టింది. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఈ డ్రిల్ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్ధతను పరిశీలించడం, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. రీఎగ్జామ్ నేపథ్యంలో

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కీలక చర్యలు చేపట్టింది. విద్యార్థుల కోసం ఒక అధికారిక వాట్సాప్ నంబర్ను ప్రారంభించింది. పరీక్షకు సంబంధించి వస్తున్న తప్పుడు ఎస్ఎంఎస్లు, ఈమెయిల్లను నమ్మవద్దని తెలిపింది. అధికారిక వాట్సాప్ నంబర్ 7827980287 ద్వారా వచ్చిన సమాచారం మాత్రమే విశ్వసించాలని సూచించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే పేరుతో ఉండే ఈ ఖాతాకు బ్లూటిక్ ఉంటుందని, అభ్యర్థుల పరీక్షా కేంద్రాల వివరాలతో పాటు పరీక్షకు సంబంధించిన అన్ని అప్డేట్లు ఈ నంబర్ నుంచే వస్తాయని ఎన్టీఏ పేర్కొంది. బ్లూటిక్ లేకుండా ఇదే పేరుతో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లాలో లఖన్పూర్లో 25,016 కోట్ల వ్యయంతో నిర్మించే బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. భారతదేశంలో బొగ్గు నుంచి అమ్మోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే తొలి వాణిజ్య కేంద్రంగా లఖన్పూర్ ప్రాజెక్టు చరిత్ర సృష్టించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు, రేపు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు మధ్యాహ్నం హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో పశ్చిమ బంగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ తొలి విడత నిధులు ఈరోజు విడుదల కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 46,85,000 మంది రైతు కుటుంబాలకు 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయని చెప్పారు. పల్నాడు జిల్లా లింగంగుంట్ల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ కానున్నాయని, రాష్ట్ర వాటాగా 2,342.92 కోట్లు, పీఎం కిసాన్ కింద కేంద్ర వాటాగా 782.55 కోట్లు జమ అవుతాయని వివరించారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక హబ్గా మారనుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద ఈరోజు నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన బాబా రామ్దేవ్తో కలిసి పాల్గొన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవన శైలిలో అంతర్భాగం చేసుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా నిడదవోలు పట్టణంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రపాలక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు భారీ సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో మొరాకో 1-0 గోల్స్తో స్కాట్లాండ్పై, అమెరికా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై, బ్రెజిల్ 3-0 గోల్స్ తేడాతో హైతీపై, పరాగ్వే 1-0 గోల్స్ తేడాతో తుర్కీయేపై విజయం సాధించాయి. భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘాన్తో నేడు 3వ వన్డే ఆడనుంది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ఈ మ్యాచ్కు భారత జట్టు సిద్ధమైంది. మొదటి 2 మ్యాచ్ల్లో విజయం సాధించి ఇప్పటికే భారత జట్టు సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే
2: This is Akashvani, the news read by Saira Mujtaba. President Draupadi Murmu reached at her village Paharpur in Odisha's Mayurbhanj district today to celebrate her 68th birthday amid a warm welcome from local residents. Odisha Governor Haribabu Kambhambati and Chief Minister Mohan Charan Manchi received the President on her arrival. Prime Minister Narendra Modi has arrived at Paharpur. The President will accompany the Prime Minister on a visit to her village and the two leaders will offer prayers at the sacred Santali Jahera and Ho Jahera groves. Later, the President and the Prime Minister will participate in a major public program at Rai Rangpur, marking 2 years of the Odisha government. Development projects worth over 47,000 crore rupees will be inaugurated and foundation stones laid across sectors including energy, infrastructure, healthcare, education and irrigation. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have extended greetings to the people of West Bengal on the occasion of Paschim Bongo Divas today. In a social media post, she said that the day marks a significant milestone in the state's history, reflecting the aspirations and resolve that ensured West Bengal remained an integral part of

పుష్పా టూ సినిమా నుంచి డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రేయా ఘోషల్ పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. సో మరి ఈ రోజు మనం గత 12 ఏళ్లలో అంటే 2014 నుంచి 2026 వరకు మన దేశం సాధించిన విజయాలు, అభివృద్ది జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. యాక్చువల్ గా అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, హెల్త్, ఆరోగ్యం, వ్యవసాయం, అంతరిక్షం, డిజిటల్ చెల్లింపులు, శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం, ఇలా ఎన్నో రంగాల్లో ఎలా మారిందో మనం మాట్లాడుకోవాలి. అంటే 2014 ముందు మనకి చాలా మంది దగ్గర బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉండేవి కావు. గవర్నమెంట్ నుంచి వచ్చే సదుపాయాలు ఏమైనా పొందాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉండేదన్నమాట. అప్పుడు వచ్చిందే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. దీని ద్వారా చాలా మంది అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నారు. సో డైరెక్ట్ గా గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయి వాళ్ళ అకౌంట్స్ కి. అలాగే సబ్సిడీస్ కూడా డైరెక్ట్ గా అకౌంట్ లో పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో కూడా బ్యాంకింగ్ సదుపాయాలు అనేవి బాగా పెరిగాయి ఈ ఏళ్లలో. అండ్ ఇదంతా జన్ధన్ స్కీమ్ వల్లే. తర్వాత వచ్చిన యూపీఐ పేమెంట్స్, ఇదైతే ఒక రివల్యూషన్ అనే చెప్పాలి. సో యాక్చువల్ గా యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే బ్యాంక్ అకౌంట్ కి విత్ ఇన్ సెకండ్స్ లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసే డిజిటల్ పేమెంట్ సిస్టమ్. 2016 లో యూపీఐ లాంచ్ అయిన తర్వాత మన రోజువారీ చెల్లింపుల్లో చాలా మార్పు వచ్చేసింది. టీ స్టాల్లో టీ తాగినా, 10 రూపాయల పూలు కొనుక్కున్నా, ఆటో ఎక్కినా, మార్కెట్కి వెళ్ళినా, సూపర్ మార్కెట్ బిల్ కట్టినా, ఒక చిన్న క్యూఆర్

కోడ్ స్కాన్ చేస్తే చాలు పేమెంట్ అయిపోయినట్టే కదా. సో 24/7 సర్వీస్ అనమాట. ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా సెకండ్స్ లో డబ్బులు పంపచ్చు తీసుకోవచ్చు. అసలు ఊహించామా మనం ఇలాంటి ఒక రోజు వస్తుంది చూస్తాము అని చెప్పేసి. గర్వపడాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ పేమెంట్స్ విషయంలో ప్రపంచంలో ఉన్న చాలా లీడింగ్ కంట్రీస్ లో మన ఇండియా కూడా ఒక్కటనమాట. అది మ్యాటర్. సో ఇంకా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం తప్పకుండా. బట్ రైట్ నౌ ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వరకుప్పల యాదగిరి గారి లిరిక్, రేస్ గుర్రం సినిమా నుంచి లవ్లీ సాంగ్. ఎంజాయ్ లిస్నింగ్.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: వియత్నాం జనాభా ఎంతో మీకు తెలుసా? దాదాపు 10 కోట్లు. గత 12 నెలలో మనం అంతకన్నా ఎక్కువ గృహాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అందించాం. ఆలోచించండి, దాదాపు 11 కోట్ల వంట గదులకు పొగ నుంచి విముక్తి లభించిందంటే ఎంత బాధ తగ్గి ఉంటుందో కదా.
5: ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన అబ్ సామాజిక్ పరివర్తన్ కే మాధ్యమ్ సే దేశ్ కే సతత్ వికాస్ కా ఏక్ బహుత్ బడా స్రోత్ బన్ చుకీ హై.
4: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.

అత్తారింటికి దారేది మూవీ నుంచి సాంగ్ వినేశారు. 12:24 క్రాస్ అయిపోయి 37 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి యాక్చువల్ గా అండి మన ఇండియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి కొన్నేళ్లగా మనం సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, గత 12 ఏళ్లలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు అనమాట. సో మరి నెక్స్ట్ డిజిటల్ పేమెంట్స్ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్ 2014 లో స్టార్ట్ అయింది. మరి దీనిలో భాగంగా ఎన్నో టాయిలెట్స్ నిర్మించారు, శుభ్రత మీద అవేర్నెస్ కల్పించారు, బహిరంగ మల విసర్జన్ లాంటివి వాటిని దాదాపుగా తగ్గించారు, కొన్ని మారుమూల గ్రామాల్లో పరిశుభ్రతకి సంబంధించి ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, అండ్ తర్వాత ఇండియాని బెటర్ ఇండియాగా స్వచ్ఛ భారత్ గా తయారు చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అండ్ ఇది మాత్రమే కాదు, పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద లక్షల కుటుంబాలకి కొత్త ఇళ్లు అనే కలని నిజం చేయడం కూడా జరిగింది. ప్రతి నీటి చుక్క ఎంతో విలువైంది, దాన్ని గుర్తిస్తూ వచ్చిన అద్భుతమైన స్కీమ్ కూడా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం బ్రేక్ తర్వాత. బట్ రైట్ నౌ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, విశాల్ మిశ్రా పాడిన పాట, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్, దాకు మహారాజ్ మూవీ నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి మనమున్న మీకు తెలిసే ప్రోగ్రామ్ లో మరి స్టూడియోలో టైం 12:29 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది. మరి కొద్దిసేపట్లో ఎగ్జాక్ట్ గా 12:30 తెలుగులో వార్తలు చూస్తే హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది బిందు మాధురి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో పర్యటిస్తున్నారు. రాష్టంలో జరిగే పలు కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ పాల్గొంటారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్టాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఒడిషాలోని మయూర్గంజ్ జిల్లాలో పహాడ్పూర్ గ్రామంలో రాష్టపతి ద్రౌపది ముర్ము 68వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మయూర్గంజ్ జిల్లాలోని రైంగర్పూర్లో మోహన్ చరణ్ మాఘీ నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వ 2 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. విద్యుత్, పారిశ్రామిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, తాగునీరు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, నీటిపారుదల వంటి కీలక రంగాలకు చెందిన 47,000

0: కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్బంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రగతిలో సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సంస్కరణల ద్వారా బెంగాల్ పాత్రను రాష్టపతి ద్రౌపది ముర్ము కొనియాడుతూ దేశ నిర్మాణానికి సేవలందించిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 125వ జయంతిని స్మరించుకున్నారు. స్వాతంత్ర్య పోరాటం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాహిత్యం, సంగీతం, సినిమా, ప్రజా జీవితానికి ఆ రాష్ట్రం ఎంతో సహకారం అందించిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. సాహిత్యం, సంగీతం, కళలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన శాస్త్రం, వ్యాపారం, వాణిజ్యం, సామాజిక సంస్కరణల ద్వారా దేశ చరిత్రకు ఎనలేని సహకారం అందించిన రాష్టం పశ్చిమ బెంగాల్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో వన్ డే కౌంట్ డౌన్ ఈవెంట్ ఈరోజు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారతదేశం విశ్వగురుగా నిలవడానికి మన సంస్కృతి సంప్రదాయాలే కారణమని, ప్రపంచానికి మనం అందించిన అత్యంత గొప్ప అపురూపమైన కానుక యోగా అని అన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మికత, సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సాంప్రదాయం యోగా అని చెప్పారు. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానమని ఆయన తెలిపారు.
1: आज इस गौरवशाली मंच से हम सब यह दृढ़ संकल्प लें, योग को केवल एक दिन का उत्सव नहीं बल्कि अपने दैनिक जीवन का एक अनिवार्य हिस्सा बने. जब देश का प्रत्येक नागरिक शारीरिक और मानसिक रूप से सशक्त होगा, तभी हम एक स्वस्थ, समृद्ध और आत्मनिर्भर भारत के निर्माण में अपना अमूल्य योगदान दे सकेंगे.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారత ప్రాచీన యోగాను ప్రపంచానికి పరిచయం చేసి అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మోదీ చెరువుతోనే ఐక్యరాజ్య సమితి అధికారికంగా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని, ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయమని చెప్పారు.
2: గత 7 సంవత్సరాలుగా మనము 24 అవర్స్ కౌంట్ డౌన్ కింద యోగాకు సరిగ్గా 24 గంటల ముందు మన హైదరాబాద్ లో ఈ కార్యక్రమాన్ని గత అనేక సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంకా భవిష్యత్తులో చాలా అద్భుతంగా మరింతగా ఈ హైదరాబాద్ జిల్లాని, హైదరాబాద్ ప్రజలను సంఘటితం చేసి వాళ్ళని కూడా భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
0: ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా రేపు ఘనంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే వృత్తివృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇది అన్ని వయసుల వారికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ వేడుకల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 100 చారిత్రాత్మక ప్రసిద్ది చెందిన ప్రదేశాలలో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాగా కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగే రాష్టస్థాయి అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. సదర్లోని గ్యారిసన్ గ్రౌండ్లో ఉదయం 7:30 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం రాష్టపతి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయంలో జరిగే 36వ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. మరుసటి రోజు సోమవారం రాష్టపతి కూనో నేషనల్ పార్కును సందర్శిస్తారు. సహారియా గిరిజన తెగకు చెందిన ప్రజలను, చీతా కాంట్రాక్టర్లను, పార్క్ క్షేత్రస్థాయి సిబ్బందిని కలుసుకుని వారితో ముచ్చటిస్తారు. రేపు జరిగే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. దేశ విదేశాల్లోని 565 నగరాల్లో మొత్తం 22 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్షను పర్యవేక్షించేందుకు 2 లక్షల మందికి పైగా

పనిని నియమించారు. అక్రమాలను అరికెట్టేందుకు సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, జీపీఎస్ ఎస్కార్ట్ వాహనాలతో వివిధ రకాల భద్రతను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ మాక్ డ్రిల్ చేపట్టింది. రాత్రి 8 గంటల వరకు ఈ మాక్ డ్రిల్ కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో భారతదేశం సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే సూత్రాల ఆధారంగా అద్భుతమైన మార్పును సాధించింది. ఈ కాలంలో పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమం సాధికారత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది.

లుగా నిలిచాయి. జాతీయ భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత, డిజిటల్ సార్వభౌమత్వానికి పునాది అయిన సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 2021 డిసెంబర్లో 76,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇండియా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా స్పేస్ పాలసీ 2023 ద్వారా అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి పూర్తి అనుమతులు లభించాయి. దీని ఫలితంగా రిజిస్టర్డ్ స్పేస్ స్టార్టప్ల సంఖ్య 2014లో కేవలం ఒక్కటే ఉండగా నేడు 400 పైగా ఉన్నాయి. ప్రభుత్వం దాదాపు 8.4 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను వచ్చే పదేళ్లలో 40 నుండి 45 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. క్రికెట్. భారత ఆఫ్ఘనిస్తాన్ టెస్టుల మధ్య జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా ఈ రోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో 3వ చివరి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే 2-0 సిరీస్ ని కైవసం చేసుకున్న భారత జట్టు ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ రోజు నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహీ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఒడిషా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆ రాష్ట్రంలో జరిగే పలు కార్యక్రమాలలో ప్రధానమంత్రి పాల్గొంటారు. పశ్చిమ బెంగాల్ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి, రాష్టపతి, ప్రధానమంత్రి బెంగాల్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భారత ప్రాచీన యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అంతర్జాతీయ స్థాయిలో విశేష పరిచర్యం కల్పించిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ లో 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ అచీవ్మెంట్స్ అండ్ మైల్ స్టోన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా అండి, నీటి కష్టాలు అంటూ ఉంటారు అండ్ అఫ్ కోర్స్ వీటి గురించి మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఒక్కరోజు మన ఇంట్లో కనుక పంపులు ఆగిపోయాయి అనుకోండి, అసలు ఊహించండి ఎలా ఉంటుందో పరిస్థితి. కానీ అలా ఒక్కరోజు కాదు, ఒక్క వారం కాదు, నెలల తరపడి, సంవత్సరాల తరపడి కొన్ని మారుమూల గ్రామాలు నీటి కష్టాలు పడుతూ ఉంటారు. మరి అలాంటి వాళ్ల కోసమే జల్ జీవన్ మెషిన్ స్కీమ్ అనేది వచ్చిందనమాట. దీని ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ కనెక్షన్ అనే అందించాలనే లక్ష్యంతో పని జరుగుతూ ఉంటుంది. ఎంతో మందికి, ఎన్నో కుటుంబాలకి ట్యాప్ వాటర్ వచ్చింది. దానివల్ల దూరం నుంచి నీళ్లు మోసుకునే పని కూడా తప్పింది. క్లీన్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది, మెల్లమెల్లగా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి అంతే కదా. సో ఇది ఒక మేజర్ థింగ్ అని చెప్పొచ్చు, కొన్నేళ్లగా మనకి మన ఇండియాలో జరిగింది అండ్ యాక్చువల్ గా ఒక మేజర్ మైల్ స్టోన్ ఇది మనకి, మన ఇండియాకి స్పెషల్ గా. అండ్ ఆరోగ్యం అంటే గుర్తొచ్చింది, ఆయుష్మాన్ భారత్ పేద కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అందించే లక్ష్యంగా వచ్చిన స్కీమ్. అది మాత్రమే కాదు, హెల్త్ విషయంలో మన ఇండియా ఎన్నో అచీవ్ చేసింది ఈ మధ్య కాలంలో. కొత్త కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, మెడికల్ కాలేజెస్ పెరిగాయి, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ ని కూడా మనం ధైర్యంగా ఎదుర్కొన్నాం. అండ్ ఆ టైంలో లార్జ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జరిగింది అండ్ ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. అండ్ ఆరోగ్య మహాభాగ్యం అని మన పెద్దవాళ్ళు చెప్పినట్లు ఆరోగ్యం రంగంలో పెద్ద పెద్ద మార్పులే వచ్చాయి అండ్ ఇంకా చాలా జరిగాయి. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నా కేజీ

దాస్ గారు పాడిన సూపర్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. యార్ రహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్, భారతీయుల సినిమా నుంచి లవ్లీ సాంగ్, భువన చంద్ర గారి లిరిక్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూన్ ద వివిధ భారత FM 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 12:48 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మనం మీకు తెలుసా టైం. సో మరి ముఖ్యంగా మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మన దేశానికి వెన్నెముక రైతు గురించి. మనకి అన్నం పెట్టే రైతు, ఆ రైతు ఆనందంగా ఉంటే దేశం బాగున్నట్లే అంటారు. అందుకే అలాంటి ఒక రైతు కోసం ఆర్థిక సహాయం అందించడం కోసం పీఎం కిసాన్ అనేది స్టార్ట్ అయింది. అది మాత్రమే కాదండి, అండ్ ఇప్పుడున్న టెక్నాలజీని వ్యవసాయానికి జోడిస్తూ ఎన్నో డిజిటల్ సర్వీసెస్ వచ్చాయి రైతుల కోసం. సాయిల్ హెల్త్ కార్డ్స్ అని, ఇరిగేషన్ ఇంప్రూవ్మెంట్స్ అని, ఇలా ఎన్నో ఫెసిలిటీస్ వచ్చాయన్నమాట ఈ స్కీమ్లో భాగంగా. నెక్స్ట్ మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన రోజువారీ జీవితానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు, వంతెనలు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, విద్యుత్, త్రాగునీటి వ్యవస్థ, ఇంటర్నెట్, ఇవన్నీ వస్తాయి దాంట్లో భాగంగా. సో మీకు విషయం తెలుసా, ఒక దేశం ఎంత అభివృద్ధి చెందింది చూడాలి అంటే ఆ దేశం మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో చూడాలి అంటారట. సో మరి ఇక కొన్నేళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ వచ్చిందని చెప్పాలి మన ఇండియాలో. ఎన్నో నేషనల్ హైవేస్ వచ్చాయి, ఎక్స్ప్రెస్ వేస్ వచ్చాయి, వందే భారత్ లాంటి ట్రైన్స్ వచ్చాయి, అండ్ ఎన్నో స్టేషన్స్ మోడర్నైజ్ అయిపోయాయి. ఎన్నో ప్రాంతాలకి మనకి కనెక్టివిటీ పెరిగింది. ఎన్నో సిటీస్లో మెట్రో సర్వీసెస్ ఎక్స్పాండ్ అయ్యాయి. మౌలిక సదుపాయాలు అనేవి మన అభివృద్ధికి మార్గాలుగా మారాయి ఈ 12 ఏళ్లలో. ఇక మన దేశం సాధించిన విజయాల్లో స్పేస్ అచీవ్మెంట్స్ మనం స్పెషల్ గా మెన్షన్ చేసి తీరాలి. చంద్రుడి దక్షిణ ధృవ భాగంలో మన దేశం అడుగు పెట్టింది చంద్రయాన్3 మిషన్ లో భాగంగా. ఇక ఆదిత్య L1 ప్రయోగంతో సూర్యుని స్టడీ చేయడం కూడా స్టార్ట్ అయిందనమాట. సో వీటి వల్ల సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ రంగాల్లో మన ఇండియా క్యాపబిలిటీ ఏంటనేది ప్రపంచానికి తెలిసింది కదా. సో మరి నెక్స్ట్ మన స్పోర్ట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను బందోబస్త్ మూవీ నుంచి. నిఖితా పాడిన పాట, ఎంజాయ్ లిజనింగ్.

హారిస్ జేరియాస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కంపోజిషన్ అయితే వినేశారు. 12:54 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది మన టైం, మీకు తెలిసే టైం. సో యాక్చువల్గా అండి, ఒకప్పుడు స్పోర్ట్స్ అంటే క్రికెట్ మాత్రమే గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు ఒలింపిక్స్ నుంచి చెస్ వరకు, బ్యాడ్మింటన్ నుంచి అథ్లెటిక్స్ వరకు మన ఇండియన్ ప్లేయర్స్ వరల్డ్ స్టేజ్ లో వాళ్ళ టాలెంట్ ని చూపించారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో అచీవ్ చేశాం మనం. ఒలింపిక్స్ అండ్ పారాలింపిక్స్ లాంటి కాంపిటీషన్స్ లో మన ఇండియా అత్యధిక పథకాలు అందుకుంది. గోల్డ్ మెడల్స్ తో మన ఇండియన్ అథ్లెట్స్ హిస్టరీ క్రియేట్ చేశారు. ఇండియన్ యంగ్ చెస్ గ్రాండ్ మాస్టర్స్ అయితే వరల్డ్ చెస్ లో వాళ్ల మార్క్ క్రియేట్ చేశారు. మన ప్లేయర్స్ ఇంకా బాగా రాణించడానికి వాళ్ల కోసం అండ్ స్పెషల్లీ స్పోర్ట్స్ లవర్స్ కోసం కొత్త కొత్త స్టేడియంస్ వచ్చాయి, కొత్త ట్రైనింగ్ సెంటర్స్ వచ్చాయి. ఇంకా మంచి విషయం ఏంటో తెలుసా, ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లోంచి కూడా టాలెంటెడ్ ప్లేయర్స్ ని బయటికి తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాంతో మన ఇండియా స్పోర్ట్స్ వైపు కూడా ధైర్యంగా అడుగులు వేయడం స్టార్ట్ చేసింది 12 ఏళ్లలో. అది మ్యాటర్. సో ఇలా మన ఇండియా సక్సెస్ఫుల్ గా ఎన్నో అచీవ్ చేసింది. అఫ్కోర్స్ ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక దేశం అభివృద్ధి అంటే అండి ఒక్కరోజులో అయిపోతుందా? లేదు కదా. గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనులతో పాటు కొన్ని లక్షల మంది చేసే ప్రయత్నం, కొన్ని కోట్ల మంది నుంచి వచ్చే సహకారం కూడా ఉండాలి. దాంతోపాటు నిరంతరం చేసే కృషి ఉండాలి. సో ఇవన్నీ కలిసి చేసే ఒక ప్రయాణమే అభివృద్ధి అంటే. మరి అలాంటి ఒక జర్నీదే మన ఇండియాది కూడా. సో ఇది ఇంకా అందంగా ఇలాగే కంటిన్యూ అవ్వాలి విజయ పతాకం వైపు అంటే మనలో ప్రతి ఒక్కరి సహకారం ఉండాలి. సో అది ఉంటుంది, ఉండాలి అని కోరుకుంటూ నెక్స్ట్ ప్రోగ్రామ్ లో కూడా వెళ్ళిపోదాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాయి కార్తీక్ మ్యూజిక్ కంపోజిషన్ లో కార్తీక్, సూర్య సంతోష్ అండ్ దీప్తి పాడిన పాట ప్లే చేస్తున్నాను, రామజోగ శాస్త్రి గారి లిరిక్. సుప్రీం సినిమా నుంచి లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3 అండ్ నేను మీ RJ శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. నీట్ యూజీ పునః పరీక్షకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పటిష్ట సన్నాహాలు చేపట్టింది. పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈరోజు దేశవ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఈ డ్రిల్ కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద సన్నద్దతను పరిశీలించడం, ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారుల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. నీట్ రీ ఎగ్జామ్కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసిన అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఓ అభ్యర్థికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై స్పందించిన ఎన్టీఏ సాంకేతిక లోపం వల్ల ఇలా జరిగినట్లు పేర్కొంది. సదరు అభ్యర్థికి నాగ్పూర్లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయించనున్నట్లు తెలిపింది. కాగా అడ్మిట్ కార్డులో వ్యక్తిగత వివరాలు, పరీక్షా కేంద్రాలు, ఇతర ముఖ్యమైన అంశాల్లో ఏమైనా లోపాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఎన్టీఏ అభ్యర్థులకు సూచించింది. పశ్చిమాసియాలో శాంతి దిశగా జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. లెబనాన్లోని దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ద విమానాలు డ్రోన్లతో జరిపిన దాడుల్లో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ భీకర దాడుల్లో నివాస భవనాలు ధ్వంసమయ్యాయని లెబనాన్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. తెల్లవారుజామున కూడా బాంబుల వర్షం కొనసాగినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు, విద్యార్థులు, సామాజిక సంస్థల ప్రతినిధులు భారీ నిరసనకు దిగారు. ఉత్తర బంగ్లాదేశ్లోని గైబాంధా జిల్లాలో శ్రీరాముని చిత్రాన్ని అవమానించారన్న ఆరోపణలు, అలాగే నిర్మాణంలో ఉన్న భారీ శ్రీరామ విగ్రహ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి నగరం

నగరంలోని ప్రధాన రహదారులు, బస్టాండ్ ప్రాంతాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత రాత్రి మచిలీపట్నంలో భారీ వర్షానికి జలమయమైన బస్టాండ్ ప్రాంతాన్ని పరిశీలించి నీరు బయటకు వెళ్లేలా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎస్ఆర్ నిధులతో మచిలీపట్నం బస్టాండ్ ప్రాంతాన్ని ముంపుకు గురికాకుండా సీసీ రోడ్ల నిర్మాణం, బస్టాండ్ ముఖద్వారం పరిసరాలలో గ్రీనరీ ఏర్పాటు చేపట్టడానికి అవసరమైన ఎస్టిమేషన్ను సిద్దం చేయాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులలో 80 బస్సులు మచిలీపట్నానికి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో ఈరోజు జరిగిన మ్యాచ్ల్లో మొరాకో 1-0 గోల్స్తో స్కాట్లాండ్పై, అమెరికా 2-0 గోల్స్ తేడాతో ఆస్ట్రేలియాపై, బ్రెజిల్ 3-0 గోల్స్ తేడాతో హైతీపై, పరాగ్వే 1-0 గోల్స్ తేడాతో తుర్కీపై విజయం సాధించాయి. భారత క్రికెట్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో నేడు 3వ వన్డే మ్యాచ్ ఆడనుంది. సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలన్న లక్ష్యంతో ఈ మ్యాచ్కు భారత జట్టు సిద్ధమైంది. మొదటి 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన టీమిండియా ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: Smriti FM 101.3.
1: Yes, my studio la time 1:05 PM అయిపోయింది. సో మనం ఇంటిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. చిన్న చిన్న ఆలోచనలే కొన్నిసార్లు పెద్ద ఆవిష్కరణలుగా మారిపోతాయి. చిన్న ఐడియానే కొన్నిసార్లు కొన్ని లక్షల మందికి ఉపయోగపడుతుంది. దానే కదా ఇన్నోవేషన్ అంటారు. కానీ ఇన్నోవేషన్ అంటే అండి, చాలా మంది చాలా ఖరీదైన టెక్నాలజీ అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే మాత్రం ఇవాల్టి ధీరా టీమ్ గురించి మీరు విని తీరాల్సిందే. సో ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ ఒకటి ఉందన్నమాట. సో దాని గురించి మనం తప్పకుండా మాట్లాడుకుందాం ఇవాళ షోలో. బట్ రైట్ నో మీ అందరి కోసం ప్రేమ అంటే ఇదేరా సినిమా నుంచి ఎస్పి బాలు గారు అయిన చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. సిరివెల్లు గారు లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉండే వివిధ భారతి FM 101.3.

కడ్గం సినిమా నుంచి చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 114 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన టైం అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. యాక్చువల్ గా అండి, ఇన్నోవేషన్ అంటే ఎక్స్పెన్సివ్ టెక్నాలజీ కాదు. మరి ఏంటి అంటే, ఇన్నోవేషన్ అంటే స్మార్ట్ థింకింగ్ అని ప్రూవ్ చేశారనమాట ఇద్దరు అమ్మాయిలు రీసెంట్ గా. ఢిల్లీలో ఉంటారు వాళ్ళు, నైనా అండ్ నయన్తార, ఇంటర్ స్టూడెంట్స్. వీళ్ళు ఏం చేశారో తెలుసా, కరెంట్ అక్కర్లేని, వేలకు వేలు పెట్టక్కర్లేని ఒక వాటర్ ఫిల్టర్ ని తయారు చేశారు, ఆర్ఓ వాటర్ ఫిల్టర్. వీళ్ళిద్దరూ ట్విన్ సిస్టర్స్ అనమాట. అండ్ వీళ్ళు చేసిన ఈ కొత్త అద్భుతమైన ఆవిష్కరణను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఏంటి అంతలా ఏముంది విషయం అంటారా, చెప్తా. యాక్చువల్ గా మనం తాగే నీళ్లలో కంటికి కనిపించని ప్లాస్టిక్ ముక్కలు, క్యాన్సర్కి కారణమయ్యే ఫర్ ఎవర్ కెమికల్స్ ఉంటాయి కదా, దానికోసమే మార్కెట్ లో ఎన్నో రకాల వాటర్ ఫిల్టర్స్ అయితే వచ్చాయి. సరే, ఇవన్నీ ఓకే, బట్ మన ట్విన్ సిస్టర్స్ తయారు చేసిన ఆర్ఓ వాటర్ ఫిల్టర్ మాత్రం చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకో తెలుసా, ఈ వాటర్ ఫిల్టర్ ని బెండకాయ, మెంతులు, వరి పొట్టును ఉపయోగించి తయారు చేశారు. సో అసలు బెండకాయ ఏంటి, మెంతులు ఏంటి, వరి పొట్టు ఏంటి, వాటర్ ఫిల్టర్ ఏంటి, కొంచెం కూడా అర్థం కాలేదు కదా. డోంట్ వరీ, నేను చెప్తాను న్యూస్ బ్రేక్ తర్వాత ఈ సరికొత్త దేశవాళీ సాంకేతికత గురించి. బట్ రైట్ నో మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, బిజినెస్ మ్యాన్ మూవీ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారత్ FM 101.3.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 120 అయిపోయింది. మీకోసం రీజనల్ న్యూస్ వచ్చేస్తున్నాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్టాన్ని స్వచ్చాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్టంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సాంకేతికతకు మరింతగా అలవాటు పడకుండా ఉండేందుకు ఆధ్యాత్మికత, యోగా వంటివి ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద రామ్దేవ్ బాబాతో నిర్వహించిన యోగా సాధనా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రామ్దేవ్ బాబా యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లారని, వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి రామ్దేవ్ బాబా దగ్గర యోగాలో శిక్షణ తీసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉండవల్లి గుహల వద్ద యోగా సాధన చేయడం విశేషమని కొనియాడారు. 6-7 శతాబ్దాలకు చెందిన ఉండవల్లి గుహలకు చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని ముఖ్యమంత్రి గుర్తు చేస్తూ,
2: యోగా ఈజ్ అవర్ ట్రెడిషన్, యోగా ఈజ్ అవర్ నాలెడ్జ్, యోగా మెడిటేషన్ ఈజ్ హెరిటేజ్. ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ ఫాలో స్పిరిచువాలిటీ. ఇట్ విల్ కంట్రోల్ యువర్ మైండ్, బాడీ, ఆర్గన్స్, ప్రాపర్ థింకింగ్, ప్రాపర్ హ్యాపీనెస్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐఎమ్ అప్రిషియేటింగ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. ఫస్ట్ టైం నాట్ ఓన్లీ ఈజ్ ఫాలోయింగ్ యోగా, ఈ కన్విన్స్డ్ యునైటెడ్ నేషన్స్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఈవెంట్, యోగా ఇంటర్నేషనల్ డే. టుడే 190 కంట్రీస్ ఆర్ గోయింగ్.

0: to participate yoga, that is our gift.
1: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విష్ణు కళాశాలలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ,
2: మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక ఏదైతే భారతదేశం యొక్క ప్రాచీన సంపద, భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారు చేశారు. ఇవాళ భారతదేశం యొక్క జీవన వైవిధ్యం అయినటువంటి యోగా ఏదైతే ఉందో ప్రపంచంలో 200 దేశాలకు పైగా ఇవాళ యోగాని అభ్యసిస్తున్నాయనేటువంటి విషయం తెలుసుకుని మనంతా కూడా గర్వపడాలి భారతీయులుగా.
1: రాష్టాన్ని వ్యర్థరహితంగా పూర్తిస్థాయి స్వచ్ఛాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు సంఘీభావం తెలుపుతూ పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని వీధుల్లోని చెత్తను తొలగించారు. అనంతరం అధికారులు ప్రజలతో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట వ్యాప్తంగా పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించి పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లా లింగంగుంటలో విడుదల చేయనున్నారని మంత్రి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో 7,000 రూపాయల చొప్పున 46 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో 3,125 కోట్ల రూపాయలు జమ కానున్నాయి అని మంత్రి వివరించారు. పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 782.55 కోట్లు విడుదల చేయగా రాష్ట ప్రభుత్వం 2,342.92 కోట్లు విడుదల చేయనుందని అచ్చెన్నాయుడు వివరించారు. రాష్టంలో నూతన టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవితా చెప్పారు. అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్టంలో టెక్స్టైల్ పాలసీని తీసుకువచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వందే అని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన రాయితీలను ఇచ్చామని మంత్రి చెప్పారు. చేనేత వస్తాల అమ్మకాలను ఎప్పటికప్పుడు మార్కెటింగ్ చేసే అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరు అయిందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. విజయవాడలో ఔషధ నియంత్రణ భవన్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని, ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే రాష్టం ఆర్థికంగా పరిపుష్టి సాధించడం సాధ్యపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులకు పంపిణీ చేసే మందుల నాణ్యత నిర్ధారణ పరీక్షలకు రాష్ట స్థాయి ల్యాబ్లో స్థానికంగా పరీక్షలకు వీలవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
3: అధికారికంగా పనులు నిర్వహించడానికి స్వాస్థ్య లెబొరేటరీని కూడా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా, దాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భం కూడా సంతోషంగా ఉంది. కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత 2 సంవత్సరాల్లో 14.3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి వాళ్ళ భవన నిర్మాణం పూర్తి చేశాం. ప్రజల ప్రాణాలని సంరక్షించే బాధ్యత డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కి ఉంది. ఎందుకంటే నాణ్యమైన మందులు లేకపోతే దాని ప్రభావం ఆరోగ్యం మీద పడుతుంది. అదేవిధంగా నిబంధనలకు లోబడి మందుల పంపిణీ జరగకపోయినా, మార్కెట్ లో లభ్యత లేకపోయినా దాని దుష్పరిణామాలు కూడా ఉంటాయన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
1: రేపు జరిగే నీట్ పునఃపరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రశ్న పత్రాల సురక్షిత రవాణా కోసం భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లను ఎన్టీఏ వినియోగించనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ, ఎన్టీఏ, రక్షణ శాఖ అధికారుల మధ్య పలుమార్లు సమావేశం జరిగాయి. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండేందుకు ఈ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6:30 వరకు మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు.

0: చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని మారుమూల రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. ప్రధానమంత్రి భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన పథకంలో దేశంలో ఎరువులు విక్రయించే అన్ని కంపెనీలు తమ సబ్సిడీ ఎరువులను భారత్ అనే ఒకే బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గంలోని సుబ్బనాయుడు కండ్రిక గ్రామంలో క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రైతుల కోసం ఫ్రెండ్లీ యాప్ ద్వారా ఎకరాకు 3 బస్తాల యూరియాను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. భారతీయ జన్ ఉర్వరక్ పరియోజన గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వివరిస్తూ,
1: ఏపీ ఎయిమ్స్ యాప్ అనే దాని ద్వారా రైతులకి యూరియా అండ్ డిఏపి ఈ 2 ఎరువుల్ని ఈ యాప్ ద్వారా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఎకరాకి 3 బస్తాల చొప్పున 3 విడతల్లో ఈ యూరియా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఏ రైతులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ యాప్లో మా పేర్లు కనిపించట్లేదు, అలాంటి ఎక్కడ కూడా లేదు. ఈ పేరు కనపడకపోయినా మళ్ళీ పేరు యాడ్ చేసి రైతులకు ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో ఒకరే వచ్చి 20-30 బస్తాలు అట్లా తీసుకుపోయేటువంటి విధానం ఉంది. ఇప్పుడు అలా కాకుండా ఒక రైతుకి 8 ఎకరాలు ఉంటే 8 ఎకరాలకి అతని పేరు మీదే ఇచ్చేటువంటి విధానం అన్నమాట ఇది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. రాష్టాన్ని స్వచ్చాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్టంలో టెక్స్టైల్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. రాష్టంలో ఔషధ నియంత్రణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కంపోజిషన్ లో శ్రీరామ్ చంద్ర పాడిన సూపర్ సాంగ్ అయితే వినేశారు. అనంత శ్రీరామ్ గారి లిరిక్ 137 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. ఈ రోజు మనం ఢిల్లీ బేస్డ్ ట్విన్ సిస్టర్స్ తయారు చేసిన అది కూడా బెండకాయ మెంతులు వరి పొట్టును ఉపయోగించారు.

చేసిన ఒక సరికొత్త ఆర్వో వాటర్ ఫిల్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్ గా అండి, మనం టీ బ్యాగ్స్ చూసాం కదా, అంటే టీ బ్యాగ్స్ ని మనం ఒక కప్ ఆఫ్ మిల్క్ లో టీ బ్యాగ్ ని ఇలా ముంచుకుని తాగితే టీ పొడి అంతా కూడా దాంట్లోకి వచ్చేసి చక్కగా టీ తయారైపోతుంది. అలాగే ఈ ఫిల్టర్ కూడా ప్లాంట్ బేస్డ్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఉన్న బయోడీగ్రేడబుల్ శాషేల్ అనమాట. నీటిలో వేస్తే చాలు, అందులో ఉండే డేంజరస్ కెమికల్స్ అన్నీ కూడా ఇవి తీసేస్తుంది, అంటే క్లీన్ చేస్తుంది వాటర్ ని. అసలు ఇది ఎలా పాసిబుల్, ఇదే కదా మీ డౌట్, మాట్లాడుకుందాం దాని గురించి కూడా చాలా క్లియర్ గా.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ఎంఐ చేసేవి సినిమా నుంచి దేవన్, ఏకాంబరం అండ్ చిన్మయి పైన సూపర్ సాంగ్ అయితే వినేశారు అనంత శ్రీరామ్ గారి లిరిక్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్. 150 crore 40 seconds అయిపోయింది మన ధీరా టైం. సో ఈ రోజు ఢిల్లీ బేస్డ్ ఇంటర్ స్టూడెంట్స్ నయన్తారా అండ్ నైనిక తయారు చేసిన ఒక బ్యూటిఫుల్ ఇన్నోవేషన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మరి మ్యాటర్ ఏంటంటే, ఇంతాక నేను చెప్పాను ఒక శాషెస్ టైప్ అని చెప్పేసి, ఆర్వో వాటర్ ఫిల్టర్ లాంటివి అనమాట. అయితే టీ బ్యాగ్స్ లాగా వాటర్ లో వేసే బయోడీగ్రేడబుల్ శాషెస్ అవి, ఒక రకంగా కంప్లీట్ వాటర్ ఫిల్టర్స్ అనమాట. వెనుకున్న అసలు మ్యాజిక్ ఏంటంటే ఎక్కడుందో తెలుసా? యాక్చువల్గా అండి, బెండకాయ ఇంకా మెంతుల్లో ఒక రకమైన జిగురు ఉంటుంది కదా, అది నీటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ అన్నిటినీ ఒక దగ్గరికి చేరుస్తుందంట. అలాగే పొలాల్లో తగలబెడుతుంటారు కదా వరి పొట్టు అని, దాని నుంచి బయోచార్, అంటే చూడడానికి బొగ్గులాగా ఉంటుంది అనమాట, దాని బయోచార్ అంటారు, అది వాటర్లో ఉండే డేంజరస్ పిఎఫ్ఏఎస్ కెమికల్స్ ని పీల్చుకుంటుందిట. అంటే ఇవి ఎప్పటికీ కరగని కెమికల్స్ అనమాట, అవి చాలా డేంజరస్ నీటిలో ఉంటాయి కనుక, అలాంటి వాటినే ఫర్ ఎవర్ ఆర్ పిఎఫ్ఏఎస్ కెమికల్స్ అంటారు. యాక్చువల్గా ఇది ఎక్కువ ఉంటుంది అనుకోండి వాటర్లో, మన లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట. సో కొలెస్ట్రాల్ చేంజెస్ కూడా వచ్చేస్తాయి, ఇమ్యూనిటీ ఎఫెక్ట్ అయిపోతుంది, ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్. సో టోటల్గా హార్మోనల్ సిస్టమే దెబ్బతింటుంది, ఇబ్బందిలో పడిపోతుంది, అంత డేంజరస్ కెమికల్స్ అవి, ఫర్ ఎవర్ కెమికల్స్ అనేవి. సో దానిని కూడా క్లీన్ చేస్తుందట ఈ అమ్మాయిలు తయారు చేసిన ఆర్వో వాటర్ ఫిల్టర్ అనేది. నైనా అండ్ నయన్తారా తయారు చేసిన దేశీయ ఆవిష్కరణ అనమాట, ఇది చాలా బాగుంది కదా. సరే వాళ్ళు తయారు చేశారు, సరే ఇది ఎంతవరకు యూస్ఫుల్ దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను జెంటిల్మెన్ సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తే స్టే ట్యూన్.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: పొన్నియన్ సెల్వన్ సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు కదా. సరే మరి నైనా అండ్ నైన్ తారా తయారు చేసిన ఆర్వో వాటర్ ఫిల్టర్ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి వాళ్ళు తయారు చేశారు సరే, ఇది ఎంతవరకు యూజ్ఫుల్ అని మనకి డౌట్ వచ్చింది కదా. యాక్చువల్ గా ఈ ఫిల్టర్ బ్యాగ్స్ ని ఢిల్లీ ల్యాబ్ లో కూడా టెస్ట్ చేశారట. 93% సక్సెస్ అయిపోయిందట. అండ్ ఇంకో అద్భుతం ఏంటంటే ఇది ఒక టీ బ్యాగ్ లాంటి శాషేస్ కాబట్టి 1 డ్రాప్ కూడా వాటర్ అనేవి వేస్ట్ అవ్వవు. అండ్ ఆల్సో ఇది చాలా తక్కువ రేట్కే దొరుకుతుంది అనమాట. అండ్ హైలైట్ కదా ఇది. అండ్ రీసెంట్ గా ఈ అద్భుతమైన ఇన్నోవేషన్ కి వాటర్ ఛాంపియన్స్ 2026 అవార్డు కూడా అందుకున్నారు. అండ్ మెడ్రాస్ లో జరిగిన నేషనల్ ఫైనల్స్ లో టాప్ 350లో 3rd ప్లేస్ సంపాదించింది ఈ ఇన్నోవేషన్. సో దీన్ని బట్టి మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం? ఖరీదైన టెక్నాలజీతోనే కాదు, మనకి సరైన విషయం ఒకటి అర్థమయ్యేది ఏంటంటే ఖరీదైన టెక్నాలజీతోనే కాదు, ఒక స్మార్ట్ థింకింగ్ ఉన్నా కూడా అది ఇన్నోవేషన్ కిందకే వస్తుంది. మరి అలాంటి ఒక ఆలోచన ఉంటే చాలు ప్రపంచాన్ని వేధిస్తున్న కాలుష్యానికి కూడా మనం చెక్ పెట్టేసేయచ్చు. అలా అని ప్రూవ్ చేశారు నైనా అండ్ నైన్ తారా ట్విన్ సిస్టర్స్. సో ఏమంటారు అంతే కదా. సో నెక్స్ట్ ఐటమ్ మీకోసం న్యూస్ అయితే వచ్చేస్తున్నాయి, స్టే ట్యూన్డ్.
1: Ashwani and I'm Saira Mujtaba with the midday news. The headlines. Prime Minister Narendra Modi joins President Draupadi Murmu in Odisha to inaugurate projects worth over 47,600 crore rupees. Government prohibits manufacture, sale and distribution of 16 fixed dose combinations in public interest. NTA conducts nationwide mock drill ahead of NEET UG re-examination scheduled for tomorrow. IMD issues red alert for extremely heavy rainfall at isolated places over sub-Himalayan West Bengal and Sikkim till tomorrow. In cricket, a third and final ODI between India and Afghanistan underway in Chennai. And in FIFA World Cup, Brazil registered their first win, defeating Haiti 3-0. And now the news in detail. Prime Minister Narendra Modi today offered prayers at the revered Santhali Jahera, Goshani Peet and Ho Jahera sacred groves in Paharpur village of Odisha's Mayurbhanj district. He was accompanied by President Draupadi Murmu. The Prime Minister also explored exhibits showcasing the rich tribal heritage, traditional crafts and indigenous products of the region and interacted with local residents to learn more about the vibrant cultural traditions of the tribal communities of Mayurbhanj. More from our correspondent from Rai Rangpur.
2: In a significant outreach to Odisha's tribal heartland, President Draupadi Murmu today accompanied Prime Minister Narendra Modi on a visit to her village Paharpur in Mayurbhanj district. The Prime Minister offered prayers at the revered Santhali Jahera and Ho Jahera sacred groups and interacted with members of the local tribal community, gaining insights into their rich cultural traditions and way of life. The Prime Minister also visited the Skill Development Center and the SLS Memorial School, where he engaged with students and encouraged their pursuit of education, skill enhancement and self-reliance. He later toured exhibition stalls showcasing tribal products and indigenous crafts of the region and interacted with local residents and tribal youth. The visit assumed special significance as the Prime Minister joined President Murmu in her village on the occasion of her 68th birthday. The engagements reflected a shared commitment to tribal empowerment, educational advancement and inclusive development. The President and the Prime Minister are now attending a major public function at Dandbos in Rai Rangpur, marking 2 years of the Odisha government development projects worth over 47,000 crore rupees across key sectors are being inaugurated and dedicated to the nation. Prakash Das for Akashwani News, Rai Rangpur.
1: The President and the Prime Minister are now attending a public function commemorating 2 years of the Mohan Charan Manjhi-led Odisha government. The program will witness the inauguration and foundation laying of development projects worth more than 47,600 crore rupees across

0: Bharti FM 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఇంటిపోయాం సండే సండే గేమ్ షోలోకి. మీ అందరికీ కూడా హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను మరి ఈ సాటర్డే సండే సండే గేమ్ షోలోకి. సో మరి ఇక్కడైతే నాకు మెసేజెస్ అయితే కొన్ని వెయిట్ చేస్తున్నాయి. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామ దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు. నెక్స్ట్ కామర్తి శంకర్ రాజోల్ నుంచి హాయ్ అంటున్నారు. హాయ్ శంకర్ గారు. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. మీకు కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు, సహశ్రోతలకు నమస్తే అంటూ జేరుపోతుల బుచ్చయ్య గారు, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా కాజంపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి మెసేజ్. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ వెల్కమ్ టు సందరే సందరి అంటూ శాంతినగర్ నుంచి ఓకే ఒకడు మెసేజ్ చేశారు. మీకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ హాయ్ హలో నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ శృతిజీ, ఎలా ఉన్నారు, లంచ్ అయిందా అంటూ సుధా ఫ్రమ్ కొత్తగూడెం మెసేజ్. హాయ్ సుధా గారు, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కరపాక నుంచి రమా గారు, హాయ్ అండి అంటున్నారు. హలో. నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ విజయవాడ స్టేషన్ డైరెక్టర్ గారికి మీకు మా నమస్కారాలు, సండే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, ఇంకా శ్యామ్ల మెసేజ్. మీ అందరికీ వన్స్ అగైన్ అ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్న సండే సందరి గేమ్ షోలోకి. మరి వెయిట్ చేస్తున్నారు కదా అసలు ఈ సాటర్డే ఈ వీకెండ్ లో ఎలాంటి సందడి ఉండబోతోంది అని చెప్పేసి ఓకే వచ్చేస్తున్నా మొదటి ప్రశ్నలోకి. సో నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సింపుల్ గా ఆన్సర్ ని మన వాట్సాప్ నెంబర్ కి పంపించడమే. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114, ఇదనమాట నెంబర్, 8662488114, ఈ నెంబర్ కి పంపించేయండి. ఓకే, సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి ఉందండి అది రాత్రి టైంలో మాత్రమే వస్తుంది, పగలు అంతా మనతోనే ఉంటుంది, మళ్ళీ నైట్ అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇప్పుడు వచ్చినది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. సో అది ఏంటి, మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి. రాత్రి టైంలో మాత్రం వస్తుంది, పగలంతా మనతోనే ఉంటుంది, మళ్ళీ నైట్ అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇవాళ వచ్చినది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు, ఏమిటది? ఓకే, సో మీ ఆన్సర్ నాకు చెప్పాల్సిన నెంబర్ గుర్తుంది కదా, 8662488114, ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి. రైట్ నో బ్యూటిఫుల్ సాంగ్ అయితే వస్తుంది ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి, అనిరుద్ధ్ రవిచంద్ర పాడిన పాట. ఈ సాంగ్ వింటూ చూసేస్తూ స్ట్రేట్ చేయండి.

కొత్త జంట సినిమా నుంచి హరిచరణ్ అండ్ హైమత్ పాడిన సూపర్ సాంగ్ ఇది వినేశారు. 244 క్రాస్ అయిపోయి 17 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడి షో టైం. సో మరి నాకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, అమ్మాయి గారు అటు వెల్కమ్ టు సందడే సందడి, ఆన్సర్ తెలియదు మేడం అంటూ కొన్నూతల సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఎంత బాగా చెప్పారో ఆన్సర్ తెలియదని. ఓకే, అయితే మీరైతే అలా వింటూ వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్, హాయ్ శృతి గారు అంటూ విజయవాడ నుంచి కరుణ కళ అంటున్నారు, కళ అయితే కాదు. శ్రీ విశాఖపట్నం నుంచి కళ అని ఒక క్వశ్చన్ మార్క్ వేశారు, ఆన్సర్ అయితే నేను చెప్పేశాను, కళ అయితే కాదు. శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అండ్ డ్రీమ్ అనుకుంటున్నాను అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు, చెప్పాను కదా కళ కాదు. కమతం వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి చీకటి అంటున్నారు, ఓహో చీకట, చీకటి కూడా కాదు. అండ్ నెక్స్ట్ అయితే సూపర్, విజయవాడ నుంచి మల్లికార్జున్, ఓకే ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, శృతి గారు సందడే సందడికి స్వాగతం అంటూ డ్రీమ్ ఆర్ కళ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్, అనంతపురం నుంచి అనురాధ, నిన్న రోజట, అయ్యయ్యో కాదండి. అండ్ నెక్స్ట్, నీడ అంటూ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్, నీడ కూడా కాదు. నమస్తే అండి శృతి అంటూ మంగళగిరి నుంచి దామర్ల చినమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు గారు, నాకు క్వశ్చన్ అర్థం కాలేదండి అని చెప్పి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్, కర్నూలు నుంచి ముజఫర్నగర్ నుంచి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తీక, వెన్నెలవల్లి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి దోమ అంటున్నారు, దోమ కాదు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, రాత్రి టైంలో వస్తుంది, పగలంతా మనతో ఉంటుంది, మళ్ళీ నైట్ అయితే వెళ్ళిపోతుంది, కానీ ఒకసారి వస్తే అది ఎప్పటికీ తిరిగి రాదు అన్నాను. దోమలు మీతో ఉండిపోతాయండి పగలు, ఎక్కడికి వెళ్లకుండా మీతో పక్కనే ఉంటాయా, అచ్చచ్చో. ఎనీవేస్, నెక్స్ట్, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి అనమాట, హాయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, దేవనూరు మజురా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు, ఆహా, మీరు యాక్చువల్గా మీ ఆన్సర్ కొంచెం డిఫరెంట్గా మారిపోయింది, బట్ కొంచెం దగ్గరగా అయితే వచ్చారు, ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి నాకు. ఓకే, దాన్ని ఆలోచించండి. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ మెసేజ్ అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్, ఓకే జవాబు నీడ అంటున్నారు, నీడ కూడా కాదు, నీడ మనతో పగలంతా ఉండిపోతుందా అండి, కాదు కదా, పైగా రాత్రిపూట వస్తుంది అన్నాను నేను, రాత్రిపూట నీడ వస్తుంది ఎక్కడైనా, అచ్చచ్చో కాదు. నెక్స్ట్, ఆవలింత నిజామాబాద్ జిల్లా ఉమ్మండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, ఓకే పోనీ అనుకుందాం రాత్రిపూట ఆవలింత వచ్చిందండి. మరి పగలంతా ఆవలిస్తూనే ఉంటారా మీరు, అయ్యో రామచంద్ర, ఆవలింత కూడా కాదు, ఆవలింత కాదు, నీడ కాదు, కల కాదు, మరి ఏమై ఉండొచ్చు, గెస్ చేయండి, కీప్ గ్యాసింగ్. ఓకే, ఇంకా మనకి టైం ఉంది కదా, రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నారు, బట్ దానికంటే ముందు క్వశ్చన్ అర్థం కాలేదు అన్న వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, రాత్రి టైంలో మాత్రమే వస్తుంది, పగలంతా మనతోనే ఉంటుంది, అలా వచ్చినది మళ్ళీ నైట్ అయితేనే వెళ్ళిపోతుంది, కానీ ఒకసారి వచ్చింది ఎప్పటికీ తిరిగి రాదు, ఏమై ఉండొచ్చు, నాకు మెసేజ్ చేయండి 8662484 ఈ నెంబర్కి. రైట్ నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు సండే సండే ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

అంటే కోటి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. 252 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది అండ్ మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అద్భుతమైన కళట. ఓకే, కళ కాదంటే మీరు అద్భుతమైన కళను పంపించారా? ఓకే, అసలు ఏ కళలు, ఎటువంటి కళలు కాదండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ అయితే మనకి కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్, అండ్ కొల్లిపర్ని నుంచి మౌలాలి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, ఓకే, నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం దమ్మోజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ కళలు అంటున్నారు. కాదు, నూతి సత్యానంద్ హయత్ నగర్ నుంచి నీడా అంటున్నారు.

నీడ కూడా కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ హైదరాబాద్ నుంచి వంశీ, ఇంకా అపర్ణ, నక్షత్రాలు. ఆహా, నక్షత్రాలు నైట్ టైం వస్తే సరే, పగలంతా మనతో ఉండిపోతున్నాయా వంశీ? అచ్చో, నక్షత్రాలు కూడా కాదు. అక్కర్పాక నుంచి రమ ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జయం భాష, ఇంకా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి గారు శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ మీద కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మంగళగిరి నుంచి దామల్ల చినిమస్తానరావు, ఇంకా దామల్ల పెదమస్తానరావు గారు నిద్ర అనుకుంటున్నా అంటున్నారు. నిద్ర నైట్ టైం వచ్చి పగలం అంతా ఉండిపోతే ఎలాగండి, మనం పనులేమి చేసుకోవద్దా? అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, ప్రోగ్రామ్ సూపర్ అంటూ బి రాంబాబు ఓకే మెసేజ్ చేశారు. ఇక్కడ నుంచి బైరెడ్డిపల్లె, చిత్తూర్ డిస్ట్రిక్ట్. ఓకే, సో రైట్ ఆన్సర్ మీది కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ శ్రీ విశాఖపట్నం నుంచి ఇంకో క్వశ్చన్ అడిగారు ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ తోటి. ఓకే, ఇదైతే మీది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ఏమి రావడం ఏమో అరగంట పట్టింది ఆన్సర్ కోసం అంటూ మెసేజ్ చేశారు వివి రెడ్డి గారు. సరే, అరగంట పట్టినా సరే మీకైతే ఆన్సర్ రాలేదు ఎందుకని? అయ్యయ్యో, ఎనీవేస్, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే డేట్, తేదీ అనమాట, అది మ్యాటర్. ఓకే, రాత్రి టైంలో వస్తుంది, పగలంతా ఆ తేదీ మనతో ఉంటుంది, మళ్ళీ నైట్ అయితే ఆ తేదీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇవాళ వచ్చిన తేదీ మళ్ళీ ఎప్పటికీ రాదు, అదనమాట సంగతి. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. చక్కగా అంటే ఇప్పుడు బాగా మెచ్యూర్ ట్రీ అంటారు కదా, అంటే ఒక చక్కగా ఎదిగిన ఒక చెట్టు ఒక సంవత్సరంలో ఎంత కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది? ఇది మీకు ఆన్సర్ తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488 ఈ వాట్సాప్ నంబర్కి. ఒక చక్కగా ఎదిగిన ఒక చెట్టు ఒక సంవత్సరంలో ఎంత కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది? సుమారుగా అయినా చెప్పొచ్చు, లేకపోతే ఒక ఒక అంటే ఇంత నుంచి ఇన్ని కేజెస్ అలా అయినా చెప్పొచ్చు. ఓకేనా, ట్రై చేయండి బాగా. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

శ్రీదాస్ సినిమా నుంచి హేమచంద్ర అండ్ మాల్విక పాడిన సాంగ్ వినేశారు. శక్తికాంత్ కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య పింగళి గారు లిరిక్స్. స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:03 అయిపోతుంది. మరికొద్ది సేపట్లో మీ ముందుకు వచ్చేస్తాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. స్టే ట్యూన్డ్.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన మధిర. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ బెంగాల్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందువని, రాజధాని కోల్కతాను భారతదేశ సాంస్కృతిక రాజధానిగా పిలుస్తారని పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం లింగంగుంట్లలో నిర్వహించిన స్వచ్చాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి నెట్ జీరో కాన్సెప్టులో కింద ఇండక్షన్ స్టవ్లను పంపిణీ చేశారు. మచిలీపట్నం మున్సిపల్ యార్డ్ నందు 9.91 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 40 చెత్త సేకరణ పుష్కాట్లను మంత్రి కొల్లు రవీంద్ర ఈరోజు ప్రారంభించారు. రాష్టంలో ఆగస్టు సెప్టెంబరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. మచిలీపట్నం బస్టాండ్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి ఒక ప్రకటనలో తెలిపారు. చుండూరు మండలం చిన్నగాదలవర్రు గ్రామంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబు వీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం కింద నిధులు 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి పనులకు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో యోగాంధ్ర ఆంధ్రాస్ గ్లోబల్ యోగా షోకేస్ థీమ్తో ఈరోజు రాష్టస్థాయి యోగాంధ్ర పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ హాజరయ్యారు. యువత యోగాను తమ జీవన శైలిలో భాగం చేసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జక్కేపేట పట్టణంలో అంగన్వాడీ కేంద్రాన్ని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణపై సిబ్బందికి ఎమ్మెల్యే సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ డోకిపర్రు గ్రామంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని పర్యావరణాన్ని కాపాడవచ్చని ఆయన సూచించారు. గుంటూరులో ఈ నెల 25న బీఆర్ స్టేడియం సమీపంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే నజీర్ వెల్లడించారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సిరీస్లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ భారత్ జట్ల మధ్య చివరి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ జట్టు 16 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేసింది. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 3:03 క్రాస్ అయిపోయి 36 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందరి సందరి గేమ్ షోలో అండ్ నేను మీ ఆర్జే శృతి. సో మరి న్యూస్ హెడ్లైన్స్ కంటే ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, చక్కగా ఎదిగినా ఒక చెట్టు ఒక సంవత్సరంలో ఎంత కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది అని చెప్పేసి. సో మరి నాకైతే చాలా మెసేజెస్ అయితే వచ్చాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. ఓకే, సో 25 కిలోస్ కార్బన్ డైఆక్సైడ్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అండ్ నున్న నుంచి శోభారాణి, రంగారావు, సాగర్, చాందిని, అవినాష్, శ్రియా, శృత్విక. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి తేదీ అనే ఆన్సర్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ కూడా ఓకే, మల్లికార్జున విజయవాడ నుంచి 22 కేజీస్ అంటూ పంపించారు. శ్రీ విశాఖపట్నం నుంచి తెలీదు అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఉమ్మడి నుంచి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ 15 నుంచి 25 కేజీలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ దేవనూరు మజుల చిన్నపల్లి గ్రామం నుంచి అష్ట దిగ్గజాలు 10 నుంచి 40 కిలోలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఓకే, 20 to 25 కేజీస్ అంటూ మనకి ముజఫర్నగర్ నుంచి అనురాధ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే అప్రాక్సిమేట్లీ 0.027 కేజీస్ నుంచి 0.068 కేజీస్ వరకు అంటూ కుర్నూతలు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై శగున్ చోప్రా. A major public function at Dand Bose in Rairangpur, Odisha, marking 2 years of the state government. On the occasion, development projects worth over 47,600 crore rupees were inaugurated, dedicated, and their foundation stones laid for the people of Odisha. Prime Minister Narendra Modi extended his heartfelt congratulations and best wishes to President Draupadi Murmu on her birthday. Addressing the gathering, the Prime Minister said that a daughter of Odisha has reached the highest constitutional office in the country and is guiding the nation, which is a matter of immense pride for the people of the state. He said President Murmu has not only brought glory to Mayurbhanj but has also strengthened Odisha's identity across the country.
2: मैं राष्ट्रपति द्रौपदी मुर्मू जी को जन्मदिन की हार्दिक बधाई और शुभकामनाएं देता हूं. मैं उनके दीर्घायु होने और उत्तम स्वास्थ्य की कामना करता हूं. जगन्नाथ जी भगवान के श्री चरणों में प्रार्थना करता हूं. उड़ीसा की बेटी आज देश के इतने बड़े पद पर पहुंची है, हमारा मार्गदर्शन कर रही है, ये हम सभी के लिए बहुत गौरव की बात है. राष्ट्रपति जी का व्यक्तित्व, उनका उदार और सहृदय स्वभाव, राष्ट्र और समाज की सेवा के लिए उनका अटल समर्पण, उन्होंने मयूरभंज ही नहीं पूरे उड़ीसा की पहचान सशक्त की है.
1: The government has banned the manufacture, sale and distribution of 16 fixed dose combination drugs for human use with immediate effect. The move follows a Supreme Court-directed review by an expert committee set up by the Drugs Technical Advisory Board, which found the drug combinations lack therapeutic justification and could pose health risks. The banned products include certain dermatological, pain relief and antibiotic-based medicines. The National Testing Agency, NTA, is conducting a nationwide mock drill as part of preparations for the NEET UG 2026 re-examination, which will be held tomorrow. The exercise, which began at 9 a.m., will continue through the day. More than 2.5 lakh security personnel are participating in the drill being carried out across examination centres nationwide. In Delhi, a mock drill was conducted at examination centres in the Delhi-Kant area and Ashok Vihar Phase 2. This exercise is being conducted to ensure the smooth, secure and transparent conduct of the examination. 551 cities in India and 14 cities abroad for over 22.7 lakh candidates. Union Home Minister Amit Shah today reiterated the government's commitment to national security and effective border management, stating that efforts to curb illegal infiltration would continue with determination. Mr. Shah said that under the leadership of Prime Minister Narendra Modi, India has witnessed significant progress over the past 12 years in the fields of development, cultural rejuvenation, national security and global recognition. He said these years would be remembered as a period of transformative growth in the country's history. Addressing a public gathering after inaugurating the Sri Ambabai Temple Development Project in Kolhapur,

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధార్థి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

దుబాయ్ సీనియర్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. 3:14 క్రాస్ అయిపోయి 57 సెకండ్స్ అయిపోయింది. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి విజయవాడ నుంచి కరుణ గారు 45 కేజీస్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ నున్న నుంచి శోభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 15 to 25 కేజీస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ముండ్రాయి గ్రామం అనుమల మోహన్ సుభద్ర గారు 15 to 25 కేజీస్ అంటున్నారు. నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ 25 to 30 కేజీస్ అంటున్నారు. ఓకే నెక్స్ట్ 167 కేజీస్. ఓ మై గాడ్. రాజేష్ అంబికా ప్రేమ్సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ 28 to 48 pounds అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే 0.027 to 0.068 అని చెప్పేసి ఓకే గూగుల్ చెప్పింది మ్యామ్ అంటున్నారు కున్నూతల సునీల్. అండ్ నెక్స్ట్ మెసేజ్ 22 కేజీస్ అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేశారు. అండ్ కమిత వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి ఇంతాక ఓకే 22 to 25 కేజీస్ వరకు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ ఇంకా శ్యామల 22 కేజీస్ అంటున్నారు. అండ్ పాలెం పోలే ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం, హౌ ఆర్ యూ, ఫోన్ చేశారా, బాగున్నారా, వెల్కమ్ టు సందరి సందరి ప్రోగ్రామ్ షో టైమ్ కి. ఓహో మీకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. 22 కేజీస్ మీ ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ దాసిరిపాలెం నుంచి పోలు శివదాసిరెడ్డి తిరుపతిమ్మ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ 22 కేజీస్ అంటున్నారు గుంటూరు జిల్లా నుంచి అనమాట. ఓకే నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి 22 కేజీస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి 10 to 40 కేజీస్ అంటున్నారు. లేకపోతే 10.40 ఏంటో మరి మొత్తానికి. ఓకే నెక్స్ట్ అయితే నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి 22 కేజీస్ అంటూ దమ్మోజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నందికొట్కూరు శ్రీరాములు గారు 22.40 కేజీ per 1 tree అంటున్నారు. ఓకే సో నెక్స్ట్ అయితే విజయవాడ నుంచి భార్గవి 45 కేజీస్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫనీ సత్యశ్రీ తెనాలి నుంచి 48 pounds అంటున్నారు. ఓకే సో మొత్తానికి ఇంతకీ ఆన్సర్ ఏంటంటే చక్కగా ఎదిగిన ఒక చెట్టు ఒక సంవత్సరంలో 20 to 25 కేజీస్ 20 to 25 కిలోల వరకు ఇంకా బాగా పెరిగిన చెట్టు అనుకోండి 40 to 50 కిలోల వరకు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటుంది. అది మ్యాటర్. మరి ఇన్ రిటర్న్ మన నుంచి అడిగేది ఏమిటి? ఓకే ఒకటి, దానిని సక్రమంగా బతకనివ్వమని. అదనమాట మ్యాటర్. ఎనీవేస్ నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఇంతసేపు కొంచెం దీర్ఘంగా ఆలోచించారు కాబట్టి ఇప్పుడు కొంచెం సింపుల్ క్వశ్చన్, అది కూడా సినిమాలకు సంబంధించి అడుగుతాం. ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటాం బాగా ఇష్టంగా ఇంట్రెస్ట్గా చూస్తుంటాం కదా. సపోజ్ మీకు కనుక సినిమాలో క్యారెక్టర్ ప్లే చేసే ఒక ఛాన్స్ వస్తే, అంటే ఏదైనా ఒక పాత్ర మీకు వేయమని ఒక ఆఫర్ కనుక వస్తే ఏ క్యారెక్టర్ ప్లే చేస్తారు? హీరో కాకూడదు, హీరోయిన్ కాకూడదు, మిగతా ఏ క్యారెక్టర్స్ మీరు ప్లే చేస్తారు? హీరో హీరోయిన్ కాకుండా మిగతా ఏ పాత్రలో మీరు రాణించాలనుకుంటున్నారు? అసలు ఏం వెయ్యాలనుకుంటున్నారు? ఎందుకు? ఆ ఎందుకు అనే ఆన్సర్ కూడా నాకు కావాలి, అప్పుడే మీ ఆన్సర్ని కన్సిడర్ చేస్తాను నేను. ఓకే సో మరి మీరు నాకు సరదాగా ఈ విషయాన్ని షేర్ చేయాలంటే మన వాట్సాప్

వాట్సాప్ నంబర్ తెలుసు కదా, 2488 14, ఐ మీన్ 8662488 14. ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి. రైట్ నా మీ అందుకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, లవ్ స్టోరీ సినిమా నుంచి ఈ సాంగ్ వింటూ. మీరు కనుక సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటే హీరో హీరోయిన్ గా కాకుండా ఏ క్యారెక్టర్లో ప్లే చేస్తారు, ఎందుకు, అది నా క్వశ్చన్. ఓకే, ఆన్సర్ పంపించేసేయండి, స్టే ట్యూన్డ్.

మీకు కనుక ఒక సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాంటి పాత్ర చేయాలనుకుంటున్నారు, ఏ క్యారెక్టర్ చేస్తారు, ఎందుకు ప్లే చేయాలనుకుంటున్నారు ఆ క్యారెక్టర్ ని అని కూడా అడిగాను అనమాట. సో నాకైతే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, అభినందన సినిమాలో శరత్ బాబు గారి పాత్ర, ముత్తు సినిమాలో శరత్ బాబు గారు లాంటి పాత్ర. చాలా సినిమాల్లో శరత్ బాబు గారు ప్రేమ విఫలం చెందే పాత్రలు ప్లే చేశారు, ప్రేమ విఫలం చెందుతారు. సో ప్రేమ విఫలం అయ్యే పాత్ర వెయ్యాలని ఉంది అంటున్నారు. అయ్యా బాబోయ్, మంచి యాక్టింగ్ స్కోప్ అయితే ఉంటుంది ఓకే, బట్ ఎవరైనా లవ్ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటారు, మీరేంటో మరి కొంచెం రివర్సల్ వెళ్తున్నారు. ఎనీవేస్, మీ కోరిక సఫలం చెందాలని నేనైతే కోరుకుంటున్నా. ఓకే, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ఓకే, సో శ్రీ విశాఖపట్నం నుంచి పెద్దారెడ్డి అంటూ ఉంటారు చూసారా బ్రహ్మానందం గారు, అనకనగా ఒకరు సినిమాలో అలాంటి ఒక క్యారెక్టర్ అంట, ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ కోరుకున్నారైతే మొత్తానికి శ్రీ గారు విశాఖపట్నం నుంచి. ఓకే, సో నెక్స్ట్ అయితే ఎవరంటే వివి రెడ్డి గారు అనమాట మనకి, ఐఆమ్ డైరెక్టర్ అంటున్నారు. ఆహా, మీరు ఏదైనా ఒక సినిమాలో క్యారెక్టర్ చేయండి అంటే నేను ఏకంగా సినిమానే తీస్తాను అంటున్నారు. చూసారా, మీరు సూపర్ అండి అసలు. అండ్ నెక్స్ట్ చందంపేట మండలం నుంచి మనకి దమ్మోజి వెంకటాచారి గారు, ఓకే, చిత్రియాల నుంచి అనమాట. ఏంటంటే తండ్రి పాత్ర, మంచి బాధ్యత గల పాత్రే ఎంచుకున్నారు మీరు. ఎనీవేస్, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ గణేష్ రాజు శ్రీవాస కోనాపూర్ నుంచి ఏమంటున్నారంటే, లయర్ లయర్ లయర్ ఏమిటి నాకైతే అర్థం కాదు. ఎనీవేస్, క్యారెక్టర్ రోల్ బికాజ్ ఎనీవన్ ఈజ్ లైక్ దిస్ యాక్షన్ అట. ఆహా, చిలక నారాయణ గారు అనుసా ఏమైనా జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి, ఓకే ఏ క్యారెక్టర్ అయినా ప్లే చేసేస్తాను నీకు, ఎందుకు శృతి నాకు ఇచ్చి చూడు అంటున్నారు అంతే. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ రేలంగి మావయ్య విజయవాడ నుంచి కర్నూలు, ఎందుకంటే టెన్షన్ తీసుకోరు కాబట్టి అట. ఓకే, సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు సినిమాలో క్యారెక్టరా, ఓకే అంత కూల్ క్యారెక్టర్ కావాలన్నమాట మీకు, బాగుంది మీ సెలెక్షన్ కూడా. అండ్ నెక్స్ట్ మంచి టీచర్ పాత్ర, ఎందుకంటే సమాజాన్ని సరిగ్గా నిర్మించేది ఒక టీచర్ అని నేను నమ్ముతాను అంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ కనకారావు గారు పడ నుంచి, నువ్వే నువ్వే నువ్వేలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్, ఓకే నువ్వే నువ్వే సినిమాలోనా, వెరీ నైస్ వెరీ నైస్ క్యారెక్టర్ యాక్చువల్గా. అండ్ శ్రియాని బాగా ప్రేమిస్తారు ఆ సినిమాలో కూతుర్ని, వెరీ నైస్. యాక్చువల్గా నాకు కూడా చాలా ఇష్టం ప్రకాష్ రాజ్ గారు, అసలు ఇదే సినిమాలో కాదు ఆయన తండ్రిగా వేసిన ఏ క్యారెక్టర్ అయినా అదిరిపోతుంది అంతే. స్పెషలీ నాకు ఆకాశం అంత సినిమాలో క్యారెక్టర్ ఇంకా బాగా ఇష్టం అయింది. బ్యూటిఫుల్ సెలెక్షన్ మీది కూడా. అండ్ నెక్స్ట్ అయితే విలన్ హీరో ఎనీవే ఏ క్యారెక్టర్ అయినా అంటూ కర్నూలు నుంచి వెంకటేష్, ఆహా సూపర్. నేనైతే హీరో ఆప్షన్ మీకు ఇవ్వలేదు, సో విలన్ అయితే తీసుకుంటా నేను. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే, నేను ఏ రోల్ అయినా ప్లే చేయను, కావాలంటే డైరెక్షన్ చేస్తాను ఎందుకంటే నాకు యాక్టింగ్ రాదు అంటున్నారు హేమలత గారు ఫ్రమ్ చిత్తూరు. మీకు ఇంకేమండి అసలు, ఒక పెద్ద మెగాఫోనే పట్టుకున్నారు మీరు డైరెక్షన్ అని చెప్పేసి. సో మొత్తానికి అందరినీ అలా అలా డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట మీరు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి తండ్రి పాత్ర, అది కూడా ప్రకాష్ రాజు గారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో లాంటి క్యారెక్టర్ అట. ఓకే, సో ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు హీరో బ్రదర్గా, ఉదాహరణకు రేసు గుర్రం, వెరీ నైస్. అయితే మీకు మంచి అల్లు అర్జున్ లాంటి తమ్ముడు క్యారెక్టర్ ఎవరైనా వస్తేనా మన లిజినెస్ లోంచి అద్దరిపోతుందంటే. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు చెల్లి పాత్ర, నాకు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి అట. ఓకే, సో రియల్ లైఫ్ లో మీరు అక్కగా ఎలాగో చూశారు కాబట్టి చెల్లిగా ఎలా ప్రేమను పొందాలి అని వెయిట్ చేస్తున్నారనమాట. బాగుందండి, చాలా బాగుంది మీ సెలెక్షన్ కూడా. అండ్ నరసింహారావు గారు దేవరకట్ల కొత్తగూడెం నుంచి హీరో తమ్ముడుగా ఫుల్ ఎంజాయింగ్ అంటున్నారు. ఆహా, చెప్పాను కదా ఇంతాక అల్లు అర్జున్ లాంటి తమ్ముడు, ఇక్కడ మీరు అన్నయ్య అన్నారు, ఇంతాక ఆయనేమో అన్నయ్య క్యారెక్టర్ చేస్తానన్నారు, మీరేమో తమ్ముడు అంటున్నారు. ఓకే, బాగుంది. అండ్ నెక్స్ట్ ఫాతిమా, రిటైర్డ్ గ్రేడ్ 2 HM ఫ్రమ్ కర్నూల్, మై ఆన్సర్ ఈజ్ యాజ్ ఎ టీచర్ హూ విల్ టీచ్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ టు స్టూడెంట్స్. సూపర్, మొత్తానికి మీరు రియల్ లైఫ్లోనూ అదే అలాగే రియల్ లైఫ్లోనూ అదే ఎంచుకుంటున్నారనమాట, బాగుందండి. అండ్ నెక్స్ట్ నందికొట్కూర్ వేణు విలన్ క్యారెక్టర్, ఎందుకంటే విలన్ స్ట్రాంగ్ ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అట. ఆహా సూపర్, హీరోకి అంటే టక్ టక్ మన పంచులు ఇస్తారనమాట, సూపర్. నెక్స్ట్ జయంత్ ఫ్రమ్ నెదర్లాండ్స్,

పిదా లైక్ వరుణ్ తేజ్ టు కమ్ బ్యాక్ ఇండియా అండ్ సర్వ్ కంట్రీ అట. బాగుంది, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, స్వయం కృషిలో చిరంజీవి గారు నటించిన సాంబయ్య పాత్ర లాంటి క్యారెక్టర్ అంటున్నారు నిజామాబాద్ లొమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్. ఓకే, సో నెక్స్ట్ లెజెండ్ సినిమాలో నందమూరి బాలకృష్ణ గారి పాత్ర లాంటి పాత్ర. నేను హీరో అని చెప్పలేదో, హీరో అయితే లేదో, ఇంకే క్యారెక్టర్ అని అడిగాను. ఎనీవేస్, సూపర్. ఎంతైనా ఇంతకీ ఎవరు పంపించిందంటే పాలెం పోలయ్య గారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఓకే, అలాంటి ఒక మంచి ఎలివేషన్ ఉన్న క్యారెక్టర్ అని మీరు అనుకోవచ్చు. ఎనీవేస్, నాకైతే సునీల్ క్యారెక్టర్, సునీల్ లాంటి క్యారెక్టర్ అంటే మంచి కామెడీ ఉన్న క్యారెక్టర్, కమీడియన్ లాగాన మోహన్ రావు గారు పంపించారన్నమాట మెసేజ్ కప్పలదోటి నుంచి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని నుంచి. శృతి గారు, శృతి గారు ఓకే విలన్ గానా, మొత్తం అన్ని కలిపేస్తే ఏమిటో శృతి గారు విలన్ గా అనుకున్నా నేను. ఎనీవేస్, విలన్ గా చేయాలనుకుంటున్నారా మీరు కూడా? హీరోకి గట్టి కౌంటర్ ఇస్తారనమాట. కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మంచి డాన్సర్ పాత్ర, అది కూడా స్వర్ణకమలంలో భానుప్రియ గారి లాంటి క్యారెక్టర్ అనుకున్నాను మేడం అంటున్నారు. సూపర్ ఉంది మీ సెలెక్షన్ కూడా. అసలు ఆ క్యారెక్టర్ అయితే భానుప్రియ గారు అద్దరు కొట్టేశారు. అసలు ఫస్ట్ లో డాన్స్ అంటే ఇంట్రెస్ట్ లేనట్టు, ఆ తర్వాత ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత రెండు టూ వేరియేషన్స్ ఆవిడ ఆవిడ ఫేస్ లో, స్పెషల్లీ ఆ ఐస్ లోనే చూపించేస్తారు అసలు మొత్తం. మనకి అసలు వితౌట్ డైలాగ్స్ చూసినా కూడా ఆ సినిమా అర్థమైపోతుంది అనమాట, అంత బాగుంటుంది ఆవిడ ఎక్స్ప్రెషన్, సూపర్. అండ్ నెక్స్ట్ గీత గోవిందంలోని విజయ్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ లో వాళ్ళ బావ గారు కాళ్ళు పట్టుకునే సీన్, అయ్యయ్యో ఇకెవరిది కొన్ను తెలుసు సునీల్. ఆహా, మంచి ప్లానింగే ఉంది, ఏమిటో మ్యాటర్ మరి మాకు అర్థం కాలేదు చివరికి. ఎనీవేస్, అంకయ్య గారు హలో బ్రదర్, హలో బ్రదర్ అన్నారు, కింద రాజనాలు అన్నారు ఏమిటి నాకు అర్థం కాలేదు. హలో బ్రదర్ పాత సినిమా ఒకటి ఉంది ఏమిటి మనకు తెలియకుండా. ఎనీవేస్, నెక్స్ట్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుంచి అమ్మ రాజీనామా సినిమాలో లాంటి అమ్మ పాత్ర అట. ఓకే, సో నెక్స్ట్ ఆమె సినిమాలో చంద్రమోహన్ గారు నాసికి వేణు దేశాయిపేట నుంచి, అమ్మో కొంచెం బరో బాధ్యతలు ఉన్న క్యారెక్టర్ అండో, కొంచెం జాగ్రత్తగా ప్లే చేయాలి ఇది. అండ్ నెక్స్ట్ అక్కరపాకు నుంచి రమా గారు, ఏదైనా మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేయాలండి అంటున్నారు. అంతే కదా, అంతే కదా, మనకి కావాల్సింది అది, అది రియల్ లైఫ్ లో అయినా సరే, రియల్ లైఫ్ లో అయినా సరే పాజిటివిటీ ఓన్లీ, అంతే కదండి రమా గారు. ఎనీవేస్, హాయ్ శృతి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. నాకైతే యాక్టర్లా చేయడం రాదు అనిపిస్తుంది, అయినా మీరు అవకాశం ఇస్తే బలగం మూవీలో వేణు గారు టైలర్ గా చేస్తారు కదా, అలా చేస్తాను అంటూ దొడదేవర్ పా నుంచి శ్రీనివాస్, ఓకే టైలర్ సుజాత శ్రీనివాసరావు గారు మెసేజ్ చేశారనమాట. ఓకే, వెరీ నైస్. సో ఇంకా ఇంకా మెసేజెస్ అయితే వస్తున్నాయి, బట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ మూవీస్ లో క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ కనుక మీకు వస్తే ఏ క్యారెక్టర్లో చేయాలనుకుంటున్నారు, ఎందుకు చేయాలనుకుంటున్నారు, ఇది నా క్వశ్చన్. మీరైతే ఆన్సర్ చెప్పేసండి. రైట్ నౌ మీ అందరి కోసం కార్తీక దీపం రిమిక్స్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: అయితే ట్రీట్మెంట్ తీసుకోనంటావా?
1: తీసుకో.
0: నీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
1: నా చావు గురించి కూడా ఆలోచించవా?

101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ మనకి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. చెల్లి క్యారెక్టర్ చేయాలని ఉందట, అది కూడా స్పెషల్ గా అల్లుడా మజాకా సినిమాలోని చిరంజీవి గారి సిస్టర్ రోల్ నటించిన ఊహా గారి రోల్ లాంటి క్యారెక్టర్. ఓహో సూపర్. అండ్ నెక్స్ట్ అయితే దమ్మూజి వెంకటాచారి గారు పంపించారు మెసేజ్ చిత్రియాల నుంచి, అన్ని సినిమాలు చూసి ఆనందపడే ప్రేక్షకుని పాత్ర అట. ఆహా ఏ గోళ లేదు అసలు, ప్రశాంతం బాగుందండి మీ సెలెక్షన్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే హలో బ్రదర్లు, నెపోలియన్ దగ్గర రాజనాలు ఉంటారండి అది చెప్పాను అంటున్నారు. ఓహో ఫణి సత్యశ్రీ గారు తెనాల నుంచి, అదా మీరు చెప్పింది. ఓకే నాకు సడన్ గా వెలగలేదు సుమి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే తిరుపతి నుంచి మురళి, ఆ నలుగురు సినిమాలో లాంటి క్యారెక్టర్. ఓకే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరా, ఓకే సూపర్. అండ్ నెక్స్ట్ అదడు సినిమాలో పార్థు క్యారెక్టర్ శ్రీకృష్ణ సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే మంచి త్రిష కోసం వెయిటింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ పెదరాజ్ సినిమాలో ఒక్కసారి చెప్పే 100 సార్లు చెప్పిన క్లూ అంటూ మొండ్రాయి గ్రామం అనుముల మోహన్ సుభద్ర మెసేజ్ చేశారు. ఓకే సో నెక్స్ట్ అయితే హీరో ముగ్గురు కొడుకులు సినిమాలో వాళ్ళకి బాబాయ్ పాత్రలో నటించాలనుందట. హీరో కృష్ణ గారు నటించిన ముగ్గురు కొడుకులు సినిమాలో వారికి బాబాయ్ పాత్రలో నటించాలనుందంటున్నారు. దాసరిపాలెం నుంచి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే ఈ సినిమా అయితే నాకు అసలు తెలియదు, సో నేనేమి చెప్పలేను దీని గురించి. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీధర్ రావు గారు మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఓకే చాలా మంది ఇలా మెసేజ్ చేశారనమాట. ఎనీవేస్ సో నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోతున్నా. ఇప్పుడు ఒకటి ఉందండి, దాన్ని మనం అమ్మలేము కొనలేము, కానీ ఒకసారి పోగొట్టుకున్నాం అనుకోండి తిరిగి పొందలేం కూడా, అది ఏమై ఉండొచ్చు? మీరు మెసేజ్ చేయండి నాకు 8662488114 ఈ నెంబర్కి. ఒకటి ఉంది, దాన్ని మనం అమ్మలేము కొనలేము, కానీ ఒకసారి పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందలేము కూడా, ఏమై ఉంటుంది? సో ఆన్సర్ పంపించేసేయండి నాకు రైట్ నౌ మీ ఆన్సర్ కోసం. చలో సినిమా నుంచి రాహుల్ నంబియార్ పాడిన చెప్పవే బాలమణి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. మహతి అండ్ స్వరసాగర్ పాడిన పాట, కాసల్ల శ్యామ్ లిరిక్ అనమాట, లవ్లీ సాంగ్ అయితే పంపించేస్తున్నాను మీకోసం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి FM 101.3.

ఎన్నిసార్లు చెప్పమన్నా ఏం చెప్తుని చెప్పండి, చెప్పలేరు అనే మాట. 3:46 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది మన సందరి సందరి షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ వయస్సు ఆర్ ప్రాణం అంటున్నారు. ఓకే, సో రెండు కూడా కరెక్టే. అండ్ ఎస్ భీమస్ రావు గారు పెడన్ నుంచి ఇంతక్కడ క్వశ్చన్ కి ఠాగూర్లో ప్రకాష్ రాజ్ పాత్ర అంటున్నారు అనమాట. ఎనీవేస్, క్యాదర్ వీరేష్ రాజోలు మండలం నుంచి ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగాను కదా, సో ఒకటి ఉందండి, దాన్ని మనం అమ్మలేము కొనలేము, కానీ ఒకసారి పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందలేము, అది ఏమై ఉంటుంది అని అడిగాను. దానికి టైం ఆర్ కాలం అంటూ మెసేజ్ చేశారు. ఓకే, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ నమ్మకం అంటున్నారు కాళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కరెక్టే. కనకారావు గారు పెడన్ నుంచి టైం ఆర్ కాలం అంటూ మెసేజ్ చేశారు, కరెక్టే. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కూడా నమ్మకం అంటున్నారు, ఎస్. అండ్ అక్కరపాక నుంచి రమా గారు సమయం, ఓకే. అండ్ నాకైతే ఓకే ఒకటి సినిమాలో అర్జున్, ఓకే. మీరు అందరూ కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేసిన తర్వాత ఆన్సర్స్ పంపిస్తున్నారు, అలా అయితే పంపించకండి. ఒకసారి ఆన్సర్ రివీల్ చేసిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ వస్తే కొంచెం ఇక్కడంతా గందరగోళం గడిబిడి అవుతుంది అనమాట. సో కొంచెం దయచేసి ఈ రిక్వెస్ట్ని కొంచెం వినండి, ఓకే. సో మరి నెక్స్ట్ అయితే మంచి పేరు అంటున్నారు సాయి కుమార్ గారు, మునేమామ కాజల్ భాయ్ మణి గూడూరు నెల్లూరు డిస్టిక్ నుంచి. సూపర్, ఒక దాన్ని అమ్మలేము కొనలేము, ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి రాదు, మంచి పేరు, రైట్. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుంచి సమయం అంటున్నారు, ఓకే. మనుషుల మధ్య నమ్మకం అంటున్నారు మల్లికార్జునరావు గారు విజయవాడ నుంచి, కరెక్టే. కొల్లిపర్వ నుంచి మౌలాలి గారు సమయం అనుకుంటున్నారు అట, ఓకే. నెక్స్ట్ గౌరవ్ అంటున్నారు గుడ్ విల్, నమ్మకం అంటున్నారు ఎవరింతకి, వివి రెడ్డి గారు, అన్ని కరెక్టే. నెక్స్ట్ మెసేజ్ విశ్వాసం అంటున్నారు రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, ఆదాం, సోలాపూర్, మహారాష్ట్ర నుంచి, కరెక్ట్. సో ఒకసారి విశ్వాసం పోతే తిరిగి రాదు ఎవరి మీద. అండ్ నెక్స్ట్ మెసేజ్ సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి సమయం ఆర్ నమ్మకం, ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ నమ్మకం అంటున్నారు ఫణి సత్యశ్రీ తెనాలి నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రియా ఫ్రమ్ బెంగళూరు, ఓకే. టైం అంటున్నారు, ఎస్, టైం పోతే మళ్ళీ తిరిగి రాదు, దాన్ని అమ్మలేము కొనలేము. అండ్ నెక్స్ట్ వెంకటేష్ కర్నూలు నుంచి పరువు అంటున్నారు, ఎస్, ఇవి కూడా రైట్. నెక్స్ట్ భార్గవి విజయవాడ నుంచి నమ్మకం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మన కీర్తి ప్రతిష్ట అంటున్నారు దమ్మోజు వెంకటాచారి గారు, కరెక్టే. అండ్ నెక్స్ట్ అయితే ఫాతిమా ఫ్రమ్ కర్నూలు టైం అంటున్నారు, ఎస్, రైట్ ఆన్సర్. అండ్ శ్రీధర్రావు గారు శాంత్ ది ఎస్టేట్ ఆదోన్ నుంచి నమ్మకం అంటున్నారు, ఓకే. నెక్స్ట్ పాలెం పోలే కూడా కాలం ఆర్ టైం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి ప్రాణం లైఫ్ అంటున్నారు, ఎస్, ప్రాణాన్ని అమ్మలేము కొనలేము, ఒకసారి పోయిందంటే తిరిగి వచ్చే ఛాన్సే ఇల్.

అదనమాట. నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఐ మీన్ బెంగళూరు నుంచి. ఓకే, ఏజ్ ఎస్, వయసు తిరిగి రాదు, ఒకసారి పోతే అంతే. అండ్ నెక్స్ట్ మస్తాన్ ఫ్రమ్ చిత్తూర్, మనస్సు ఎస్, ఇది కూడా కరెక్టే ఒక రకంగా. అండ్ నెక్స్ట్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి, కాలం లేదా సమయం. ఓకే, నెక్స్ట్ అయితే ఇదే ఆన్సర్ తోటి మనకి సుబ్బారెడ్డి పల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, సమయం అంటున్నారు, ఎస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇదే ఆన్సర్ తోటి మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భానుజనిద్దీన్ మెసేజ్. అండ్ నెక్స్ట్ అంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి, మనసు ఆర్ లవ్, ప్రేమ కూడా అఫ్కోర్స్, ప్రేమని కొనలేము అలాగే అమ్మలేము, ఒకసారి పోయిందంటే మళ్ళీ తిరిగి రాదు, అటు కోదు అంతే. అండ్ నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, ఇక్కడ సతీష్, సుమలత, సంతోష్ కుమార్ అండ్ నిత్య సంతోష్ని, కాలం. ఓకే, సమయం ఆర్ కాలం అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ అండ్ సుప్రియ మెసేజ్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ నాగార్జున, ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ నుంచి, టైం. అనంతపురం నుంచి అనురాధ గారు, నమ్మకం గౌరవం విశ్వాసం అంటున్నారు, అన్నీ కలిపి చెప్పేశారనమాట. అండ్ అనురాధ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి, వయసు లేక ప్రాణం. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ సమయం ఆర్ కాలం అంటూ మెసేజ్ చేశారు ఎవరు, ఇంతకీ వేణుగోపాల్ నందికొట్కూరు నుంచి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ వయస్సు అంటున్నారు ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు. అండ్ నెక్స్ట్ ఎస్ భీమేశ్వర గారు పెడన నుంచి కాలం అంటున్నారు. ఓకే, సో మరి మొత్తానికి చాలా మంది కాలానికి ఒట్టేశారు. అండ్ ఇందు ఇక్కడ ఈ క్వశ్చన్కి ఏంటంటే మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నాయన్నమాట, ఏదైనా కరెక్టే అవుతుంది. ఇవేవి కూడా మనం అమ్మలేము కొనలేము, ఒకసారి పోగొట్టుకుంటే తిరిగి పొందలేము కూడా, అందుకే ప్రతి ఒక్క దాంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, అదనమాట మ్యాటర్. అండ్ నా దగ్గర ఉన్న ఆన్సర్ అయితే గౌరవం, అది మ్యాటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. సో క్వశ్చన్ కాదు, యాక్చువల్గా నేను ఒక చిన్న సింపుల్ స్టోరీ చెప్తా మనకి, జస్ట్ 9 మినిట్స్ మాత్రమే ఉంది కాబట్టి ఆ సింపుల్ స్టోరీకి మీరు సింపుల్గా ఏ టైటిల్ చెప్తారు, ఇది నా క్వశ్చన్. ఓకే, సో ఎగ్జాక్ట్గా ఆ సినిమాని మీరు గుర్తుపట్టి అది ఏ సినిమానో టైటిల్ చెప్పినా పర్లేదు, ఆర్ మీరు దానికి ఒక సెపరేట్ టైటిల్ పెట్టినా పర్లేదు అనమాట. ఓకేనా, సో ఇందుకి ఆ స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి అమ్మాయిని చూడగానే ప్రేమలో పడతారు, ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తారు, కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి వేరే అబ్బాయిని ఆల్రెడీ ప్రేమిస్తుంటుంది. సో ఈ హీరోని తప్పించుకోవడానికి తనకి మతి మరుపు ఉందని చెప్పి అబద్ధం చెప్పి యాక్ట్ చేస్తుందనమాట. సో మన హీరో ఏం చేస్తారు, అయినా కూడా వదిలిపెట్టడం అనమాట, ప్రతిరోజు తనతో కొత్తగా పరిచయం చేసుకుంటూ తనని తను మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. ఇది టూకీగా ఆ సినిమా కథ. మరి దీనికి మీరైతే టైటిల్ ఏం పెడతారు, ఆర్ ఆ సినిమా కథ మీకు గుర్తొస్తే అది ఏ సినిమా, ఇదైనా నాకు చెప్పచ్చు. 8662488114 ఈ నెంబర్లో చెప్పేసేయండి. సో మళ్ళీ ఒకసారి సింపుల్గా చెప్పేస్తున్నా, అబ్బాయి అమ్మాయిని చూసి ప్రేమలో పడి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు, బట్ ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఇంకో అతను లవ్ చేస్తూ ఉంటుంది. సో ఈ హీరోని తప్పించుకోవడానికి తనకి మతి మరుపు ఉందని చెప్పేసి అబద్ధం చెప్తుంది అనమాట. సో ప్రతిరోజు కొత్తగా ట్రై చేసి ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ మళ్ళీ పరిచయం చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు. ఇది ఏ సినిమా స్టోరీ, ఆర్ దీనికి మీరైతే కథ ఏం పెడతారు, ఇది నా క్వశ్చన్. రైట్ నౌ మీ అందుకోసం ఇంటెలిజెంట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ రిమిక్స్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఎంజాయ్ లిజనింగ్.

0: శ్రీవాసకోన అప్పటి నుంచి వినొద్దాం రండి వినొస్తారండి మీరు సినిమాకి వెళ్ళి. ఎనీవేస్, నెక్స్ట్ డూప్లికేట్ లవ్ అంటారు ఎస్ఆర్కే ప్రభాకర్ రావు రెబ్బన్ నుంచి. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాల గూడ నుంచి, హలో తల్లి ఇప్పుడే ఆన్ చేశా అంటున్నారు. అయ్యో సందరే సందరే అంతా అయిపోయాక ఆన్ చేశారా? నో ప్రాబ్లం, వివిధ వింటూ ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ రవితేజ కిక్ అంటూ మల్లికార్జున విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ అగ్రపాక నుంచి రమా బలే బలే అమ్మాయి పోయట టైటిల్ మార్చేశారు. ఎనీవేస్, సో మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే యాక్చువల్గా సినిమా ఉల్లాసంగా ఉత్సాహంగా అనమాట. ఓకే, సో డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ అయితే పంపించారు మన వాళ్ళు, వెరీ నైస్. సో మరి ఇది ఇవాళ సందరే సందరే వివిధాల్లో కూడా ఎంటర్ అయిపోయాం కాబట్టి మరి ఈ రోజు వివిధాల్లో స్పెషల్ ఏంటి చెప్తాం. బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని స్టే చేయండి.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
0: ఎస్, మన స్టూడియోలో టైం 4:07:08 అయిపోయింది. సో మన వివిధాలో ఈ రోజు స్పెషల్ ఒక హీరోయిన్ స్పెషల్ కాబట్టి మరి ప్రస్తుతానికి నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం సినిమాతో సిల్వర్ స్క్రీన్ లో హల్చల్ చేసిన సమంత సాంగ్స్ అయితే మీకోసం ఈ రోజు వచ్చేస్తాయి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. రైట్ నౌ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో బెనిదయాల్ అండ్ కళ్యాణి మీనన్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. అనంత శ్రీరామ్ గారి లిరిక్ అనమాట ఇలా లవ్లీ సాంగ్ కుందనపు బొమ్మ సాంగ్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.

శ్రోతలు, ఈ పూట యువవాణి కార్యక్రమంలో మీరు వినబోతున్న అంశాలు ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం, తర్వాత ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించిన కొన్ని వివరాలు. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ వారు రోడ్లు భవనాల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ ఈ పోస్టుకు సివిల్ విభాగంలో ఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 222. అర్హతలు ఏమిటంటే, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ బీఈ బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి, లేదా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఏఎంఐఏ అన్నమాట, ఈ అర్హతను కూడా కలిగి ఉండాలి. ఇంజనీరింగ్ వయసు 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 మధ్య ఉండాలి. గుర్తుంచుకోండి శ్రోతలు, వయసు ఈ సంవత్సరం 1 జులై నాటికి 18 నుంచి 44 మధ్య ఉండాలి. వేతనం నెలకు 54,220 రూపాయల నుంచి 133,630 వరకు ఉంటుంది. ఎంపిక విధానం రాత పరీక్ష, మెరిట్ సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికను చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తును చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13 జులై. గుర్తుంచుకోండి, ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 13 జులై. పరీక్ష తేదీ 1 అక్టోబర్ ఉంటుందండి. ఈ సంవత్సరం 1 అక్టోబర్ పరీక్షను నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం ఆసక్తి గల అభ్యర్థులు ఇప్పుడు చెప్పబోయే వెబ్సైట్ను పరిశీలించండి. వెబ్సైట్ www.tgpssc.gov.in. వెబ్సైట్ www.tgpssc.gov.in. ఉద్యోగ సమాచారం విన్నారు.

సహకార సహోదరి మనులందరికీ నా నమస్కారం. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఇప్పుడు తెలుసుకుందాం, రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి శ్రోతలు ఎప్పుడు లాగే తెలుసుకుందాం రండి కార్యక్రమంలో. ప్రశ్నోత్తర కార్యక్రమంలో 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ ఇస్తారు. సో మీరు ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ని శ్రద్ధగా విని సరైన సమాధానాన్ని ఎంచి పెట్టుకోండి. మరి ముందుగా ప్రశ్నలు తెలుసుకుందాం, ఆ తర్వాత ఆప్షన్స్, ఆ తర్వాత సరైన ఆన్సర్ని కూడా మనం తెలుసుకుందాం. ముందుగా వినండి, తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో మొదటి ప్రశ్న. 31 మే 2026 భారత నౌకాదళం యొక్క 27వ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ ఎవరు బాధ్యతలు స్వీకరించారు అన్నది మొదటి ప్రశ్న. ప్రశ్న మీకోసం మరొకసారి, 31 మే 2026 భారత నౌకాదళం యొక్క 27వ చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఆప్షన్ బి అడ్మిరల్ ఆర్ హరికుమార్, ఆప్షన్ సి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, ఆప్షన్ డి అడ్మిరల్ కరంబీర్ సింగ్. ఏ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, బి అడ్మిరల్ ఆర్ హరికుమార్, సి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, డి అడ్మిరల్ కరంబీర్ సింగ్. మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి. చివరిలో మనము ప్రతి ప్రశ్నకు సరైన సమాధానాన్ని తెలుసుకుందాం. ఇక 2వ ప్రశ్నలోకి వెళ్దాం. 1 జూన్ 2026 భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద నియమించారు? జూన్ 1, 2026 భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద నియమించారు అన్నది 2వ ప్రశ్న. ఆప్షన్స్ వినండి. ఏ అధికరణం 214, బి అధికరణం 32, సి అధికరణం 141, డి అధికరణం 124, 2. ఏ అధికరణం 214, బి అధికరణం 32, సి అధికరణం 141, డి అధికరణం 124, 2వ భాగం. ఇక 3వ ప్రశ్న.

2026లో సింగపూర్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారత పురుషుల డబుల్స్ జోడి ఏది? ఇది మూడవ ప్రశ్న. 2026లో సింగపూర్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారత పురుషుల డబుల్స్ జోడి ఏది? ఇది మూడవ ప్రశ్న. ఆప్షన్స్ వినండి. ఏ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. ఆప్షన్ బి లక్ష్యసేన్ మరియు హెచ్ఎస్ ప్రణోయ్. ఆప్షన్ సి మను అత్రి మరియు బి సుమీత్ రెడ్డి. ఆప్షన్ డి కృష్ణప్రసాద్ గరగ మరియు విష్ణువర్ధన్ గౌడ్ పంజాల. ఇవి నాలుగు ఆప్షన్స్ అండి. ఏ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి, బి లక్ష్యసేన్ మరియు హెచ్ఎస్ ప్రణోయ్, సి మను అత్రి మరియు బి సుమీత్ రెడ్డి, డి కృష్ణప్రసాద్ గరగ మరియు విష్ణువర్ధన్ గౌడ్ పంజాల. ఇవండి నాలుగు ఆప్షన్స్. మీరు సరైన సమాధానాన్ని గుర్తించండి. ఇక నాలుగవ ప్రశ్న. జూన్ 2026లో అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏ, దీనిపై భారతదేశంతో ఏ దేశం సంతకం చేసింది? మరొకసారి వినండి. జూన్ 2026లో అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, దీన్నే సిఈపిఏ అంటారు. ఈ ఒప్పందంపై భారతదేశంతో ఏ దేశం సంతకం చేసింది? ఇది నాలుగవ ప్రశ్న. ఆప్షన్స్ ఏ ఖతార్, బి బహ్రెయిన్, సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి ఒమన్. ఏ ఖతార్, బి బహ్రెయిన్, సి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, డి ఒమన్. ఇవి నాలుగు ఆప్షన్స్. ఇక ఐదవ ప్రశ్న. జూన్ 1, 2026న నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ఖేత్ బచావో అభియాన్ ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది? ఆప్షన్స్ ఏ మధ్యప్రదేశ్, బి రాజస్థాన్, సి ఉత్తరప్రదేశ్, డి గుజరాత్. ఇవండి ఆప్షన్స్. ఇక ఆరవ ప్రశ్న. జూన్ 2, 2026 నాటికి ప్రపంచంలో 8వ స్థానాన్ని సాధించి ప్రపంచ టాప్ 10 ర్యాంకింగ్స్లో నిలిచిన ఏకైక భారతీయ క్రీడాకారుడు ఎవరు? ప్రశ్న మీకోసం మరొకసారి. జూన్ 2, 2026 నాటికి ప్రపంచంలో 8వ స్థానాన్ని సాధించి ఫైడ్ ప్రపంచ టాప్ 10 ర్యాంకింగ్స్లో నిలిచిన ఏకైక భారతీయ క్రీడాకారుడు ఎవరు అన్నది ఆరవ ప్రశ్న. ఆప్షన్స్ ఏ ఆర్ ప్రజ్ఞానంద, బి డి గుకేష్, సి విదిత్ గుజరాతి, డి అర్జున్ ఎరిగైసే. సరైన సమాధానాన్ని గుర్తించిపెట్టుకోండి. ఇక ఏడవ ప్రశ్నలోకి వెళ్దాం. ఇటీవల కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఇది ఏడవ ప్రశ్న. ఆప్షన్స్ ఏ సిద్ధరామయ్య, బి జి పరమేశ్వర, సి డికే శివకుమార్, డి మల్లికార్జున్ ఖర్గే. ఏ సిద్ధరామయ్య, బి జి పరమేశ్వర, సి డికే శివకుమార్, డి మల్లికార్జున్ ఖర్గే. ఇవి నాలుగు ఆప్షన్స్. ఇక ఎనిమిదవ ప్రశ్న. జూన్ 2, 2026న డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం ఏ స్వదేశీ గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి? ఇది ఎనిమిదవ ప్రశ్న. జూన్ 2, 2026న డిఆర్డిఓ మరియు భారత వైమానిక దళం ఏ స్వదేశీ గగనతలం నుంచి భూతలానికి ప్రయోగించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి? ఆప్షన్ ఏ బ్రహ్మోస్ ఎన్జి, ఆప్షన్ బి ఆస్ట్రా MK2, ఆప్షన్ సి రుద్రం 2, డి ఆకాష్ ప్రైమ్. ఇవండి ఆప్షన్స్. ఇక తొమ్మిదవ ప్రశ్న. ఎన్పిసిఐ, ఇంటర్నేషనల్ మరియు ACLEDA బ్యాంక్ మధ్య కుదిరిన భాగస్వామ్యం ద్వారా భారతీయ ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులను సులభంగా చేయడానికి యూపీఐ ఆధారిత అప్లికేషన్ను ఉపయోగించగల తాజా దేశం ఏది? ప్రశ్న మరొకసారి. ఎన్పిసిఐ, ఇంటర్నేషనల్ మరియు ACLEDA బ్యాంక్ మధ్య కుదిరిన భాగస్వామ్యం ద్వారా భారతీయ ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులను సులభంగా చేయడానికి యూపీఐ ఆధారిత అప్లికేషన్ను ఉపయోగించగల తాజా దేశం ఏది? ఇది ప్రశ్న. తొమ్మిదవ ప్రశ్న. ఆప్షన్స్ ఏ నేపాల్, బి శ్రీలంక, సి కంబోడియా, డి భూటాన్. ఇవండి ఆప్షన్స్. సరైన సమాధానం.

0: ని గుర్తించడానికి ప్రయత్నించండి. ఇక 10వ ప్రశ్న, చివరి ప్రశ్న. 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఏ చిత్తడి నేల భారతదేశం యొక్క 100వ రామ్సర్ సైట్గా మారింది? ఇది చివరి ప్రశ్న. 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఏ చిత్తడి నేల భారతదేశం యొక్క 100వ రామ్సర్ సైట్గా మారింది? ఆప్షన్ ఏ షేఖాజీల్ పక్షుల అభయారణ్యం, ఆప్షన్ బి పాట్నా పక్షుల అభయారణ్యం, సి ఛరీధండ్, డి జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం. ఇవండి 10 ప్రశ్నలకు సంబంధించిన ప్రతి ఆప్షన్స్. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్స్ని మరి శ్రద్ధగా విన్నారు కదా. మరి దీనికి సంబంధించిన సరైన సమాధానం, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం తెలుసుకుందాం.
1: విజ్ఞానం, వినోదం,
2: విద్య, వైద్యం,
1: కళలు, సాహిత్యం,
2: చరిత్ర, సంస్కృతి,
1: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
2: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2, 107.5 MHz పై
1: తప్పక వినండి ప్రభాత రేఖలు.
0: ఇక తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో 10 ప్రశ్నలకు ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్న. 31 మే 2026 భారత నౌకాదళం యొక్క 27వ చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అన్నది మొదటి ప్రశ్న. దీనికి సరైన సమాధానం అడ్మిరల్ కృష్ణస్వామినాథన్. అడ్మిరల్ కృష్ణస్వామినాథన్, ఇది సరైన సమాధానం. ఇక 2వ ప్రశ్న. 1 జూన్ 2026 భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులను రాజ్యాంగంలోని ఏ అధికరణం కింద నియమించారు అన్న ప్రశ్నకు సరైన సమాధానం అధికరణం 124(2). అధికరణం 124(2), ఇది సరైన సమాధానం అన్నమాట 2వ ప్రశ్నకు. ఇక 3వ ప్రశ్న. 2026 సింగపూర్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారత పురుషుల డబుల్స్ జోడీ ఏది అన్న ప్రశ్నకు సరైన సమాధానం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి, ఇది సరైన సమాధానం. ఇక 4వ ప్రశ్న. 1 జూన్ 2026 అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం సిఈపిఏపై భారతదేశంతో ఏ దేశం సంతకం చేసింది అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఒమన్. ఇక 5వ ప్రశ్న. 1 జూన్ 2026 నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ఖేత్ బచావో అభియాన్ ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది అన్న ప్రశ్నకు సరైన సమాధానం మధ్యప్రదేశ్. ఇక 6వ ప్రశ్న. 2 జూన్ 2026 నాటికి ప్రపంచంలో 8వ స్థానాన్ని సాధించి FIDE ప్రపంచ టాప్10 ర్యాంకింగ్స్లో నిలిచిన ఏకైక భారతీయ క్రీడాకారుడు ఎవరు అన్నది 6వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం అర్జున్ ఎరిగైసే. ఇక 7వ ప్రశ్న. ఇటీవల కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అన్నది 7వ ప్రశ్న. దీనికి సరైన సమాధానం డీకే శివకుమార్ కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 8వ ప్రశ్న. 2 జూన్ 2026 DRDO మరియు భారత వైమానిక దళం ఏ స్వదేశీ గగనతలం నుండి భూతలానికి ప్రయోగించే క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి అన్న ప్రశ్నకు సరైన సమాధానం రుద్రం 2. ఇక 9వ ప్రశ్న. NPCI ఇంటర్నేషనల్ మరియు ACLEDA బ్యాంక్ మధ్య కుదిరిన భాగస్వామ్యం ద్వారా భారతీయ ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులను సులభంగా చేయడానికి UPI ఆధారిత అప్లికేషన్లను ఉపయోగించగలిగిన తాజా దేశం ఏది అన్న ప్రశ్నకు సరైన సమాధానం కంబోడియా. ఇక 10వ ప్రశ్న. 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ఏ చిత్తడి నేల భారతదేశం యొక్క 100వ రామ్సర్ సైటుగా మారింది అన్న ప్రశ్నకు సరైన సమాధానం జయప్రకాష్ నారాయణ్ పక్షుల అభయారణ్యం. ఇవండి

0: ఈ పూట తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమంలో. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం, అంటే 10 ప్రశ్నలకు సరైన సమాధానాలు విన్నారు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
0: ఇప్పుడు ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 20, అంటే ఈరోజు, అంతర్జాతీయంగా నిర్వహిస్తారు. యుద్ధాలు, హింస మరియు విపత్తుల కారణంగా తమ స్వగ్రామాలు, దేశాలను విడిచిపెట్టిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిన శరణార్థుల ధైర్యాన్ని, త్యాగాన్ని గుర్తించి వారి సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఒక అవగాహనను కల్పించడం దీని ఉద్దేశం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2000 డిసెంబర్లో చేసిన తీర్మానం ప్రకారం 2001 నుంచి ఈ దినోత్సవం అధికారికంగా అమలులోకి వచ్చింది. అంటే ప్రపంచ శరణార్థుల దినోత్సవం 2001 నుంచి అధికారంగా అమలులోకి తీసుకున్నారు. ప్రతి సంవత్సరం శరణార్థుల హక్కులను, వారి పునరావాసాన్ని ప్రోత్సహించడానికి ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ UNHRCR అన్నమాట, ఇది ఒక ప్రత్యేకమైన నినాదాన్ని ప్రకటిస్తుంది శరణార్థుల కోసం. ఈ రోజున వివిధ దేశాల ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు శరణార్థులకు విద్య, వైద్యం, ఆశ్రయాన్ని కల్పించడానికి తగిన నిధులను సేకరించడం, వారి భద్రతపై చర్చలు జరపడం, ఇలాంటి కార్యక్రమాలను చేపట్టి అందరికీ అవగాహనను కలిగిస్తాయి. ఇవండి ప్రపంచ శరణార్థుల దినోత్సవం గురించిన కొన్ని వివరాలు.

0: మాటల హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని ముఖ్యమైన అంశాలు. శ్రోతలు, రేపు ఉదయం 6:30 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో రెడ్ రోడ్ నుంచి నిర్వహించబోయే జాతీయ యోగా సామూహిక ప్రదర్శన కార్యక్రమం ప్రసారమవుతుంది రేపు ఉదయం 6:00.

30 నిమిషాలకు. ఇక ఈ సాయంత్రం 6:30 అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో గేదె దూడల పోషణలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తి గీతాలు వింటారు. రాత్రి 8:00 to 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఏకచిత్రగానం కార్యక్రమంలో పెళ్లి పుస్తకం చిత్రం నుంచి పాటలు ప్రసారమవుతాయి. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారంలో. ఈరోజు రాత్రి 11:00 దేశభక్తి గీతాలు వింటారు. 11:10 నుంచి కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో 6:00 ప్రబోధ గీతం, 6:10 భక్తి రంజన కార్యక్రమంలో సూర్య కీర్తనలు, క్రైస్తవ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 అంతర్జాతీయ యోగా దినోత్సవంపై భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ కోల్కతాలో గల రెడ్ రోడ్ నుంచి నిర్వహించబోయే జాతీయ యోగా సామూహిక ప్రదర్శనం కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి. రేపు ఉదయం 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం బోడుమల్లువారిపల్లి మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:00 చిత్రకుసుమాల కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 ప్రాంతీయ వార్తల ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. ఇక రేపు సాయంత్రం 5:00 వరితలోకం శ్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మానసిక శ్రేయస్సుకు యోగా ధ్యానం ఆవశ్యకతను గురించి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ డి సరిత గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 15th ర్యాంకర్ మాస్టర్ వెల్దుర్తి హర్షిత్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 2వ భాగం పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. రేపు సాయంత్రం 6:30 నుండి 2026 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ మైదానంలో భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటపై ప్రత్యక్ష ప్రసారం హిందీ ఆంగ్ల భాషలలో ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుంచి తిరిగి ఈ వ్యాఖ్యానం రాత్రి 7:15, 8:40, 9:15, 10:45 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 11:00 దేశభక్తి గీతాలు వింటారు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. రేపు రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి. 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవండి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలలోని ముఖ్యమైన అంశాలు. ప్రసార విశేషాలు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: నిలయంలో సమయం 6:05 కావస్తుంది. ఇక ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. President Draupadi Murmu today lauded Prime Minister Narendra Modi's leadership, stating that he has significantly enhanced India's prestige and influence on the global stage through his visionary governance and constructive engagement with world

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు

0: ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛంద ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాలు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు పల్నాడు జిల్లా లింగంగుంట్ల గ్రామానికి వచ్చిన ముఖ్యమంత్రి తొలుత అంగన్వాడీ కేంద్రాన్ని, అనంతరం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు గుడిపల్లి నాగభూషణానికి చెందిన పొలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, రసాయనాల వల్ల కలిగే నష్టాలపై రైతుల్లో అవగాహన కలగజేస్తున్నట్టు చెప్పారు. పీఎం కిసాన్ పథకం కింద 7,000 రూపాయలు రైతులకు జమ చేశామన్నారు. రైతులు ప్రకృతి సేద్యం వైపు మారాలని ముఖ్యమంత్రి సూచిస్తూ,
1: వ్యవసాయం అనేక సవాళ్లు ఎదుర్కొంది, అయితే రైతన్నకు అండగా ఉన్నాం. ఎక్కడికెక్కడ విత్తన సరఫరా దగ్గర నుంచి మార్కెటింగ్ వ్యవస్థ వరకు ఎక్కడా రైతు నష్టపోకుండా అనేక కార్యక్రమాలు చేశాం. 48 గంటల్లో మీరు ధాన్యం ఇచ్చిన వెంటనే మీ అకౌంట్ లో డబ్బులు వేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నాయి, అందుకని యాంత్రీకరణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం.
0: ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ కార్యక్రమంలో భాగంగా లోక్భవన్లో ఈరోజు నిర్వహించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందువు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎంతో మంది గొప్ప నాయకులను ఆ ప్రాంతం దేశానికి అందించిందన్నారు. జాతీయ జెండాను మొదట కోల్కతాలోని ఎగరేశారని, దేశ జాతీయ గీతం ఆ రాష్ట్రం అందించిన కానుకేనని గవర్నర్ గుర్తు చేశారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఏర్పాట్లపై అమరావతిలోని సిఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో దృశ్య మాధ్యమ సమావేశం ఈరోజు సమీక్షించారు. రాష్ట్రం నుంచి 65,790 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారని, ఇందుకోసం 185 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణను పూర్తిగా పర్యవేక్షించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో పేపర్ లీకేజ్ వంటి వదంతులు సృష్టించి ప్రసారం చేసేవారిపై గట్టి నిఘా ఉంచి సకాలంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి పాత పోలీస్ క్వార్టర్స్లో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్లాస్టిక్ నివారణపై చిన్నారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, చెత్త సేకరణ వాహనాలు వచ్చినప్పుడే చెత్త వేయాలని సూచించారు. తడి పొడి చెత్త వేరు చేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి పేర్కొంటూ,
2: ప్రజల్లో దీని మీద ఒక అవగాహన రావాలి. దీని మెట్ల ఎంత శ్రద్ధ వహిస్తుంది ప్రభుత్వం, మన ఆరోగ్యాలు ఏ విధంగా దెబ్బతింటాయనే ఉద్దేశంగా చెప్పి ఈ రోజు ప్రతి 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. మన చుట్టుపక్కల ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టుకుందాం. మనము కూడా ఈ యొక్క పరిశుభ్రంలో భాగమై ఇప్పటి నుంచే మార్పు వస్తుందని ఆశిస్తూ, ఖచ్చితంగా కూడా దీన్ని అందరూ పాటించాలని చెప్పి కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు.
0: అమరావతిని నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనను ముఖ్యమంత్రి తిలకించారు. అనంతరం యోగాంధ్ర కార్యక్రమంపై జాతీయ మీడియా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతిలో రేపు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్దీ వెల్తీ హ్యాపీ ఆధ్యాత్మిక నగరంగా అమరావతిని రూపొందిస్తున్నామని వివరించారు. సాంకేతికతను అనుసంధానించి అధునాతన రాజధాని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నూతన టెక్స్టైల్స్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ జౌళి వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆమె ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్ల

0: లో చేనేత కార్మికులకు 250 కోట్ల రూపాయల విలువైన నూలు రాయితీ ఇచ్చామన్నారు. మంగళగిరిలో 22 కోట్ల రూపాయలతో మెగా క్లస్టర్ మంజూరైందని, 173 కోట్ల రూపాయలతో విశాఖలో యూనిటీ మాల్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: చేనేతలకు ఉచిత విద్యుత్ అందజేస్తూ మరి 50 సంవత్సరాలకే 4,000 పెన్షన్ కూడా అందజేశాం. మరి దాంతో పాటు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం. ముఖ్యంగా వాళ్ళు తయారు చేసిన వస్త్రాలు ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ పెట్టి ప్రైవేట్ కంపెనీ వాళ్ళతో కూడా అగ్రిమెంట్లు చేయించి ప్రతి నెల ఒక ఎగ్జిబిషన్స్ పెట్టడం మొన్నటి మీరే చూశారు. అసెంబ్లీలో కూడా ఎగ్జిబిషన్ పెట్టాం.
0: రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన రెవెన్యూ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈరోజు మాట్లాడుతూ, మరిన్ని పెట్టుబడులు పరిశ్రమలు రావాలంటే భూ సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపాలని సూచించారు. 100 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదాల పరిష్కారానికి అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖకు పూర్తి సహకారం ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెత్త నుంచి సంపద సృష్టించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. అదే సమయంలో 1-2 చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షంతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని హెచ్చరించారు. అదే సమయంలో రాష్ట్రంలో వేడి తేమతో కూడిన వాతావరణం ఏర్పడి ఉక్కుపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా మార్చడమే లక్ష్యమని, అందులో భాగంగా చెత్తరహిత నియోజకవర్గంగా నిడదవోలును తీర్చిదిద్దుతామని పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం ప్రభుత్వ సంకల్పం మాత్రమే సరిపోదని, ప్రజా భాగస్వామ్యం తోడైతేనే ఫలితాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 1/2 గంట సమయం కేటాయించాలని కోరారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా తెనాలిలో ఈరోజు సంక్షేమోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందించిన సంక్షేమం అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనిచేస్తోందని తెలియజేశారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని, రైతుకు అన్ని విషయాల్లో అండగా ఉన్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రేపు జరగనున్న నీట్ యూజీ 2026 పునఃపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఇంటి నుంచి స్వచ్ఛాంధ్ర ఉద్యమం ప్రారంభం కావాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
3: Go for PLI.
4: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
5: AM Akashavani. Samprati Vartaha Shruyantam Pravachakaha Punita Tripathi. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రపతినా ద్రౌపది ముర్ము ఇత్యనయా సహ ఒడిశా రాజ్యే 6 శతాధిక

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీష్ తాని సర్పేలాలు.

0: పీరూసి పెరుమే దిల్ హై హిందుస్తానీ చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLOలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: అక్క, జాబ్ దొరికింది.
4: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలిడ్ అంత షాపింగ్?
3: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
4: ఆకురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా?
3: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
4: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
3: కానీ అక్క,
4: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
3: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
4: నిన్ను
5: RBI చెబుతుంది.
6: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
7: 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలు వింటున్నారు. అన్నమయ్య పదమంజరిలో భక్తిగీతాలు వింటున్నారు. ఇప్పుడు మరొక భక్తిగీతం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
3: అన్నమయ్య పదమంజరిలో భక్తిగీతాలు వింటున్నారు. ఇప్పుడు మరొక అన్నమయ్య భక్తిగీతం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

103.2, 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. అన్నమయ్య పదమంజరిలో భక్తి గీతాలు వింటున్నారు.

అన్నమయ్య పదమంజరిలో ఇంతవరకు భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

సమయం 7:05. వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్యశాంతి పరిష్కారాలు సూచిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ భారత్కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నేతృత్వం

0: ఒడిషా రాష్టం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆ రాష్ట పురోగతిని ప్రధానమంత్రి ఈ రోజు ప్రశంసించారు. ఒడిషా అభివృద్ది పథంలో వేగంగా దూసుకుపోతోందని, తూర్పు భారతదేశం వృద్ధికి గణనీయమైన సహకారం అందిస్తోందని ఆయన అన్నారు. మయూర్భంజ్ జిల్లాలోని రాయ్రంగ్పూర్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి రాష్టపతి ద్రౌపది ముర్ముకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం ఒక విశిష్ట గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. పహాడ్పూర్ను పునరుత్పాదక ఇంధన ఆధారిత మౌలిక సదుపాయాలు, ఆధునిక ప్రజాసేవలతో కూడిన సూర్యగ్రామ్ సౌరగ్రామంగా అభివృద్ది చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 47,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. తూర్పు భారతదేశం శీఘ్రగతిన జరిగే అభివృద్ది ద్వారా దేశ వృద్ధిని ముందుకు తీసుకువెళ్లడమే కేంద్ర ప్రభుత్వం పూర్వోదయ దార్శనికత ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. సుభద్ర యోజన, ఆయుష్మాన్ భారత్, పీఎం జన్మన్ యోజన వంటి సంక్షేమ పథకాలను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే పారిశుద్ధ్యం, ప్రజా సంక్షేమంపై రాష్ట ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను కూడా అభినందించారు. పశ్చిమ బెంగాల్లో హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్లో జరిగిన పశ్చిమ బంగ దివస్ వేడుకల్లో కూడా ప్రధానమంత్రి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ది చేకూరుస్తూ 18,830 కోట్ల రూపాయల విలువైన పీఎం కిసాన్ పథకం 23వ విడతను కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి రాష్ట దినోత్సవ వేడుకల ఘనమైన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, మత్స్య, పశు సంవర్ధక రంగాల్లో వివిధ అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, బెంగాల్ అభివృద్ది కోసం బీజేపీ ప్రభుత్వం సూపర్ ఫాస్ట్ వేగంతో పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్తూ ఫసల్ బీమా యోజన గురించి కూడా ప్రస్తావించారు.
1: साथियों, आज पीएम किसान सम्मान निधि के तहत देश भर के 9 करोड़ से अधिक किसानों के बैंक खातों में पैसे भेजे गए हैं और पश्चिम बंगाल के किसानों के लिए एक और खुशी की खबर है, आज से राज्य में पीएम फसल बीमा योजना शुरू की जा रही है. फसल बीमा योजना मुश्किल समय में किसान के परिवार को सहारा देगी. फसल को नुकसान होने पर
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన పాలన, ప్రపంచ నాయకులతో నిర్మాణాత్మక సంబంధాల ద్వారా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రతిష్టను, ప్రభావాన్ని గణనీయంగా పెంపొందించారని రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు కొనియాడారు. ప్రధానమంత్రి సమక్షంలో ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్టపతి కూడా ప్రసంగించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం నిరంతరం శాంతి, చర్చలు, సహకారానికి బలమైన గొంతుకగా అవతరించిందని ఆమె అన్నారు. ప్రపంచంలో పలు ప్రాంతాల్లో సంఘర్షణలు, అనిశ్చిత పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో దౌత్యపరమైన చర్చలు, పరస్పర అవగాహన ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత్ స్థిరంగా చెప్తూ వస్తోందని రాష్టపతి అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అందించిన మానవతా సహాయాన్ని గుర్తు చేసుకుంటూ, వ్యాక్సిన్లు, ఆక్సిజన్, అవసరమైన వైద్య పరికరాల సరఫరా ద్వారా దేశం అనేక దేశాలకు కీలకమైన మద్దతు అందించిందని, ఇది ప్రపంచం పట్ల సంఘీభావం, మానవ సంక్షేమం పట్ల భారత్కున్న నిబద్దతకు నిదర్శనమని రాష్టపతి ముర్ము అన్నారు. భారత్లో అత్యంత సుదీర్ఘకాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచినందుకు నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా రాష్టపతి అభినందనలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన, చురుకైన, గౌరవప్రదమైన వృద్ధాప్యం కోసం యోగాను జీవితకాల సాధనగా అలవర్చుకోవడంలోని ప్రాధాన్యతను తెలియజేస్తూ, ఈ ఏడాది 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 ప్రధాన కార్యక్రమం పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కామన్ యోగా ప్రోటోకాల్ సాధనలో దేశానికి నేతృత్వం వహిస్తారు. రెడ్ రోడ్లో జరిగే జాతీయ వేడుకలు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ వేదిక వద్ద వేలాది మంది యోగాభిమానులు పాల్గొనుండగా, భారత్, విదేశాల నుండి లక్షలాది మంది పౌరులు వర్చువల్గా ఇందులో భాగస్వాములవుతారు. ఆరోగ్యం, సామరస్యం, సామూహిక సంక్షేమాన్ని పెంపొందించే ప్రపంచ ఉద్యమంగా యోగా పెరుగుతున్న పాత్రను ఈ కార్యక్రమం పునరుద్ఘాటిస్తుంది.

0: సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యోగా సంప్రదాయాన్ని అనుసంధానిస్తూ దేశవ్యాప్తంగా 100 ప్రముఖ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఎర్రకోట, ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఒడిషాలో కోణార్క్, కర్ణాటకలో హంపి, తమిళనాడులోని మహాబలిపురం, మహారాష్టలోని ముంబై, బీహార్లోని నలంద, గుజరాత్లో అహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్ సార్నాథ్, లదాఖ్లోని లే, తెలంగాణలోని హైదరాబాద్, అస్సోంలోని సిల్చార్ సహా 12 ప్రముఖ ప్రాంతాల్లో ప్రధాన వేడుకలు జరుగుతాయి. విదేశాల్లోని 210కి పైగా భారతీయ రాయబార కార్యాలయాలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్టలోని కొల్హాపూర్లో 1445 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన శ్రీ అంబాబాయి ఆలయ అభివృద్ది ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ అమిత్ షా, చారిత్రాత్మక కరువేరు నగరంలో వెలసిన శ్రీ అంబాబాయి ఆలయం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ప్రధాన విశ్వాస కేంద్రమన్నారు. ఈ అభివృద్ది ప్రాజెక్టు ఆలయ చారిత్రాత్మక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుతూనే ఆలయ పరిసరాలను ఒక ఆధునిక పుణ్యక్షేత్రంగా మారుస్తుందని ఆయన చెప్పారు. జాతీయ భద్రత, సమర్థవంతమైన సరిహద్దు నిర్వహణ పట్ల ప్రభుత్వ నిబద్దతను కూడా కేంద్ర హోంమంత్రి సందర్భంగా పునరుద్ఘాటించారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు మున్ముందు కూడా పట్టుదలతో ప్రయత్నాలు కొనసాగుతాయని అమిత్ షా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
1: भाजपा सरकार बनी, उरी पर हमला हुआ, पुलवामा में हमला हुआ, पहलगाम में हमला हुआ, कहीं सर्जिकल स्ट्राइक, कहीं एयर स्ट्राइक, और अंत में ऑपरेशन सिंदूर कर पाकिस्तान के घर में घुसकर आतंकवाद को जवाब देने का काम किया.
0: नेशनल टेस्टिंग एजेंसी नीट 2026 अभ్యర్థి ఒకరి అభ్యర్థన మేరకు పరీక్షకు కేవలం 48 గంటల ముందు పరీక్షా కేంద్రాన్ని అబుదాబీ నుండి నాగ్పూర్కు మార్చింది. నీట్ యూజీ 2026 పునః పరీక్ష కోసం నాగ్పూర్కు బదులుగా అబుదాబీలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించిన ఒక అభ్యర్థికి సంబంధించిన అంశంపై ఏజెన్సీ స్పష్టతనిచ్చింది. పరిపాలనాపరమైన కారణాల వల్ల ఏ విద్యార్థి కూడా పరీక్షకు దూరం కాకూడదన్నది తమ ప్రాధాన్యత అని ఏజెన్సీ పునరుద్ఘాటించింది. రేపు జరగనున్న పునః పరీక్ష ఏర్పాట్లో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ప్రక్రియ రోజంతా కొనసాగింది. దేశవ్యాప్తంగా ఉన్న పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న ఈ డ్రిల్లో 2.5 లక్షల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. సోమవారం నుండి ప్రారంభమయ్యే 2 రోజుల బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి భారత్ వేదిక అవుతోంది. ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న 3వ చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో భారత్కు ఆఫ్ఘనిస్తాన్ 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇప్పటికే 3 మ్యాచ్ల సిరీస్ ను భారత్ 2-0 ఆధిక్యతతో కైవసం చేసుకోగా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలో 47,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ దౌత్యా శాంతి పరిష్కారాలను సూచిస్తోందని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చెన్నైలో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ భారత్ కు 219 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 7 గంటల 15 నిమిషాలు దాటి 8 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: శ్రోతలు, ఈ పూట కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు మీరు వినబోతున్న అంశం గేదె దూడల పోషణలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి. తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశు పోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారి ప్రసంగం వినండి.
7: గేదె దూడల పోషణ పాటించాల్సిన జాగ్రత్తలు. పాడి పరిశ్రమలో గేదెలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణము గేదె పాలలో ఉన్నటువంటి అధిక వెన్న శాతమే. ఇది పాల ధర నిర్ణయించడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. అందువలననే ఆవు పాల కంటే కూడా గేదె పాలకు అధిక ధర అనేది నిర్ణయంలో ఉంటుంది. ఇందువలన కొందరు రైతులు కేవలం గేదెల పెంపకంపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక గేదెల ధర కూడా అది ఇచ్చేటువంటి పాల పరిమాణంతోనే కాకుండా గేదె యొక్క జాతి వంటి ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీనితో పాటు గేదె పాలలో ఉన్నటువంటి వెన్న శాతం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా పరిగణించబడుతోంది. అధిక ధరతో పాటు ఈ పాడిగేదలను కొనడానికి బదులుగా మేలుజాతి దూడలను తీసుకుని వాటినే మంచి పాడిగేదలుగా వృద్ధి చేసుకున్నట్లయితే ఈ పశువులను కొనడానికి అయ్యేటువంటి వ్యయాన్ని చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. సాధారణంగా విదేశాలలో గేదెలను మాంసానికి కూడా ఉపయోగిస్తారు, అంటే గేదెలను మాంసం కోసం కూడా పెంచడం జరుగుతోంది. కానీ మన దేశంలో కేవలం ఇది పాల కోసం మాత్రమే పెంచడం జరుగుతోంది. ఆసక్తి కలిగినటువంటి వారు ఈ పడ్డలని తక్కువ ధరకి కొని వాటిని పెంచి మాంసోత్పత్తికి కూడా ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఈ మాంసానికి విదేశాల్లో ఎక్కువగా గిరాకీ ఉన్నందువలన ఈ దూడల పోషణ అనేటువంటిది పారిశ్రామికంగా చేపట్టి లాభాలను ఆర్జించటానికి ఆస్కారం ఉంది. కాకపోతే దీనికి మంచి దూడలను ఎంపిక చేసుకుని వాటిని సరిగా పెంచి పోషించినట్లయితే అవి సకాలంలో ఎదకు వచ్చి 10 సంవత్సరాల కాలంలో కనీసంగా 6 నుండి 7 ఈతలన్నా కూడా వాటి నుంచి మనము పొందడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ దూడల పెంపకంలో పోషణ అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశము. అది కూడా ఈ దూడల పోషణ అనేది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే మొదలు కావాలి. చూడు గేదెలను బాగా పోషించినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి మరి ఎక్కువ బరువు ఉన్నటువంటి దూడ అనేది పుడుతుంది. ప్రధానంగా గేదెలు చూడిగా ఉన్నటువంటి చివరి 3 నెలల కాలంలో గేదెల పోషణలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. దీని కొరకు గేదె తినగలిగిన అంత మేర పచ్చిమేత, 2 నుంచి కనీసం 3 కిలోల వరకు కూడా దాణా మరియు ఖనిజ లవణ మిశ్రమం కూడా కలిపి ఇవ్వాలి. దీని వలన దూడ పెరుగుదల బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ దూడ పెరుగుదల అనేది 3/2 వంతులు చివరి 3 మాసాల్లోనే, అంటే గేదె 9 నెలల గర్భకాలం ఉంటుంది గేదెల్లో. ఈ 9 నెలల కాలంలో

కూడా 7, 8, 9 ఈ 3 నెలలు చివరి 3 మాసాలని మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ గర్భంలో చివరి 3 మాసాల్లో ఈ పోషణ ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దూడ యొక్క పెరుగుదల అనేది చాలా అధికంగా ఈ చివరి 3 నెలల కాలంలో ఉండటం వలన వాటికి ఎక్కువ పోషణ అనేటువంటిది అవసరమవుతుంది. కాబట్టి గేదెలకి మనము తగినంత ఆహారాన్ని వివిధ రూపాల్లో అందించడం ద్వారా ఈ దూడ యొక్క పెరుగుదలని మనము మంచిగా ఉండేటట్లుగా చూడొచ్చు. ఇక చూడి గేదెను ఈత సమయానికి కరెక్ట్గా 2 వారాల ముందు పాలు తీయకుండా ఉంచి అది ఒట్టిపోయేటట్లుగా చేయాలి. ఈ పాలు తీయడము ఆపడం అనేది కూడా ఒకేసారిగా మనము చేయకూడదు. మొట్టమొదట 2 పూటల నుంచి 1 పూటకి తగ్గించాలి. తర్వాత 1 రోజు నుండి 2 లేక 3 రోజులకు ఒకసారి, తర్వాత 1 లేదా 2 రోజులకు ఒకసారి, తర్వాత వారానికి ఒకసారి, ఈ విధంగా పాలు తీసేటువంటి క్రమం నెమ్మదిగా తగ్గిస్తూ చివరికి ఆపడం చెయ్యాలి. దీని వలన గేదె గత ఈతలో పాలివ్వడం ద్వారా కోల్పోయినటువంటి శరీరంలో ఉన్నటువంటి ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని తిరిగి పొంది తరువాతి ఈతలో పాలు బాగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ పాలను ఆపేటువంటి క్రమం కూడా చాలా ముఖ్యంగా మనము ఒక శాస్త్రీయ పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తద్వారా గేదె శరీరం బలంగా తయారవడమే కాకుండా దూడకి తగినటువంటి పోషణ అందుతుంది. తరువాతి కాలంలో తరువాతి ఈతలో ఇచ్చేటువంటి పాల పరిమాణము, తర్వాత ఈత సమయంలో వచ్చేటువంటి జబ్బులను కూడా మనము నివారించడానికి కూడా ఆస్కారం ఉంది. ఇక దూడ పుట్టిన తరువాత ఏం చేయాలి అనేది మనము చూడాలి. ప్రధానంగా దూడ పుట్టిన వెంటనే దాని యొక్క బరువుని మనము చూడాలి. తరువాత పుట్టిన 1/2 గంటలోపలే తల్లి దగ్గర నుండి జున్ను పాలను తాగేటట్టుగా చూడాలి. ఇప్పటికీ కూడా చాలా మంది రైతులు, ముఖ్యంగా పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళకి, చాలా మందికి కూడా జున్ను పాలు దూడ తాగితే అజీర్తి చేస్తుందని లేదా వాతం వస్తుంది అనేటువంటి అపోహలు ఇంకా ఉన్నాయి. కానీ అది ఏమాత్రం కూడా నిజం కాదు. ఎందుకంటే ఈ జున్ను పాలలో వ్యాధి నిరోధకత ఇచ్చేటువంటి యాంటీబాడీస్ అనేటువంటి పదార్థాలు, అంటే ఇది వ్యాధి నిరోధకతను కలుగజేస్తాయి. ఇటువంటి పదార్థాలు ఆ పాల ద్వారా దూడలకి వెళ్లడం ద్వారా అవి అంటువ్యాధుల నుండి రక్షిస్తాయి. అంతేకాకుండా ఈ జున్ను పాలలో విటమిన్ ఏ ఇంకా ఇతర ఖనిజ లవణాలు కూడా మామూలు పాల కంటే 3 రెట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా దూడల యొక్క వ్యాధి నిరోధకతను పెంచడానికి ఇంకా వాటి యొక్క పెరుగుదలకి కూడా అవసరమైనటువంటి పోషకాలని అందిస్తాయి. కాబట్టి ఈ తప్పనిసరిగా పుట్టినటువంటి 1/2 గంటలోపలే దూడకి ఈ జున్ను పాలను ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా ఈ విధంగా ఈ పాలను పట్టడం వలన దూడలకు మొదటిసారి విరోచనం కావడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఇక ఈ జున్ను పాలను ఎంత పరిమాణంలో ఇవ్వాలి అనేది మనకి ఒక ప్రశ్న ఉదయిస్తుంది. సాధారణంగా మనము ఇందాక దూడను పుట్టిన వెంటనే బరువు చూడాలి అని మనము చెప్పాం. దీనిలో దూడ బరువు తీసుకున్న తర్వాత ఆ శరీర బరువులో 1/10 వంతు పరిమాణాన్ని మనము లెక్కించి అంత పరిమాణాన్ని రోజులో 3 లేక 4 సార్లుగా విభజించి తాగించాలి. అంటే ఉదాహరణకి దూడ యొక్క బరువు 30 కిలోలు ఉందనుకుంటాం. అందులో 1/10 వంతు అంటే 3 కేజీలు. ఈ 3 కేజీల పాలను మనము లెక్కించి రోజులో 3 లేక 4 సార్లుగా తాగించవచ్చు. అంటే ఒకసారి 1/4 లీటర్ నుంచి 1 లీటర్ వరకు ఆ పరిమాణంలో తాగిస్తే సరిపోతుంది. ఇక కొన్ని సందర్భాల్లో ఈ జున్ను పాలు దూడకి లభించకుండా ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో గేదెకి ఏదన్నా జబ్బు చేయటము, పాలు సరిగా స్రవించకుండా ఉండడము, లేదంటే కొన్ని సందర్భాల్లో ఈత సందర్భంలోనే గేదె చనిపోవడము, ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు మనము దూడకి ఈ జున్ను పాలకి ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాలి. దీని కొరకు అదే సమయంలో ఈనినటువంటి వేరే గేదె నుంచైనా ఈ జున్ను పాలను సేకరించి మనము ఈ దూడకి పట్టచ్చు. లేదంటే అది కూడా మనకు లభ్యత లేనటువంటి సందర్భాల్లో మనము ఒక ఆవు పాలను కానీ వేరే ఇతర పాలు కానీ తీసుకుని ఆ పాలకి 1 కోడిగుడ్డు, 1/2 టీ స్పూన్ ఆముదము దానికి ఒక మిశ్రమం లాగా కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమానికి ఈ పాలను సుమారుగా మనము 1/2 లీటర్ నుంచి 1/4 లీటర్

వరకు కూడా మనం తీసుకోవచ్చు. దానికి ఒక కోడిగుడ్డును లేదా ఒక టీ స్పూన్ ఆముదం గాని మిశ్రమంగా కలిపి దానికి 10,000 ఇంటర్నేషనల్ యూనిట్లు విటమిన్ ఏ అలాగే ఒక 80 మిల్లీగ్రాముల ఆరియోమైసిన్ పొడిని కలిపి దూడకి పట్టించాలి. ఒకనొక సందర్భంలో గేదెలకి పొదుగు వాపు కానీ లేదా ఒకవేళ గేదెకి పొదుగు వాపు ఇతరత్ర వ్యాధులు అంటే ఉదాహరణకి గాలుకుంటు వ్యాధి కానీ లేదా ఇతర ఏదైనా ఇన్ఫెక్షియస్ కండిషన్ అంటారు అటువంటి జబ్బులు ఉన్నట్లయితే అటువంటి గేదెలకు పుట్టినటువంటి దూడలకు తల్లిపాలను కొద్ది రోజులు పట్టకూడదు. అటువంటి సందర్భంలో వేరే ఇతర గేదె పాలు కానీ లేదంటే ఇందాక మనం చెప్పినటువంటి మిశ్రమాన్ని కానీ కలిపి పట్టించవచ్చు. ఇక మరొక పద్ధతి మనము ఆలోచించాలి. ఇది ఏంటంటే వీనింగ్ పద్ధతి లేదా దూడను వేరు చేసి పెంచేటువంటి పద్ధతి. ఇది ఏ విధంగా మనకి లాభదాయకం చూద్దాం. దూడను జున్ను పాలు తాగడం వరకు అంటే ఒక 3 రోజుల వరకు తల్లి వద్దనే ఉంచాలి. తర్వాత తల్లి నుండి వేరు చేసి వీటిని వేరుగా పెంచడాన్నే వీనింగ్ పద్ధతి అంటారు. ఈ పద్ధతి పాటించడం వల్ల మనకు దూడ ఎన్ని పాలు తాగుతున్నది లేదా తల్లి ఇచ్చేటువంటి గేదె పాల దిగుబడి ఎంత ఉంది ఇటువంటి సమాచారం మనకు ఖచ్చితంగా లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో రైతు గేదె నుంచి పాలు సేకరించేటప్పుడు మొదటి పాలను సేకరించి చివర కొద్ది పాటి పాలను మాత్రమే దూడకి వదిలేస్తారు. కానీ ఇందులో 2 రకాలైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ చివరిలో ఉండేటువంటి పాలలో ఎక్కువ శాతం వెన్న ఉంటుంది. ఇక రెండవ నష్టం ఏంటంటే దూడ ఎన్ని పాలు తాగుతున్నది అనేది ఒక అవగాహన ఎటువంటి పరిస్థితుల్లో రైతుకు రాదు. ఈ రెండిటి వలన కూడా మనము ఈ వీనింగ్ పద్ధతిలో పెంచినప్పుడు దూడకి పాలను వేరుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే గేదె నుంచి సేకరించినప్పటికీ కూడా సేకరించిన తర్వాత పాలను ఒక కొలత ప్రకారం తీసుకుని గేదెకి ఇవ్వడం వలన పోషణ సరిగ్గా అందేటట్టుగా ఉంటుంది. అలాగే రైతు కూడా నష్టపోడు. ఎందుకంటే పాలను పూర్తిగా పిండిన తర్వాత ఈ పాలలో ఉన్నటువంటి వెన్న శాతం పాలలో అంతా సమంగా ఉంటుంది. దాని వలన రైతుకు మిగతా పాలను అమ్మినప్పుడు మంచి ధర రావడం కూడా జరుగుతుంది. అలాగే దూడకు కూడా అనవసరంగా ఎక్కువ వెన్న ఉన్నటువంటి పాలు వెళ్లకుండా ఉంటుంది. దీనివలన దూడ కూడా పోషణ సమంగా ఇంకా చెప్పాలంటే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దూడ ఎన్ని పాలు తాగుతున్నది కూడా మనము ఒక అంచనా ప్రకారంగా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. ఇంకా మరొక లాభం ఏంటంటే కొన్ని సందర్భాల్లో దూడ ఏదైనా ఇతర కారణాల వలన చనిపోయినా కూడా ఈ గేదె పాలు ఇవ్వడం అనేది మానదు. ఎందుకంటే గేదె పాలు ఇవ్వడం అనేది దూడతో సంబంధం లేకుండానే పాలు పిండడం జరుగుతుంది కాబట్టి. అలాగే పాడి గేదెలు కూడా త్వరగా ఎదకు వచ్చి మరల కట్టడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ వీనింగ్ పద్ధతిలో దూడలకి పాత్ర నుండి ఏది పాలు కావచ్చు లేదా జున్ను పాలు కూడా కావచ్చు తాగడం అనేది నేర్పించడం జరగాలి. అంటే ఇలా నేర్పించడం అనేది మొట్టమొదట చేతి వేళ్లను పాలలో ముంచి దూడ నోటికి అందించాలి. ఇలా చేస్తూ నిదానంగా దూడ యొక్క తలని పాల దగ్గరికి తీసుకుని వచ్చి పాలు త్రాగేటట్టుగా చేయాలి. ఇలా చేయడం వలన దూడ త్వరగా పాలు తాగడానికి అలవాటు పడుతుంది. ఇక దూడల యొక్క ఇతరత్ర పోషణ విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే దూడల శరీరంలో ఖచ్చితంగా 10% పాలు 1 నెల వరకు కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. 15 రోజుల నుండి కూడా దూడలకి పాలతో పాటు అదనంగా దూడల యొక్క దాణాన్ని ఇవ్వాలి. ఈ దాణా యొక్క పరిమాణము మొదటి నెలలో 150 గ్రాముల వరకు కూడా ఇవ్వచ్చు. అంటే 50 గ్రాముల నుంచి మొదలు పెట్టి దానిని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక 2వ నెల వచ్చేసరికి 200 గ్రాముల వరకు దానిని పెంచవచ్చు. 3వ నెల నుండి 300 గ్రాముల నుంచి కూడా 400 వరకు కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా ఈ యొక్క దాణాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తూ 4వ నెల నుండి సంవత్సరం వయసు వచ్చేసరికి 1 కిలో దాణా వరకు కూడా ఇవ్వవచ్చు. ఇక దాణాతో పాటుగా 15 రోజుల వయసు వచ్చినప్పటి నుండి ఎండబెట్టినటువంటి కాయజాతి పశుగ్రాసాలైనటువంటి అలసంద లేదా ల్యూసన్ ఇంకా పిల్లి పెసర ఇలాంటి ఎండబెట్టిన గ్రాసాలను దూడలకి ఇవ్వవచ్చు. లేదా పశుగ్రాసము లేతగా ఉన్నటువంటిది పచ్చి గ్రాసాన్ని కూడా అందుబాటులో ఉంచడం వలన దూడలు త్వరగా గ్రాసానికి అలవాటు పడతాయి. దీనివల్ల దూడ యొక్క పొట్ట బాగా అభివృద్ధి చెందుతుంది. ఇవి నెమరు వేసే జంతువుల కిందికి వస్తాయి కాబట్టి ఈ నెమరు వేసే జంతువులలో పొట్ట యొక్క ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. ఈ ఎదుగుదలలో ఇటువంటి గ్రాసాలు ఎండుబెట్టిన గ్రాసాలు మరియు పచ్చి గ్రాసాలు ఇవ్వడం వలన త్వరగా ఈ రూమెన్ అంటే పెద్ద పొట్ట అంటారు ఇది బాగా పెరుగుదలకి తోడ్పడుతుంది. ఈ విధంగా

0: దూడల యొక్క పోషణ అన్ని రకాల జాగ్రత్త తీసుకుని, అంటే ఇవ్వవలసిన పరిమాణంలో పాలు, తరువాత దూడల దాణ, అంతేకాకుండా దీనితో పాటు ఎండుగ్రాసాలు, పచ్చగ్రాసాలు, ఈ విధంగా అన్నిటినీ మనము తగిన పరిమాణంలో అందజేసినప్పుడు దూడ యొక్క పెరుగుదల అనేది చాలా చక్కగా ఉంటుంది. అంటే మంచి జాతి దూడ చూసినట్లయితే ప్రతిరోజు 400 నుండి 500 గ్రాముల వరకు కూడా పెరిగి సంవత్సర కాలంలో దాని యొక్క శరీర బరువు 250 కిలోల నుండి సుమారుగా 280 కిలోల బరువుకు కూడా చేరుకుంటుంది. ఇక సంవత్సరం దాటిన తర్వాత ఈ యొక్క శరీర బరువు కనీసంగా 280 నుంచి ఇంకా ఎక్కువ అయినప్పుడు శరీరము కట్టడానికి సన్నద్ధమవుతుంది. అంటే దీని యొక్క ప్రత్యుత్పత్తి అనేది సక్రమమైన విధానములో జరుగుతుంది. ఈ విధమైనటువంటి పోషణలో ఆయా ప్రాంతాన్ని బట్టి సుమారుగా 5 లేదా 8 వేలు లేదా కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువ ఖర్చైనప్పటికీ కూడా మనకు చాలా విలువైనటువంటి పాడి పశువు లేదా పాడి గేదె అనేటువంటిది తయారవుతుంది. ఈ విధంగా దూడలకి పోషణతో పాటుగా ఇతరత్ర యాజమాన్యం కూడా మనము పాటించినట్లయితే దూడల ఎదుగుదలకి అది దోహదకారిగా ఉంటుంది. అంటే ఇతరత్ర యాజమాన్యముకి ఉదాహరణ ఏంటంటే దూడలకి అప్పుడప్పుడు మనము డీవార్మింగ్ మందులు వాడాలి, అంటే నట్టల మందు. ఇది వాడటం వల్ల కడుపులో ఉన్నటువంటి నులు పురుగులు ఇటువంటి అంతఃపరాన్న జీవులని నిర్మూలిస్తాయి. దీని వలన శరీర బరువు బాగా పెరుగుతుంది. ఈ అంతఃపరాన్న జీవులు ఉన్నట్లయితే దూడ తినేటువంటి పోషణ కొంతవరకు అవి గ్రహిస్తాయి, కాబట్టి దూడల పోషణ అంత సరిగా ఉండదు. కాబట్టి దూడలకి సంవత్సరం వయసు వరకు కూడా అప్పుడప్పుడు ఈ పరాన్న జీవులకు సంబంధించినటువంటి మందులు, వీటిని డివార్మింగ్ మందులు అంటారు, లేదా సాధారణ పరిభాషలో నట్టల మందులు లేదా ఏలికపాము మందులు ఇలాంటివి అంటుంటారు, వీటిని వాడటం తప్పనిసరిగా చేయాలి. అంతేకాకుండా వ్యాధి నిరోధక టీకాలను ఆయా వయసును బట్టి క్రమం తప్పకుండా వాటిని తప్పకుండా ఇప్పించాలి. దీని మూలంగా ఇతరత్ర వ్యాధులకు అవి గురి కాకుండా ఉంటాయి. ఈ విధంగా ఒక యాజమాన్య పద్ధతిని మనము క్రమ పద్ధతిలో పాటించినట్లయితే దూడల పోషణ అనేది బాగా ఉండటమే కాకుండా రైతుకి తక్కువ ఖర్చుతోనే ఒక మంచి పాడి గేదెను పొందడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ జాగ్రత్తలు లేదా ఈ మెళకువలు అవగాహన కల్పించుకొని దూడల పోషణలో ఎక్కువగా వాటిని దూడల పోషణ పట్ల ఎక్కువ జాగ్రత్త వహించినట్లయితే పాడి గేదెను కొనడం కంటే కూడా దూడని ఒక మంచి పాలిచ్చేటువంటి గేదెగా మనము తయారు చేయటమే తక్కువ ఖర్చుతో కూడిన పని అనేది చాలా సులభంగా అర్థమవుతుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో మనము ఎక్కువ ఖరీదున్నటువంటి గేదెను తయారు చేసుకోవడం అనేది అది మన చేతుల్లోనే ఉంది. మనకున్నటువంటి సామర్థ్యంతో, మనకున్నటువంటి వనరులతోటి దీనిని ఒక శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడానికి ఎంతో ఆస్కారం ఉన్నది. కాబట్టి రైతు సోదరులు గేదెల పోషణలో ఉన్నటువంటి మెళకువులని, సలహాలని సక్రమమైన రీతిలో పాటించి గేదెల పోషణని అతి తక్కువ ఖర్చుతో లాభదాయకంగా నిర్వర్తించుకోవడానికి అవకాశం ఉందని గ్రహించగలుగుతారని ఆశిస్తూ ధన్యవాదాలు.
1: ఇంతవరకు గేదె దూడల పోషణలో పాటించవలసిన జాగ్రత్తలను గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశుపోషణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారి ప్రసంగం విన్నారు.
2: कुतला बोल रहे पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे पहली वाली बात कहा,
3: परंतु सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: 2025-26 మార్కెటింగ్ సీజన్కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం

0: ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకుగాను రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు ఒకింటికి 2425 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ ఒకింటికి 5650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ ఒకింటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒకింటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ. కుసుమలు 5940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.
1: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని జానపద గీతాలు.

శ్రోతలు, రేపు సాయంత్రం 5 గంటలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మానసిక శ్రేయస్సుకు యోగా ధ్యానం ఆవశ్యకతను గురించి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ డి సరిత గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఇక రేపు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. ఆ తర్వాత ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 15th ర్యాంకర్ మాస్టర్ వెల్లుత్తి హర్షితతో పరిచయం 2వ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జే నిర్మలా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 7:45. ఇప్పుడు సినీ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి మునసపు గారి అల్లుడు చిత్రానికి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానం, దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతానికి బి గోపాలం సంగీతంలో.

103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. సినీ భక్తి గీతాల కార్యక్రమంలో ఇప్పుడు దేవుళ్ళు చిత్రం నుంచి పాట వినండి. బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన ఈ పాటకు జొన్నవిత్తుల సాహిత్యం, వందే మాతరం శ్రీనివాస్ సంగీతం.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: నూట 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. సినీ భక్తి గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పంతులమ్మ చిత్రానికి సుశీల గానం, వేటూరి గీతానికి రాజన్ నాగేంద్ర సంగీతంలో

సినీ భక్తి గీతాలు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8 గంటలు దాటి 15 సెకండ్లు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.

ఉత్సమాలు కార్యక్రమంలో ఇప్పుడు సినిమా పాటలు. ముందుగా 118 చిత్రం నుంచి యాజిన్ నిజార్ పాడిన పాట వినండి, శేఖర్ చంద్ర సంగీతం.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు ఆ చిత్రం నుంచి పాట వినండి. చైత్ర అభయ్ జోధ్పుకర్ అంజనా సౌమ్య సాయి శివాని పాడారి పాటను. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం మిక్కీజీ మేయర్.

0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు డ్యూడ్ చిత్రం నుంచి పాట వినండి. గానం సాయి అభయంకర్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: నూట 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారంలో చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నాం. ఇప్పుడు బ్రోచేవారెవరురా చిత్రం నుంచి వందనా శ్రీనివాస పాడిన పాట వినండి. రామజోగయ్య శాస్త్రి గీతానికి, వివేక్ సాగర్ సంగీతంలో.

చిత్రకుస్మాలు కార్యక్రమంలో ఇప్పుడు అఖండ చిత్రం నుంచి పాట వినండి. ఎస్పి చరణ్, ఎంఎల్ శృతి పాడిన ఈ పాటకు కళ్యాణ చక్రవర్తి సాహిత్యం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. తిరిగి 8:40 వింటారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఈ ప్రసారాలు వింటున్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 8:30 ఇక కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. వివరాలు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ రాష్ట్రంలో 47,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ దశాబ్దాలుగా గిరిజన జనాభా ఎదుర్కొంటున్న వెనుకబాటు తన ముగిసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్య, వైద్యం, జీవనోపాధి, సామాజిక పురోభివృద్ధి రంగాల్లో గిరిజనులకు సరికొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేస్తూ
2: साथियों डबल इंजन सरकार की डबल विशेषता ये है कि वो खुद जनता तक पहुंचती है।

0: हमारा प्रयास है कि सामान्य नागरिक को किसी समस्या के समाधान के लिए अनावश्यक चक्कर न लगाने पड़े। इन्हीं प्रयासों का परिणाम है कि युवाओं, महिलाओं, किसानों और आम लोगों की अपेक्षाएं आज पूरी हो रही है। सुभद्रा योजना के माध्यम से 1 करोड़ से अधिक माताओं और बहनों तक आर्थिक सहायता पहुंचाई गई। आयुष्मान भारत को लागू करके ओडिशा के परिवारों के लिए
1: ఈ సభలో పాల్గొన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మయూర్భంజ్ జిల్లాలోని రాష్ట్రపతి స్వగ్రామమైన పహాడ్పూర్ను సందర్శించడం తనకు దక్కిన గొప్ప భాగ్యంగా ప్రధాని అభివర్ణించారు. ఈ నేపథ్యంలో పహాడ్పూర్ను త్వరలోనే పూర్తిస్థాయి పునరుత్పాదక ఇంధన వనరులతో నడిచే సూర్యగ్రామంగా తీర్చిదిద్దుతామని నరేంద్ర మోదీ ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సువేందు అధికారితో కలిసి పాల్గొన్న ప్రధాని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బెంగాల్లో పలు కీలక రంగాలకు చెందిన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేశారు. రైల్వే, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, మత్స్యరంగం, పశుసంవర్ధక శాఖలకు చెందిన వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు కొత్త పనులకు పునాదిరాళ్లు వేశారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం కింద 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 18,880 కోట్ల రూపాయలకు పైగా నిధులను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. దేశవ్యాప్తంగా ఈ రోజును పీఎం కిసాన్ ఉత్సవ్ దివస్గా రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఈ విడత ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 9,44,00,000 మంది రైతులు లబ్ధి పొందగా వారిలో 2,18,00,000 మంది మహిళా రైతులు ఉండటం విశేషం. ఆధునికతను స్వీకరిస్తూనే సంస్కృతిని కాపాడుకునే సమాజమే సంపన్న సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఒడిశాలోని మోహన్ చరణ్ మాజీ ప్రభుత్వం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్ జిల్లా రైరంగ్పూర్లో ఈరోజు నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్రపతి మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వం వల్లే ప్రపంచ వేదికలపై భారతదేశ ప్రతిష్ట పెరిగిందన్నారు. దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నరేంద్ర మోదీ జాతీయ ప్రయోజనాల కోసం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నారని రాష్ట్రపతి కొనియాడారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్గా మార్చాలనే సంకల్పంతో నరేంద్ర మోదీ దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆమె ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అన్ని వయస్సుల వారికి యోగా ఎంతో ఆవశ్యకం అనే సందేశాన్ని చాటుతూ ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. భారతదేశ సంస్కృతి యోగా సాంప్రదాయాల సమ్మేళనంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రాత్మక పర్యాటక ప్రాంతాల్లో కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రత్యేక యోగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. జాతీయ స్థాయి ప్రధాన వేడుక రేపు కోల్కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 1,445 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన శ్రీ అంబాబాయ్ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ ఆలయ చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఆలయాన్ని ఆధునిక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, సాంస్కృతిక పునరుజ్జీవం, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశ భద్రత, సరిహద్దుల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని అమిత్ షా పేర్కొంటూ
2: భారత్ కి సురక్షా కి సభీ ప్రకార్ కి సునిశ్చిత నరేంద్ర మోదీ జీ కే నేతృత్వ మే హో రహి హై. చాహే గ్రామీణ వికాస్ హో, चाहे शहरी विकास हो, चाहे कृषि को समृद्ध करने के लिए कोऑपरेटिव और डेयरी मंत्रालय बनाना हो, चाहे पीएलआई स्कीम लाकर भारत को उत्पादन का हब बनाना हो, सेमीकंडक्टर, क्वांटम इंजीनियरिंग, न्यू एज टेक्नोलॉजी में भारत को

0: उत्पादन के लिए नई शुरुआत करनी हो।
1: కైలాస మానసరోవర యాత్ర 2026 ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్రకు సంబంధించి ఎంపికైన భక్తుల మొదటి బృందం సిక్కింలోని చారిత్రాత్మక నాథులా కనుమ నాథులా పాస్ సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా సిక్కిం గవర్నర్ ఓంప్రకాష్ మాథూర్ ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి షెరింగ్ తెందు భూటియాతో కలిసి యాత్రికుల మొదటి బృందానికి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నాథుల సరిహద్దు దాటిన ఈ బృందంలో మొత్తం 47 మంది ఉన్నారు. యాత్రికులు ఈ నెల 27వ తేదీన అత్యంత పవిత్రమైన మానస సరోవర పరిక్రమ ప్రదక్షిణ చేయనున్నారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన 3 సరికొత్త యుద్ధ నౌకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు కోల్కతా నౌకాశ్రయంలో జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ ఆగ్రై అనే ఈ 3 నౌకల చేరికతో భారత నావికాదళ అమ్ముల పొది మరింత శక్తివంతం కానుంది. భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో ఈ నౌకల నమూనాలను రూపొందించగా ప్రభుత్వ రంగ సంస్థ గార్డెన్ రీడ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ జిఆర్ఎస్సి వీటిని నిర్మించింది. ఈ యుద్ధ నౌకల నిర్మాణంలో 75% పైగా స్వదేశీ సాంకేతికతను, వస్తువులను వినియోగించారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో ఈరోజు జరిగిన 3 వన్డే క్రికెట్ మ్యాచ్లో 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 110, రోహిత్ శర్మ 79 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులకు ఆల్అవుట్ అయింది. భారత బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీసుకున్నాడు. వినియోగంలో ఉన్న 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ ఎఫ్డిసి ఔషధాల ఉత్పత్తి, విక్రయాలు, పంపిణీపై తక్షణమే పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గెజెట్ నోటిఫికేషన్ ఈరోజు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు డిటిఏబి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ కాంబినేషన్ మందులపై సమగ్ర సమీక్ష జరిపింది. ఈ మందుల కలయిక వల్ల రోగులకు ఎలాంటి అదనపు వైద్య ప్రయోజనం లేదని, శాస్త్రీయ ఆధారాలు లేని ఇటువంటి అహౌతిక ఔషధ మిశ్రమాలు ప్రజారోగ్యానికి హానికరమని తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర సంక్షేమ పథకాలతో దేశ అభివృద్ధి ప్రస్థానంలో గిరిజన సమాజం కీలక భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా రేపు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. గత 12 ఏళ్లలో దేశం అభివృద్ధి, జాతీయ భద్రత, అంతర్జాతీయ గుర్తింపు రంగాల్లో విశేష పురోగతి సాధించిందని కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 వన్డేల క్రికెట్ సిరీస్ను భారత్ 3-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 8:40 దాటి 10 సెకన్లు. తిరిగి చిత్రకుసుమాలు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో తిరిగి సినిమా పాటలు. నీవల్లే నీవల్లే చిత్రం నుంచి ఇప్పుడు క్రిష్ అరుణ్ పాడిన పాట వినండి. భువనచంద్ర గీతానికి హారిస్ జయరాజ్ సంగీతంలో.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమాలను మీరు 103.2, 107.5 మెగా

చిత్రకుసుమాల కార్యక్రమంలో ఇప్పుడు దేవదాస్ చిత్రం నుంచి అనురాగ్ కులకర్ణి, అంజనా సౌమ్య పాడిన పాట వినండి. సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం మణిశర్మ.

తెలుసు కదా చిత్రానికి కార్తీక్ అద్వితీయ ఒజ్జలా పాడిన పాట విన్నారు. చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈ ప్రసారాలు వింటున్నారు.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలు వింటున్నారు. ఏకచిత్రగానం కార్యక్రమంలో పెళ్లి పుస్తకం చిత్రం నుంచి పాటలు వింటున్నాం. ఇప్పుడు సుశీల బాలసుబ్రహ్మణ్యం పాడినదే మరొక పాట.

0: పాటల హరివిన్నులతో అద్భుతాల అభిరుచులతో నిత్యం మిమ్మల్ని పలకరించే వాణి ఆకాశవాణి.
1: ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను.
0: శ్రోతల మదిమదిలో ఆనందాలు పంచి జీవనోత్సాహాన్ని నింపే క్రమం తప్పని అతిథి ఆకాశ.

103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలలో ఏకచిత్రగానం కార్యక్రమంలో పెళ్లి పుస్తకం చిత్రం నుంచి పాటలు వింటున్నాం. ఇప్పుడు ఎస్పి శైలజ రాజేశ్వరి పాడిన పాట

ఏకచిత్ర గానం కార్యక్రమంలో పెళ్లి పుస్తకం చిత్రం నుంచి పాటలు వింటున్నాం. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

మిమ్మల్ని పసిటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే అద్భుతాల వాణి ఆకాశవాణి. పాత కొత్త పాటల ప్రసారంలో వన్న తరగని వాణి ఆకాశవాణి. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి.

ఏకచిత్ర గానం కార్యక్రమంలో పెళ్లి పుస్తకం చిత్రం నుంచి పాటలు వింటున్నారు. ఇప్పుడు ఎస్పి శైలజ, పి సుశీల గానం.

వెరీ గుడ్, బాగుంది బాగుంది బాగుంది. ఇప్పుడు నేను ఎవరిని చూపిస్తే వాళ్ళ స్వరం పాడాలి? ఏ రెడీయా? సరిగ్గా.

పౌరత్వ ట్రేడ్మార్క్ మిరపకాయల బజ్జి కొరికి చూడు, గోంగూర పచ్చడి గొడ్డు కారపు ముద్ద మినపట్టు.

ఏకచిత్ర గానం కార్యక్రమంలో పెళ్లి పుస్తకం చిత్రం నుంచి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 10 గంటలు కావస్తుంది. ఇక మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి జాతీయ సంగీత కార్యక్రమం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగా హెడ్స్పై ఈ ప్రసారాలు వింటున్నారు. సమయం 11:10 కావస్తుంది. ఇక కొద్ది క్షణాల్లో కేంద్ర ప్రభుత్వం తన 12 ఏళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం మరికొద్ది క్షణాల్లో.